ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం, వైశాఖ మాసం 30 రోజు, 2026 సంవత్సరం మే నెల 20 తారీఖు బుధవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలంటూ విందాం. 1293 సంవత్సరంలో ఇదే రోజు జపాన్లోని కముకురాలో జరిగిన భూకంపంలో 30,000 మంది మరణించారు. అలాగే 1498 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామ కాలికర్ తీరంలో అడుగుపెట్టింది కూడా ఇదే రోజున. ఇక 1639 సంవత్సరంలో మొదటి అమెరికన్ ప్రభుత్వ పాఠశాల డోర్చెస్టర్ మ్యాసచూసెట్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది కూడా ఇదే రోజునే. ఇక 1830 సంవత్సరంలో మొదటి రైలు మార్గపు కాలపట్టిక, అదే టైం టేబుల్, బాల్టిమోర్ అమెరికన్ వార్తాపత్రికలో ప్రచురించబడింది కూడా ఇదే రోజున. ఇక ఇదే రోజున 1879 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్, అంటే అంతర్జాతీయ తూనికలు కొలతల సంస్థ స్థాపించారు. అలాగే 1913 సంవత్సరంలో గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. 1990 సంవత్సరంలో ఇదే రోజున హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటి ఛాయాచిత్రాలను భూమికి పంపింది కూడా ఇదే రోజునే. అలాగే 1992 సంవత్సరంలో భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని సొంతంగా ప్రయోగించింది. 2010లో ఇదే రోజు యూట్యూబ్ ఫేస్బుక్లను పాకిస్తాన్ నిషేధించింది. ఇక ఆఖరిగా 2012లో గుంటూరు జిల్లాలోని రెంటచింతల్లో 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నమోదైంది కూడా ఇదే రోజున. అలాగే ఇదే మే 20వ తారీఖుని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా, ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా, అలాగే ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 51 దేశాల ప్రతినిధులతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. దాంతో మే 20వ తేదీని తూనికలు కొలత దినోత్సవంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు యొక్క లక్ష్యాలు ఏంటంటే, కొనుగోలుదారులు వినియోగదారుల రక్షణ కోసం వారిని మోసాల నుంచి కాపాడేందుకు వివిధ ప్రాంతాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, పొందే సేవలు నాణ్యమైనవేనన్న నమ్మకం కలిగించడమే లక్ష్యాలు. ఇక ఇదే రోజున తేనెటీగ దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పాం కదా. జీవావరణ వ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తు చేసుకోవడం కోసమే తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా పేరొందిన అంతోన్ జంసా గుర్తుగా ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఇక 1934 మే 20న తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంతోన్ జంసా స్లోవేనియాలో జన్మించారు. 2017 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు మే 20ను ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలి అని స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించాయి. మరి ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ, గీతాలలో గొప్ప హుందాతనం ఉన్నటువంటి అబ్బూరి రామకృష్ణారావు, రంగస్థల సినిమా నటులు దర్శకులు జేవి రమణమూర్తి, దక్షిణ భారతీయ ఛాయాగ్రాహకులు దర్శకులు బాలు మహేంద్ర, అనేక ప్రక్రియల్లో 3.5 దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేసినటువంటి దూడం నాంపల్లి, తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత వనమాలి, భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి పిటి ఉష, చిత్ర దర్శకులు వేణు శ్రీరామ్, అలాగే తెలుగు సినిమా నటులు జూనియర్ ఎన్టీఆర్, తెలుగు సినిమా నటులు మంచు మనోజ్ కుమార్ జన్మించింది కూడా ఇదే మే 20వ తారీఖునే. అలాగే ఇదే 1932 సంవత్సరంలో ఇదే రోజున బిపిన్ చంద్రపాల్ భారత స్వాతంత్ర్య పోరాట యోధులు కన్నుమూశారు. లాల్ బాల్ పాల్ త్రయంలో ఆయన మూడవవాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను ఆయనే మొదలుపెట్టారు. ఆ పత్రికలో అరవింద రాసినటువంటి వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున 6 మాసాలు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. తెలుగు వారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను ఆయన చేశారు. ఆపై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలతో ఆధ్యాత్మికత మతం స్వాతంత్ర్య పోరాటాలకు లంకె పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు.
బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును ఆయన వివాహమాడారు. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

నేటి అర్చన భక్తిగీతల కార్యక్రమంలో ముందుగా గణేష పంచరత్న విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫెక్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు పచ్చా పెంచలయ్య గారి సుక్తి సుధా విందాం.
1: విద్య నిగూఢ గుప్తముగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగనివాడు మర్చ్యుడే. ఈ పద్యము భర్తృహరి సుభాషిత రత్నావళిలోనిది. ఈ పద్యంలో మహాకవి లోకంలో విద్యకున్న విలువలేమిటో సుస్పష్టంగా మనకు వివరించడం జరిగింది. ఆర్య సూక్తి ఒకటుంది, దానిలో కరాగ్రవసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ ప్రభాతే కరదర్శనమని పెద్దలు నొక్కి వక్కాణించినారు. అనగా మనిషికి ప్రప్రథమంగా దర్శనమిచ్చేది ఆ కమలనాభుని అర్ధాంగి అయిన శ్రీమహాలక్ష్మియే. మానవ సమాజంలో బాల్యదశ ముగించుకుని యవ్వన దశలోకి అడుగిడుతూనే చాలామంది వివిధ కారణాలతో బ్రతుకుబండిని లాగించను లోకంలోకి అడుగు పెడతారు. అలాంటి వారికి ఏదో ఒక పనిలో ఏదో ఒక సందర్భంలో సాయంత్రానికి కొంత ధనం కంటబడిందంటే అంతే, ఇక వారి ఆనందానికి అవధులుండవు. వారు అంతటితో తృప్తి చెంది ఆ దారినే నడచుటకు ఉద్యుక్తులవుతారు. అనగా ధనానికున్న అత్యంత ప్రభావవంతమైన గుణము అలాంటిది. వారేగాదు లోకంలో చాలామంది ఈ హద్దు దగ్గరే ఆగి ఒకరు కొంతైతే ఇంకొంకరు ఇంకొంచెం ముందుకెళ్లి లక్షలు గడించి తృప్తిపడితే ఇంకొందరు అంతటితో ఆగక కోట్లు గడించే మార్గాలను అన్వేషించి పూర్తిగా దానికై శ్రమించి మహాభాగ్యవంతులుగా కూడా మారిపోతున్నారు. ఇంతటితోనే ఆగిపోయేవారు చాలామంది. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఈ ఆర్థిక స్థితులను మించిన జ్ఞానవంతము గౌరవప్రదము అయిన విద్యను అందుకోగలం. ధనము నశ్వరమైంది, కాని విద్య స్థిరమైనది, ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడుతుంది. విద్య అంటే పుస్తకాలలో చదివి సర్టిఫికేట్లను సొంతం చేసేది కాదు, అది మానవ జీవన యానాన్ని గౌరవప్రదంగా సాగనిచ్చేది. విద్య విజ్ఞానాన్నిస్తుంది, విజ్ఞానం మానవుణ్ణి ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. దీని రుచి తెలిసిన వ్యక్తి సంఘంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. అందుకే మనిషికి విద్య ఎంతో అవసరం. అంతేకాదు అది మనిషికి నిజమైన భూషణమని భర్తృహరి గారు సెలవిచ్చారు. ఎలాగంటే విద్య అనేది ఎంతో విలువైన గుప్తనిధి లాంటిది. బాహ్య సౌందర్యం అంతరించేది, అంతః సౌందర్యం ఎప్పటికీ విడిపోనిది. విద్య కీర్తిని తెచ్చిపెడుతుంది. డబ్బుంటే దానిని ఆశించేవాడికే అది గొప్పగా కనిపిస్తుంది, గాని విద్య అలాగా కాదు. విద్యతో వచ్చే సంపాదనతో భోగాలను కూడా అది మనలను అనుభవింపజేస్తుంది. ఏదేని తెలియని సమస్య ఎదురైనప్పుడు విద్యయే గురువుగా దాని యొక్క మంచి చెడులను మనకు తెలియజేస్తుంది, మనకు సమాధానమిస్తుంది కూడా. మనది కాని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు పరిచయమైన బంధువులాగా కూడా విద్య మనకు ఎంతో సహాయం చేస్తుంది. సంపన్నుడైన రాజు చేత కూడా నిన్ను పూజింప చేయగలిగేది ఒక్క విద్య మాత్రమే. దైవములాగా మనలను ఏదేని ఇబ్బంది ఎదురైనప్పుడు కాచి కాపాడే రక్షకుడు కూడా విద్యయే. ఇన్ని విధాలా మనిషిని సర్వతోముఖంగా ఔన్నత్యంలోకి తీసుకెళ్లే విద్య కన్నా మించిన ఐశ్వర్యము ఈ భూప్రపంచంలో లేదని కవి నొక్కి వక్కాణించారు. కావున విద్యను ఆర్జించి సమాజంలో అందరం గౌరవప్రదమైన జీవితం గడుపుటకు ప్రయత్నిద్దాం.
0: మీరింతవరకు పచ్చా పెంచలయ్య గారి సుక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

గొర్రెల పెంపకంలో ప్రధాన సమస్యలు నట్టల బెడద మరియు వ్యాధులు. వాటి వలన సంభవించే మరణాల వలన రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి రైతుల ఆదాయం పెంచడానికి జీవాల ఆరోగ్యాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం. గొర్రెలు సాధారణంగా వచ్చే వ్యాధుల విషయానికొస్తే, వీటిల్లో పీపీఆర్, మూతిపుండ్లు, కాలిపుండ్లు, మసూచి, గాలికుంటు వ్యాధి, దొమ్ము రోగం, చిటుక రోగం, గర్భస్రావాలు, నీలి నాలుక, గొంతువాపు.

0: అంతర పరాన్నజీవులు అంటే నట్టల బెడద, బాహ్య పరాన్నజీవుల వలన వచ్చే వ్యాధులు, ఖనిజ లవణాల లోపాల వలన వచ్చే వ్యాధులు. జీవాల ఆరోగ్య సంరక్షణలో వాతావరణ సంరక్షణ విషయానికి వస్తే, గృహ వసతి, పరిశుభ్రత, మేస్తున్న స్థల యాజమాన్యము, సమతుల ఆహారము అనారోగ్య జీవాలను వేరు చేసి చికిత్సను అందించడం. పశువుల సంరక్షణకైతే నట్టల నిర్మూలన, టీకాలు, బాహ్య పరాన్నజీవుల నిర్మూలన ముఖ్యమైనవి. జీవాల గృహాలలో గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. జీవాలు ఉండే పాకల్లో రోజు మలమూత్రాలు, వ్యర్థ పదార్థాలను, అధిక పీడనం కలిగిన నీరు, డిటర్జెంట్ను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలి. కీటక నివారణ కొరకు సున్నం పొడి అంటే లైమ్ను జీవాల గృహాలలో చల్లాలి. వారంలో ఒక్కసారైనా ప్రత్యేకంగా జీవాలు ఈనే గదిలో ఈ ప్రక్రియను పాటించాలి. నట్టల బెడదను తగ్గించడానికి రొటేషన్ గ్రేజింగ్ చేయించాలి. బహుళ జాతుల్లో అంటే ఆవులు, గొర్రెలు, మేకల్లో గ్రేజింగ్ చేయించాలి. కలుషిత ప్రాంతాలలో మరియు కుంటల చుట్టూ ఉన్న గడ్డిలో గ్రేజింగ్ను నివారించాలి. దాణాలో అన్ని ముడి పదార్థాలు కలిగి ఉండి విటమిన్లు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. గొర్రెల్లో సాధారణంగా వచ్చే లోపాల వల్ల కలిగే రోగాలను నివారించడానికి ఆహారంలో కాపర్, కోబాల్ట్, సెలీనియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్ వంటి ఖనిజాలు మరియు ఏ, డి వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. గొర్రెల్లో వచ్చే నట్టల నిర్మూలన కోసం గొర్రెల్లో నట్టలు ఉండడం వల్ల పెంపకందారులు 30% ఆదాయాన్ని కోల్పోతున్నారు. కనుక ఈ నట్టల నివారణ అతి ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ముఖ్యంగా అంతర పరాన్న జీవులు, జలగలు, బద్దె పురుగులు, తీగ పురుగులు మరియు పేగు పురుగులు వల్ల ఈ నట్టల వ్యాధి సోకుతుంది. నట్టల నివారణ మందులు వేయక ముందు పేడ పరీక్షలు చేసి తగిన మోతాదులో మందులు జీవాలకు త్రాగించాలి. వాతావరణ పరిస్థితులు, మేత వనరులను దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి 3-4 సార్లు మందులు తాగించాలి. సాధారణంగా వర్షాకాలానికి ముందు, తరువాత తప్పకుండా తాగించాలి. ఇంకా గొర్రెల్లో వచ్చే గుండ్రటి పురుగులు, బద్దె పురుగులు, జలగల కోసం అల్బెండజాల్ గాని లేదా ఫెంబెండజాల్ గాని వాడాలి. గుండ్రటి పురుగులు మరియు బాహ్య పరాన్న జీవులకైతే ఐవర్మెక్టిన్ లేదా మిక్సిడేసితిన్ అనే మందులను వాడాలి. ఊపిరితిత్తుల పురుగులకు లేవామిజోల్ లేదా పొట్ట మరియు ఊపిరితిత్తుల పురుగుల కోసమైతే లేవామిజోల్, అలాగే జలగల కోసమైతే రిఫాక్సినేట్ లేదా ఆక్సిక్లోజానేట్ అనే మందులను వాడాలి. గొర్రెలకు వేయించే టీకాల విషయానికొస్తే పీపీఆర్ వ్యాధి కోసమైతే 3 నెలల వయసులో 3 సంవత్సరాల తర్వాత టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధికైతే 3 నెలల్లో మరియు ప్రతి 6.5 నెలలకు వేయించాలి. మసూచి వ్యాధికైతే 3-5 నెలలు అలాగే సంవత్సరానికి ఒకసారి వేయించాలి. చిటుక రోగానికైతే 3-5 నెలలు సంవత్సరానికి వేయించాలి. గొంతు వ్యాపు వ్యాధికైతే 3-5 నెలలు ఆ తర్వాత సంవత్సరానికి వేయించాలి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం గోమార్లు, పేలు, పిడుదులు, దోమలు మొదలైనవి శరీరంపై ఉండి రక్తాన్ని పీల్చుతూ ఉంటాయి. వీటి నిర్మూలనకు వేపాకుతో పొగ వేయడము లేదా 10% గమాక్సిన్ పొడి చల్లి కాసేపు ఉంచి శుభ్రంగా కడగాలి. 10% బుటాక్స్ ను స్ప్రే చేయాలి. ఇవి వేసేటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా కళ్ళు, ముక్కు, నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. నీటిలో లిండిన్ లేదా డెటాల్ లేదా ఫెనాల్ను కలిపి స్నానం చేయించాలి. పైరిత్రన్ కలిపి డప్పింగ్ చేయిస్తే బాహ్య పరాన్న జీవులు తొలగిపోతాయి. అనారోగ్య జీవాలను వేరు చేసి చికిత్సను అందించాలి. ప్రతిరోజు జీవాల పాకలన్నింటినీ పరీక్షించి అనారోగ్యంగా ఉన్న జీవాలను వేరు చేయాలి. అటువంటి జీవాలకు తగిన పరీక్షను చేయించి మందులు వాడాలి. వాతావరణ తీవ్రతలను తట్టుకోగల రాటి జాతి పశువులు. ప్రసిద్ధిగాంచిన గిర్, థార్పార్కర్ మరియు సాహివాల్ జాతుల జన్యువులు కలిపి స్థిరపడుట వల్ల ఆవిర్భవించిన పశు జాతిగా జన్యు శాస్త్రజ్ఞులు రాటి జాతిని పరిగణిస్తున్నారు. గోధుమ వర్ణ చర్మంపై తెలుపు లేదా నలుపు చారల మచ్చలు కలిగి మధ్యస్థ చిన్న శరీర పరిమాణంతో చిన్న మోపురం, చిన్న గంగడోలు, విశాలమైన నుదురు కలిగిన రాటి జాతి గోవులు సాధత్వం కలిగి నిర్వాహకులతో మిత్రత్వంతో ఉంటాయి. ఎడ్లు 350-400 కిలోలు, ఆవులైతే 280 నుంచి 300 కిలోల బరువుతో ఉండి ఎత్తు 125 నుంచి 140 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. 4 సంవత్సరాల వయసులో తొలిసారి ఈని, ఆ తర్వాత 13 నుంచి 15 నెలలకు ఒకసారి 6 నుంచి 8 వరకు ఈతలు ఈని, 12 నుంచి 15 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగిన రాటి ఆవులు సగటున 30 నుంచి 45 రోజులు మాత్రమే వట్టిపోయే దశలో ఉండి అధిక కాలం లాభదాయకమైన పాలును అందిస్తాయి. మంచి పోషణ నిర్వహణలో ఉన్న ఆవులు సగటు దినసరి పాల ఉత్పత్తి 12 నుంచి 16 లీటర్ల వరకు ఉంటుంది. కొన్ని ఆవులు రోజులు 25 లీటర్ల పాలను ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. 305 రోజుల ఈత కాలంలో 1500 నుంచి 3000 లీటర్ల వరకు పాలను ఇవ్వగలవు. ప్రత్యేక దాణాలను అందిస్తే వీటి పాలలో వెన్న శాతం 5 నుంచి 5.5 వరకు ఉంటుంది. ఈ పాలతో తయారైన నెయ్యి విశిష్ట పోషక మరియు ఔషధ గుణాలు ఉండడం వల్ల నెయ్యి ధర కిలోకు సుమారుగా పలుకుతుంది. A2 పాలుగా వ్యవహరించబడే రాటి ఆవు పాల ధర లీటర్కు 100 నుంచి 120 రూపాయల వరకు ఉంటూ యజమానులకు అధిక లాభాలు అందిస్తున్నాయి. కొన్ని రాటి ఆవులు స్పష్టమైన యద లక్షణాలను, అంటే రక్తంలోని ఈస్ట్రోజెన్ను హార్మోన్ తగ్గడం వల్ల ప్రదర్శించలేకపోవచ్చు. అయితే మందలో ఉన్న ఆంబోతులు లేదా వాసెక్టమీ చేయబడిన గిత్తలు వీటిని సకాలంలో గుర్తించడానికి లైంగికంగా ప్రేరేపించుటకు దోహదపడగలవు. అయితే చల్లని ఋతువు, అంటే జనవరి నుంచి మార్చి నెలల మధ్య పచ్చి గ్రాసాలు సమృద్ధిగా లభించే జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఆవులు చూడుకట్టే అవకాశాలు ఎక్కువ. మారేడాకులు, కరివేపాకు వంటి ఆకుల్ని ఖనిజ లవణాలు కలిగిన సమీకృత దాణాలుగా పుష్టిగా మేపితే వీటి పునరుత్పాదక సామర్థ్యాన్ని పెంచడం అసాధ్యం కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోటి ద్వారా వాడగలిగే అనేక బహుమూలిక లైంగిక ప్రేరణ మందులు కూడా మంచి ఫలితాలను ఇవ్వగలవు. టెయిలిరియాసిస్, పైరోప్లాస్మోసిస్, బేబీ సియోసిస్ వంటి పిడుదల ద్వారా వ్యాపించే వ్యాధులు రాఠీ పశువుల్ని ఏమీ చేయజాలవు. అయితే జబ్బువాపు, అంటే బ్లాక్ క్వార్టర్ వ్యాధి ఈ జాతి పశువులలో 100% మరణాలకు కారణం కావచ్చు. కాబట్టి ఏటా జబ్బవాపు నివారణ టీకాలు తప్పకుండా వేయించాలి. రాఠీ ఆవులు రొమ్ములు కొంత పొడవుగా ఉండడం వల్ల పొదుగువాపు వ్యాధి సోకే ముప్పు ఎక్కువ. అయితే పొదుగు పశువు ఉండే పాక మరియు పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహిస్తే పొదుగువాపు సమస్యను దూరం చేయడం కష్టమేం కాదు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబొక్క స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గా గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని, స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేస్తే ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్ లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अनामी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: प्रधानमन्त्रिणा मोदिना प्रोक्तं यत् विगत दशवर्षेषु भारतस्य नॉर्डिक देशानां च द्विपक्षीय व्यापारः प्रायः चतुर्गुणं वर्धितः वर्तते।
0: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है। नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं। पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं।
1: प्रधानमंत्री पुष्टिं कृतवान् यत् भारतस्य नॉर्डिक देशानां च सम्बन्धाः व्यापार आर्थिक सहयोगेन अथ भारत यूरोपीय संघस्य मुक्त व्यापार संधिभिः सह सद्यः एव सम्पन्न व्यापार संधिभिः नूतन स्वर्णयुगे प्रविष्टाः सन्ति। अस्मिन् अवसरे वदन्तः नार्वे, स्वीडन, आइसलैंड, फिनलैंड, डेनमार्क इत्यादि देशानां प्रधानमन्त्रिणः लोकतन्त्रस्य मूल्यानां नियमाधारित वैश्विकव्यवस्थायाः अद्यतन परिवर्तमान विश्वस्य बहुपक्षीय संस्थासु तत्कालीन परिष्कारस्य च प्रतिबद्धतां पुनरुक्तवन्तः। प्रधानमन्त्री मोदी पञ्चराष्ट्रयात्रायाः पञ्चमे अन्तिमे च चरणे इटली देशस्य राजधानीं रोम नगरम् आगतवान्। भारतस्य समृद्धकला परम्परायाः उत्सवे भव्य सांस्कृतिक संध्यायाः कार्यक्रमे सम्पूर्ण यूरोपतः भारतीय शास्त्रीय संगीतकाराः नर्तकाः च भागं गृहीत्वा प्रधानमन्त्रिणः मोदिनः स्वागत सत्कारस्य साक्षिणः अभवन्। लोकसभायाः अध्यक्षः ओम बिरला निगम विधि संशोधन विधेयक 20-26 इत्यस्य कृते संयुक्त समितिं घटितवान्। लोकसभा सांसद सुधीर गुप्ता समितेः अध्यक्षरूपेण नियुक्तः वर्तते। समितौ लोकसभायाः 21 सदस्याः विनोद श्रीधर तावडे, सुजीत कुमारः, उज्ज्वल निकाम इत्येतैः सह राज्यसभायाः 9 सदस्याः कमलजीत सहरावत, बैजयंत पांडा, डॉ निशिकांत दुबे इत्येतैः सह निम्न सदनस्य सदस्याः च सन्ति। भारतीय रेलवे विद्युतीकरणस्य दिशि महत्वपूर्ण कार्यं कुर्वन् 99.6% विद्युत् संपर्कं प्राप्नोति, यद्धि 370+ किलोमीटर तः अधिकं यावत् प्राप्तम् अस्ति। अस्मिन् वर्षे मार्च मासपर्यन्तं भारतेन व्यावहारिक रूपेण स्वस्य ब्रॉडगेज जालस्य पूर्ण विद्युतकरणं प्राप्य यूरोपीय संघस्य, यूनाइटेड किंग्स, अमेरिका संयुक्त राज्यस्य च प्रमुख रेल व्यवस्थाभ्यः अग्रस्थितं वर्तते। मणिपुरस्य अपर प्रमुख वस्त्र वाणिज्य उद्योग सचिवः अनुराग वाजपेयी इत्यनेन उक्तं यत् राज्य सर्वकारः राज्यस्य समृद्धानि वस्त्र हस्तकरघा परम्पराणि प्रवर्तयितुं अन्ताराष्ट्रिय विपणिषु निर्यातं कर्तुं च कार्यं कुर्वन् अस्ति। आईपीएल इति 20-20 क्रिकेट लीग प्रतिस्पर्धायां अद्य सायं 7:30 कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरे मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 అంటే మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహపూరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కవితా గానం శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారిది వింటారు. అనంతరం అవిగో స్వరార్చన వింటారు. అనంతరం ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి ప్రకాష్ రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఆ తర్వాత చద్దన్నం ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. ఇక అనంతరం సింహపూరి సమాచారం తెలుసుకుంటారు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 8:35 డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో వింటారు. అనంతరం 9 గంటలకు ఉదయం స్వర్ణహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక ఉదయం 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో జూరియార్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా చిత్రం నుంచి పాటలు వింటారు. అనంతరం ఉదయం 10 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఉదయం 10:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం 11 గంటలకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి 12:30 మధ్యాహ్నం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి మరియు యువత సంక్షేమ పథకాలు, అలాగే వీటితో పాటు సినీ గీతాలు కూడా వింటారు. ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 సాయంత్రం తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మొదలైనవి వింటారు. అనంతరం చిన్నపిల్లల్లో వేసవి కాలంలో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీటితో పాటు జానపద పాటలు వింటారు. ఇక సాయంత్రం 7 గంటలకు అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత జానపద గేయాలు వింటారు. ఇక 7:45 సాయంత్రం వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలను వింటారు. ఇక రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణ అధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి సమర్పణవుతుంది. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి 8:45 సమాచార సంధ్య, రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారో తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో స్వరార్చనతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 180,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ FAO ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీ మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 వర్షో మే హమారా బయోలెటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్రీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పిగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని

0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ధి, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపూరి కార్యక్రమానికి స్వాగతం.

0: నేటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా మనం కవితాగానం విందాం. రచన మరియు సమర్పణ శ్రీమతి పాథూరి అన్నపూర్ణ గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా రచయితల సంఘం మరియు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు ప్రముఖ రచయిత్రి. వృత్తిపరంగా విశ్రాంత ఉపాధ్యాయురాలు అయిన వీరు అనేక కవితా సంపుటాలు, కథా సంకలనాలు, నాణీలు రచించారు. మనసు చెప్పిన కథలు, కాలుతున్న కాలం అనే కథా సంకలనాలు, మనసు తడి నడిచొచ్చిన దారంతా, నిశ్శబ్దాన్ని వెతక్కు, అడవి ఉరేసుకుంది అనే కవితా సంపుటాలు, పెన్నా తీరాన నాణీలు, హృదయాక్షరాలు అనే నాణీల సంపుటాలు రచించారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అంతేకాక అనేక సాహితీ పురస్కారాలను కూడా పొందారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన స్వీయ కవితలు ఇప్పుడు విందాం.

నా కవిత శీర్షిక నడిచొచ్చిన దారంతా. మనిషి నడవాలంటే రెండు పాదాలు జతకట్టాలి. అనుకున్న చోటికి వెళ్ళాలంటే మనసు పయనమవ్వాలి. నా మటుకు నేను ప్రతిరోజు నడుస్తూనే ఉన్నాను. ఎన్ని ముళ్ళదారుల్లో నడిచానో అన్ని పూలదారుల్లోనూ నడిచాను. ఒక్కో నడక ఒక్కో పాఠం నేర్పింది. బాధను అనుభవిస్తేనే కదా సుఖం విలువ తెలిసేది. నేను నడిచేదారిలో విలువైన రత్నాలను కలిశాను. వాళ్ల మాటలు నన్ను సానపెట్టాయి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పడుంటే ఎట్లా? లేవాలి, లేచి పరిగెత్తాలి, అప్పుడే గమ్యం నీదవుతుంది. ఈ మాటలు చెవుల్లో పదే పదే శబ్దం చేస్తున్నాయి. చుట్టూ ఉన్న చీకటి నీడలను చెరిపేసుకుంటూ వేగంగా నడిచాను. కాదు కాదు, పరిగెత్తాను. వెలుగుదారిని కలిశాను. వెలుతుర్ని గట్టిగా పట్టుకున్నాను. సాధన మొదలైంది. కలలు ఆకృతిని పొందుతున్నాయి. ఇప్పుడన్నీ కొత్త ఉదయాలే, పూల పరిమళాలే. సుగంధాలను చుట్టుకున్న నేను మంచిని ప్రేమించటం మొదలెట్టాను. గుప్పెళ్ళ నిండా సుఖం దొరికింది. మనిషిని ప్రేమించటం మొదలెట్టాను. జీవితం విలువ తెలిసింది. నా నడక దారి మళ్ళాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేను నడిచొచ్చిన దారంతా అనుభవాల పాదముద్రలు కనిపిస్తున్నాయి. కవితా శీర్షిక అందం ఎక్కడో లేదు. ఒక్కసారి అడవిలోకి ప్రయాణిద్దాం. పచ్చదనంతో కళ్ళు నిండిపోతాయి. గుండె నిండుతుంది స్వచ్ఛమైన గాలితో. చెట్లు అందిస్తాయి కరచాలనాలను. కొమ్మలు వినిపిస్తాయి సంగీతాన్ని. ఈ అందాలను ఆస్వాదిస్తే చాలు కదూ. అటు చూడు ఆ జలపాతాన్ని. ఆకాశం నుండి దూకుతున్న వెన్నెల సంద్రంలా నేలపైన పరవళ్లతో ప్రవహిస్తోంది. ఆ అందాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు కదూ. అలా ఆ తోటలోకి అడుగులు వేద్దాం. పచ్చిక మెత్తదనంతో పాదాలను ముద్దాడింది. విరబూసిన పూల పరిమళంతో గుండె బరువైంది. ఆ పూల స్పర్శతో ఒళ్ళు పులకించింది. ఈ అందాలు మరెక్కడ దొరుకుతాయి? చూడు చూడు ఆ గిరి శిఖరాల ఔన్నత్యాన్ని. మంచు దుప్పటి కప్పుకొని మౌనమునిలా నిశ్చయంగా నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. ఆ ధవళకాంతుల అందానికి సాటి మరేది? ఆ వంపు సొంపులలో ప్రవహించే నదీనదాలు, వాగువంకల వయ్యారాలు చాలవు ఈ జన్మ తరించటానికి. మనిషిని ప్రేమించు వద్దనను, ప్రకృతిని ఆరాధించు. స్పందించే హృదయం నీకుంటే అణువణువునా కనిపించే అందం నీదవుతుంది. కవితా శీర్షిక నువ్వు నేను. విడిపోవటం మొదలయ్యాక నిమిషాలు, గంటలు, రోజులు అంటూ ఉండవు. నిశ్శబ్దాన్ని బద్దలు చేద్దామని ఎంతగా ప్రయత్నించినా నీ అహంకారం అడ్డుగోడగా నిలిచింది. అపోహ ఊపిరి పోసుకొని మన మధ్య గీతను పెంచుతున్నది. ప్రతిక్షణం ప్రతిస్పందన లేనిదిగానే ఉంటున్నది. నాలో నేనే ఘర్షణ పడుతున్నా.

నీ హృదయం ఇక నిరీక్షించలేక ఆగిపోతుందేమో అనిపిస్తుంది. నీ మనసు తలుపులు పూర్తిగా మూసేశావని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నువ్వు నా నుండి చాలా దూరమయ్యావని కనపడని నీ ఉనికి సమాధానమైంది. కవితా శీర్షిక రక్తపుష్పాలు. ఎన్ని పూలరెక్కల మృదుత్వంతో మీ శరీరాలు తయారవుతున్నాయో, ఎన్ని నక్షత్రాలను కోసుకొచ్చి మీ కళ్ళ మెరుపును అద్దుకున్నారో, రంగుల హరివిల్లులై ముంగిళ్లలో రంగవలులు దిద్దుతున్నారు. ముత్యాలు పగడాలు నింపిన వెండి గిన్నెల్లా మీ నవ్వుల పారిజాతాలు వెల్లివిరుస్తున్నాయి. ఘల్లుఘల్లుమన్న మీ మువ్వల సవ్వడులు ఏ చెవిన పడతాయోనని కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు. మీ సుకుమార దేహాలు ఎప్పుడు అత్యాచారాలకు బలవుతాయోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. పడగనీడ క్రింద పరిగెత్తే పసితనం పైన ఏ క్షణమైనా పాముకాటు వేటుపడుతుంది. చిన్నారి పుత్తడి బొమ్మల్లారా, తూనీగలాంటి మీ స్వేచ్ఛకి ఉరితాడు వేసి బాల్యాన్ని కాలరాసే మృగాళ్ల కాలమిది. మీ అవయవాల విందు భోజనం కోసం ఏ క్షణమైనా రాబందు రెక్క విప్పుతుంది, తన ఆకలిని తీర్చుకుంటుంది. 9 నెలలు అమ్మ కడుపులో రక్షణ కవచంలో ప్రాణం పోసుకున్న మీ రూపం భూమి మీద పడ్డప్పటి నుండి అభద్రతా వలయాల మధ్యనే ఏ సమయంలోనైనా రక్తపుష్పాల్లా రాలిపోవలసిందే. ఈ విష సంస్కారాలు జరుగుతున్నంతకాలం జైలు శిక్షలు మరణశిక్షలు ఆడపిల్లల్ని రక్షిస్తాయా? కవితా శీర్షిక అతను మరణించాడా? ఆ గదిలోకి అడుగు పెట్టగానే అలమర్ల నిండా కనిపించే పుస్తకాల దొంతరలు. వాటిని సమీపించగానే మనిషి స్పర్శ తగిలినట్లు మనసుకు ఒక్కసారిగా ఉలికిపాటుతనం. మనిషి మన మధ్య లేకపోయినా వదిలేసిన జ్ఞాపకాలు కీర్తిశేషంగా. ప్రతి కవితలో అతని కదలికలు, ఎన్ని అక్షరాలు వర్షించాడు మేఘమై, ఎన్ని కాగితాలకు రెక్కలు మొలిపించాడు. రాసిన ప్రతివాక్యం రసాత్మకమో ప్రభంజనమో ప్రసనవేదనో అయ్యేది. ఏళ్ల తరబడి రాసినదంతా పర్వతమంత ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఆ పర్వతాన్ని అధిరోహించటానికి ఎందరో అక్షరారోహకుల ప్రయత్నం. ఎప్పుడో ఎవరో ఒకరు జెండా పాతకపోరు. అదే కావలసింది అక్షర తపస్సులకు. కాలంతో పెరిగే వయసుకు మరణం చివరిమెట్టైనా ఎవరికీ చెప్పకుండా మనిషి మన మధ్య నుండి నిష్క్రమించినా అక్షర గింజలను ఏరుకున్నప్పుడల్లా అతను ప్రక్కనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదేనేమో మరణాన్ని జయించటం అంటే. కవితా శీర్షిక కాఫీ సమయాలు. ఆ టేబుల్ పైన కాఫీ కప్పులు అప్పుడప్పుడు ఎదురుచూపుల వాకిళ్ళవుతాయి, ఎర్రబారిన కళ్ళవుతాయి. ఆ టేబుల్ ఎన్నో కథలకు వేదికగా మారింది. దానికి రెండు వైపులా రెండు కుర్చీల్లో వాళ్ళిద్దరూ పంచుకునే సమయాలు, ఒంపుకునే అనుభూతులు, కాఫీ సమయం సాక్షిగా జరిగే రోజులు. ఒక్కోసారి నిండిన కాఫీతో కప్పుల నిరీక్షణ గంటలుగా రోజులుగా సాగుతుంది. మౌనం నదిలా మారినప్పుడు మళ్ళీ అలల సవ్వడి కోసం ఆ ఇద్దరితో పాటు కాఫీ కప్పులు ఎదురుచూస్తాయి. అతని చేతి వేళ్ల స్పర్శతో ఆమె వంపు తిరిగిన పెదవులు విచ్చుకున్న పువ్వులవుతాయి, కళ్ళు నక్షత్రాలవుతాయి. వియోగాన్ని దాటిన సంయోగం, విరహాన్ని మోహంతో పంచుకున్నాక వాళ్ళిద్దరూ కాఫీ సమయాలను మళ్ళీ మళ్ళీ కోరుకుంటూనే ఉంటారు. అనిర్వచనీయమైన ఆనందంతో కాఫీని సేవిస్తుంటారు. ఆ సన్నివేశం వాళ్ళ లైఫ్ ఆల్బంలో సజీవ చిత్రమై నిలిచిపోతుంది. కవితా శీర్షిక నేనే వాక్యమై మారాను. వెతుక్కుంటున్నాను, కనిపించినంత మేర వెతుకుతూనే ఉన్నాను. సంఘటన జరిగింది, అది మెదడులో నిక్షిప్తమైంది. ఆ దారంట వెళ్ళినప్పుడల్లా పదే పదే గుర్తుకు వస్తోంది. ఆనవాళ్ల కోసం వెతుకుతూనే ఉన్నాను. మనసును జరుగుతున్న సంఘర్షణ దారం తెగిన గాలిపటంలా వేలాడుతున్నది. ఒక నిండు ప్రాణం నడిరోడ్డు మీద ఎర్ర రంగు పులుముకుంది. వందల జతల కళ్ల ముందే ప్రమాదం జరిగిపోయింది.
నేను అదే రోడ్డు మీద అదే చోటు నుంచి వెళ్తుంటాను.

వస్తుంటాను. రోడ్డు మీద పడ్డ ఆ మరకలు ఈరోజు లేవు. పూలగౌను వేసుకున్న 10 ఏళ్ల పాప లేదు. కానీ నా కళ్ళ కెమెరాలో బంధించబడ్డ ఆ దృశ్యం తొలగిపోవడం లేదు. కాలం కింద నలిగిన జ్ఞాపకాన్ని పదే పదే తవ్వుకుంటూ నేనెందుకిలా ఇకపై ప్రశ్నతో ఆగిపోయిన వాక్యాన్ని పొడిగించదలుచుకోలేదు. తెలియని ఆ చిన్న ప్రాణం కోసం కొన్ని అక్షరాలు హృదయం నుంచి తీసి అనుభూతిలో ముంచి రాస్తాను. నాకు తెలుసు అప్పుడు వెతికేది దొరుకుతుందని, ఎందుకంటే నేనే వాక్యంగా మారాను కనుక. కవితా శీర్షిక మాట్లాడుకుందాం. చిలక్కొయ్యకు తగిలించిన చొక్కా నెలల తరబడి అక్కడే వేలాడుతున్నట్లు మనిషి జీవనం యాంత్రికమైపోయింది. రాత్రింబవళ్ళు మార్చి మార్చి రావడం, రోజంతా చేసిన పనులే చెయ్యడం, నలుగురు నాలుగు పక్కలకు హడావిడిగా పరుగులు, యూనిఫామ్ వేసుకుని బడికెళ్లే విద్యార్థిలా అదే దినచర్యని మోసుకుంటూ బతికేయడం, మనుషుల మధ్య బంధాలేవి, మాటల పలకరింపులేవి. అందుకే రోజుకో గంటైనా మాట్లాడుకుందాం, లీజర్ పీరియడ్లను వెతుక్కుందాం, మనసు విప్పిన కబుర్లు చెప్పుకుందాం. హృదయం ఎంత శుభ్రపడిందో తెలుస్తుంది. మాటల మువ్వల గలగలల్లో గతం దాచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. బాల్యం మళ్ళీ అడుగులు కదుపుతుంది. వెనక్కి వెళ్ళిన కాలాన్ని తడిమి చూసుకుంటే మాటలు పేర్చుకున్న సమయాలు కనపడతాయి. కాలంతో పాటు పెరిగిన జీవితం తన వయసును కోల్పోతున్నది. బతుకుతున్న రోజులన్నీ మాటల వారధిపై మనసులను పంచుకుంటేనే ప్రతి క్షణాన్ని అనుభవించగలం. స్పందనలన్నీ గొంతు దగ్గరే ఆగిపోయి మాటలు లేని నిశ్శబ్దాన్ని భరిస్తే హృదయభారం ఎక్కువైతుంది. ఒంటరితనం మనసుకు మంచిది కాదు. అందుకే మాటలతో దగ్గరతనానికి బాటలు వేసుకుందాం. కవితా శీర్షిక అద్దం. ఎప్పుడూ అద్దంలో చూసుకుంటున్నా నిజం నిర్భయంగా బొమ్మ కడుతుంది. మనసులోని భావాలకు అద్దం పడుతుంది. కళ్ళల్లో కదిలే సందేశాలను వ్యక్తపరుస్తుంది. అంత సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. ఎప్పుడో నా పెళ్ళే సారితో ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. నా అనుభవాలను పంచుకునే ప్రియ నేస్తంగా మారింది. ఎన్ని చిలిపి గుర్తులను తనలో దాచుకున్నది. అమ్మ చెప్పింది అద్దం సిరితో సమానమని. అందుకే దాచుకున్నాను పదిలంగా. నగలన్నీ అలంకరించుకొని దాని ముందు నిల్చున్నప్పుడు అమ్మ జ్ఞాపకం ఎదను తడుముతుంది. మనల్ని మనం ఒప్పుకునేది అద్దం ముందే కదూ. మారుతున్న వయసు లెక్కలను నిజాయితీగా చూపిస్తుంది. గతం గుర్తులను జ్ఞాపకం చేస్తుంది. హృదయానికి అద్దానికి ఎంతటి సారూప్యత. ఏది పగిలినా అతకడం కష్టం. సజీవమైన క్షణాలను ఒడిసిపట్టుకొని మనసు పొరలలో దాచుకోమంటుంది. అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. పట్టుచీర కట్టినా పాత చీర కట్టినా మొదటి తీర్పు అద్దమే ఇస్తుంది. బింబ ప్రతిబింబాల మధ్య గీతలేని స్పష్టత అద్దం మటుకే ఇవ్వగలదు. నిరంతరం మనసు ప్రక్షాళన జరిగినప్పుడే అద్దంలో మనల్ని మనం ధైర్యంగా చూసుకోగలం.

మీరింతవరకు శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారి కవితాగానం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో అవిగో నీ ప్రతాపము అనే స్వరార్చన వింటారు.

0: శుభోదయం సింబాపురి కార్యక్రమంలో స్వరార్చలు విన్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి ప్రకాష్ రావు గారితో పరిచయం వింటారు.
1: నేటి ఎలక్ట్రానిక్ యుగంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు పూర్తిగా మన జీవితం అంతా ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా యువత అయితే మరీ ఎక్కువగా కళ్ళు తెరిచి లేవంగానే మనం ఇదివరకు దేవుడికి దండం పెట్టుకోవటం లేకపోతే అలాంటివి అలవాటు

0: పటం చూసో గోడకి. కానీ ఈ రోజున వెంటనే సెల్ ఫోన్ లో ఉండేటటువంటి ఏదో ఒక పిక్చర్ ని, ముఖ్యంగా ఏదైనా కావచ్చు, అలా ఫస్ట్ కళ్ళు తెరిచి చూసేది ఒక సెల్ ఫోన్, తర్వాత ట్యాబ్, తర్వాత కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంకా ఇంకా ఇంకా ఇలా చాలా నిత్య జీవితం అంతా దాని చుట్టూనే తిరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇలాగా మనం వాడుతున్నటువంటి వందల ఎలక్ట్రానిక్ పరికరాలు, వేల ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇవన్నీ కూడా అవి ఒకవేళ పాడైపోయిన నేపథ్యంలో వాటిని ఏం చేసుకోవాలో తెలియక దీని రిపేర్ కంటే మళ్ళీ కొత్తది కొనుక్కుంటేనే మంచిది అనేటటువంటిది కూడా ఉన్నది. ఇలా ఎన్నో ఎంతో మంది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని 2, 3, 4, 5 అలా పెంచుకుంటూ పోతున్నారు. ఈ పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తున్నారు అంటే, ఇంక ఇంట్లో అవి అడ్డంగా ఉన్నప్పుడు ఎక్కడో పడేసి, లేకపోతే ఈవెన్ డస్ట్బిన్ లో పడేసి, చిన్న చిన్నవైతే సెల్ ఫోన్లు కూడా ఇది నాకు పనికిరాదని చెప్పి విసిరేసి, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ వేస్ట్ అంటారు దీన్ని, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా ఒక పెద్ద సమస్యగా, పెను సమస్యగా పరిగణించబడుతోంది, అయితే రాబోతున్న కాలంలో కూడా. దీని గురించి వాళ్ళ మనతో మాట్లాడటానికి MRS ప్రకాశ్రావు గారు ఉన్నారు, రిటైర్డ్ AGM, జనరల్ మేనేజర్ గా BSNL లో పనిచేసి రిటైర్ అయ్యారు, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కి ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా వారు. మరి నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రకాశ్ రావు గారు, ఈ వేస్ట్ గురించిన డీటెయిల్స్, అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి, అంటే ఏవి దీని పరిధిలోకి వస్తాయి చెప్తారా?
1: ఇప్పుడు ఆధునిక యుగంలో మానవ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది చాలా మారిపోయిందండి. ఇది ఆధునిక యుగం అనే దానికన్నా ఎలక్ట్రానిక్ యుగం అని అంటే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏంటంటే, మనం అనేక రకాలైనటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనం వాడుతున్నాం, అవన్నీ కూడా చెడిపోయిన తర్వాత వ్యర్థ పదార్థాల కింద ఉంటున్నాయి. వాటినే మనం ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వేస్ట్ కింద EEW అని దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు పెట్టడం జరిగిందండి. అయితే ఈ వ్యర్థ పదార్థాలు ఎక్కువ అవటానికి కారణాలు ఏమిటి అని అంటే, మన మానవ జీవితంలో చూసినట్లయితే పూర్వం మనం వంట చేయటానికి మన కట్టెలు పోయి వాడేవారు, తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్, ఇప్పుడు మైక్రో ఓవెన్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలతో వంటగది కూడా నిండిపోయి ఉన్నదండి. అలాగే దృశ్య శ్రవణ యంత్రాలు చూసినట్టయితే మనకి టెలివిజన్ సెట్లు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, CD ప్లేయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. అలాగే పూర్వం ఒక లెక్కలు చేయాలన్నా ఎక్కాలతో సరిపెట్టుకునేవాళ్లు, ఈ రోజున ఒక ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి నుంచి కూడా క్యాలిక్యులేటర్స్ వాడటం, కంప్యూటర్స్ వాడటం, అలాగే టెలిఫోన్స్, సెల్ టెలిఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా వాడకంలోకి ఎక్కువగా వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో బట్టలు ఉతకటానికి కూడా పూర్వం పని మనుషులతో ఉతికించుకునేవాళ్ళు, అలాగే ఇప్పుడు వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ ఇవి రావటం జరిగింది. అలాగే శీతలయం కోసం మనం AC యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ గుడ్స్ ని వాడటంలోకి రావటం జరిగిందండి. మరి వీటి యొక్క జీవిత కాలం చాలా తక్కువనే చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకోవటం జరుగుతూ ఉందండి. వీటి చెడిపోయినప్పుడల్లా అది ఒక వేస్ట్ పదార్థం కింద పక్కన పడేయటం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా చాలా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండటం వలన ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి వాటిని కొంటూ ఉండటం, మరి చెడిపోయినప్పుడు పక్కన పడేయటం జరుగుతూ ఉందండి. నిజంగా చెప్పాలి అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ సంవత్సరానికి కొన్ని 50 మిలియన్ టన్స్ వరకు ఉంది ప్రపంచవ్యాప్తంగా అని తెలుస్తా ఉంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ఏ రకంగా జాగ్రత్త పరచాలి, ఏ రకంగా ధ్వంసం చేయాలి అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పి చెప్పడంలో ఆశ్చర్యం లేదండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యూసేజ్ ఎట్లా పెరిగిందంటే, యునైటెడ్ స్టేట్స్ బాగా ముందుగా ఉంది ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడకంలో, తర్వాత జపాన్, జర్మనీ, UK ఇవన్నీ కూడా తర్వాత స్థానంలో ఉన్నాయి, చైనా వచ్చేసి 6వ స్థానంలో ఉందండి. మన అంచనాల ప్రకారం ఎలా ఉందంటే 2001 సంవత్సరంలో అంచనాల ప్రకారం చైనా జనాభా 1% ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ వాడుతూ ఉంటే ఈ రోజున వాళ్ళ జనాభాలో 80% ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ వాడకంలో నిమగ్నం అయిపోయారని చెప్పేసి మనకి మన అంచనాల ప్రకారం మనకి తెలుస్తా ఉంది. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ రావటం, కొత్త మోడల్స్ రావటం, ఇప్పుడు టెలివిజన్ సెట్స్ కూడా ఫ్లాట్, తర్వాత ఎల్సిడి టీవీలు, ఇట్లా ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోవటం వలన వాళ్ళు కూడా జనాలు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి కొత్త మోడల్స్ కొనుక్కుంటూ ఉండటం, పాత వాటిని పక్కన పడేయటం, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా అధికంగా ఉందని మనం చెప్పక తప్పదండి.
0: అయితే ఇక్కడ మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేటటువంటి పదార్థాలు ఏంటి, ముఖ్యంగా ఆ కాంపోనెంట్స్ అంటారు, ఈ కాంపోనెంట్స్ ఏంటి, దానివల్ల ఎంత మనకి లాభం జరిగి కొత్త మంచి డిస్ప్లే అది ఎలా జరుగుతుందో, అది పర్యావరణానికి ఇంటర్న్ మనకి ఏ రకంగా నష్టం చేస్తుందో కూడా మనం శ్రోతలకు చెప్తే బాగుంటుంది కదా.
1: నిజంగా ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ పరికరాల్లో దాదాపుగా ఒక 60 రకాలైనటువంటి మూల పదార్థాలు వాడుతున్నారు, ఎలిమెంట్స్ ని వాడటం జరుగుతూ ఉందండి. ఇవి చాలా కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ కంప్యూటర్ కనుక చూసినట్లయితే నార్మల్ కాథోడ్ రే ట్యూబ్ అనేది కంప్యూటర్ లో ఉంది, దాని విలువైనటువంటి పదార్థాలు దాంట్లో వాడటం జరుగుతూ ఉందండి. చాలా పదార్థాలు విషపూరితమైనటువంటివి అనేది చెప్పక తప్పదండి. వాటిలో ఒకటి కాడ్మియం అనేటువంటి ఎలిమెంటు ఎంతో విషపూరితమైనటువంటి పదార్థం. అయితే ఏంటంటే ఇది రీఛార్జబుల్ మన బ్యాటరీస్ లో ఎక్కువగా వాడుతున్నారు కాడ్మియం. అది ఒకవేళ ధ్వంసం చెయ్యాలి అని అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ మానవ జాతికి ఎంతో హానికరమైనటువంటివి అని చెప్పాల్సి వస్తుందండి. కాడ్మియం మూల పదార్థం ప్రకృతిలో కలిసినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి విషపూరితం అయిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి హాని కలిగిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగిందండి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ లో ప్రింటెడ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రింటెడ్ సర్క్యూట్స్ లో పాలీవినైల్ క్లోరైడ్ అని చెప్పేసి పివిసి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అలాగే కనెక్టర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ధ్వంసం చేసినప్పుడు అవి చాలా విషపూరితమైనటువంటి గ్యాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా హానికర పదార్థాల కింద వీటిని నిర్ణయించడం జరిగిందండి. అయితే వీటిని ఏ రకంగా మనం జాగ్రత్త తీసుకోవాలి, వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు అని గనక చూసినట్లయితే మరి విదేశాల్లో కూడా దీని మీద ఎంతో శాస్త్రజ్ఞులు కూడా తర్కించడం కూడా జరుగుతూ ఉందండి. అయితే ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ పదార్థాలు వ్యర్థాల్లో కాల్చడం గాని లేకపోతే పాతి పెట్టడం గాని జరిగినా అది మన మానవాళికి చాలా కష్టతరంగానే ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక లైటింగ్ ఎక్విప్మెంట్ ఉందనుకోండి, దాంట్లో మెర్క్యూరీ అనేది వాడుతున్నారు. ఆ మెర్క్యూరీ అనేది గ్యాసెస్ రూపంలో కనుక వచ్చినట్టయితే అది ఎంతో హానిని చేయటం కాకుండా మనకి నాడీ మండలాన్ని, కిడ్నీస్ ని ఇవన్నీ కూడా చెడిపోవటానికి కారణం అవుతా ఉందండి. అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ పరికరాల్లో ఉపయోగించేటువంటి లెడ్ అంటే సీసం మరియు బెరీలియం అనేటువంటి ఈ పదార్థం కూడా వాటి నుంచి వెలువడేటువంటి వాయువులు అతి ప్రమాదకరంగా మనకి ట్రీట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే మనం రోజు వాడేటువంటి మొబైల్ ఫోన్స్ కనుక చూసినట్లయితే దాంట్లో మనకి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే వాటి తయారీలో సుమారుగా 40 మూల పదార్థాలు వాడుతున్నారు, 40 రకాలైనటువంటి ఎలిమెంట్స్ ని వాడటం జరుగుతూ ఉందండి. ఉదాహరణకి చెప్పాలంటే ఒకటి కాపర్, అలాగే టిన్, స్పెషల్ మెటల్స్ లైక్ కోబాల్ట్, ఇండియం, యాంటిమోని మరియు విలువైనటువంటి మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్, పెలాడియం, ఇవన్నీ కూడా మన సెల్ టెలిఫోన్ లో దాని కాస్ట్ ను బట్టి వీటి యొక్క వాడకం ఎక్కువగా ఉంది. ఒక సెల్ టెలిఫోన్ కనుక చూసినట్టయితే దాంట్లో కాపరు సుమారుగా 9 గ్రాములు కాపరు ఉంటా ఉందండి. అలాగే సిల్వర్ 250 మిల్లీగ్రాములు సిల్వర్ ను ఉపయోగించాల్సి వస్తా ఉందండి. అలాగే 24 మిల్లీగ్రాములు గోల్డ్ కూడా దాంట్లో ఉంది. అయితే పెలాడియం అనేటువంటిది చాలా కాస్ట్లీ మెటీరియల్, అది కూడా 9 మిల్లీగ్రాములు ఒక సెల్ టెలిఫోన్ లో ఉందని చెప్పేసి నిర్ధారణ. ఇవి కాకుండా ఎన్నో రకాలైనటువంటి మూల పదార్థాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే ఈ సెల్ ఫోన్ లో వాడేటువంటి బ్యాటరీకి ఉపయోగించే లీథియం అయాన్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సపోజ్ మన ప్రపంచం అంతటా కూడా ఒక 50 బిలియన్ సెల్ టెలిఫోన్స్ వాడుతూ ఉంటే వాటిల్లో ఉండేటువంటి ఈ పదార్థాలు చెడిపోయినటువంటి వాటిని ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చేటువంటివి మరి ఎంత హానికరం అనేది మనం దీని ద్వారా చూసినట్టయితే మనకి తెలుస్తుందండి. అందుచేత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా దీన్ని చేయాలి అనేది చూస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మనం ఇండియం మెటల్ అనేది మన ప్రొడక్షన్ లో ఉన్నటువంటి ఇండియం మెటల్ లో 80% ఈ పరికరాలకే ఉపయోగిస్తున్నారండి. అలాగే రుథేమియం అనేటువంటి మెటల్ కూడా ప్రొడక్షన్ లో ఉన్న దాంట్లో దాదాపుగా 75% ఈ సెల్ టెలిఫోన్స్ కంప్యూటర్స్ కోసమే వాడుతున్నారని చెప్పాల్సి వస్తుంది. అలాగే యాంటిమోనీ. అయితే ఇవన్నీ కూడా మరి చాలా కాస్ట్లీ మెటీరియల్స్, తర్వాత డేంజరస్ మెటీరియల్స్. ఒకవేళ వీటిని పాతిపెట్టినా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్, తగలపెట్టినా కూడా దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ మానవాళికి ఎంతో ప్రమాదకరమైనటువంటిగా చెప్పాల్సి వస్తుందండి. ఇప్పుడు ఇంకొకటి మనం అడగవచ్చు, ఏమండి వీటిని విడతీసి మళ్ళీ రీయూజ్ చేసుకోలేకపోతామా, రీయూజ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు చాలా మంది కూడా. అయితే ఏంటంటే రీయూజ్ చెయ్యొచ్చు, కానీ ఈ ఈవేస్ట్ లో ఉన్నటువంటి వాడిని వివిధ రకాలైనటువంటి మెటల్స్ సపరేట్ చేయటానికి చాలా హై టెక్నాలజీ అవసరం ఉందండి. ఈ హై టెక్నాలజీ ఉపయోగించి అంత నిపుణులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్, పెలేడియం వీటిని విడతీయాలి అని అంటే దానికి చాలా హై టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కావాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇటువంటి ల్యాబొరేటరీస్ చాలా తక్కువగా ఉన్నాయండి. అయితే దీని మీద అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందని అంటే దానివల్ల చాలా దేశాలు వీటిని విడగొట్టడానికి అంత నిపుణులైనటువంటి మనుషుల్ని పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. అందుచేత వీటిని ఇంకో రకంగా ఏదో ధ్వంసం చేయాలనే చెప్పి తాపత్రయపడుతున్నారేమో అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే వాడి దగ్గర పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. అందుచేత ఇప్పుడు చైనా లాంటి దేశాలు కూడా అండర్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద కట్టడాలు పెట్టి వీటిని బాగు చేయటానికి, పరికరాలని విడతీసి మళ్ళీ మూలకాలని విడతీసి వాడటానికి ఎంతో కృషి చేస్తా ఉంది.
0: బాగుందండి. అంటే ఒక ఈ విస్తృతి చూసి చాలా వింతగా ఆశ్చర్యంగా జనసామాన్యానికి ఎవరికి తెలియక ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ తాలక భయంకరమైనటువంటి విస్ఫోటనం ఇది, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఇలా అందరూ లక్షలాది పరికరాలు వాడుతుంటే పర్యావరణానికి చాలా తీవ్ర నష్టం జరగబోతోంది. మరి ఈ ఇంకా మిగతా విషయాలు ఇంకా ఈ వేస్ట్ పైన ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం వచ్చేవారం. ఇప్పుడు సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చేవారం మరికొన్ని విశేషాలతో ఇంకా వీటిని ఎలా ఎలా రీసైకిల్ చేయొచ్చు, పర్యావరణానికి మన నష్టాన్ని ఏ రకంగా తగ్గించవచ్చు, మన విజయవాడ నగరంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ కూడా MRS ప్రకాశరావు గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి ప్రకాష్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకుందాం. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి itiadmissions.ap.gov.in వెబ్సైట్లో వచ్చే నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ K. శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్ను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో జూలై 7వ తేదీలోపు ధృవీకరణ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిగే తేదీలను జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తారన్నారు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలన్నారు.

సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ స్థానిక కన్నావారి తోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రెండు సివిల్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ కస్టమ్స్ జోన్లోని 5 కమిషనరేట్లకు అప్పీల్ అధికారిగా, సెంట్రల్ ట్యాక్స్ కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు.

ఆచార్విత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత లుసీడా హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 3 రోజుల పాటు కొనసాగనుంది. ఫౌండేషన్ అధ్యక్షులు పీజేడి కృపాల్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు రాత నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లుసీడా హ్యాండ్ రైటింగ్ మాస్టర్ ట్రైనర్లు రత్నశేఖర్, లక్ష్మణ్ రాజు, శ్రీనివాసులు, పాల్ సుధాకర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలో హోల్సేల్, రీటైల్, మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నట్లుగా జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ తెలిపారు. నగరంలోని పెద్ద ఆసుపత్రి సమీపంలో ఉన్న జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయంలో డ్రగ్ కంట్రోలర్ రమేష్ రెడ్డికి అసోసియేషన్ నాయకులు వినతి పత్రం అందించారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల పేరుతో వ్యాపారాలను నష్టపరచడాన్ని నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 41.150 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1050, లో లెవెల్ కాలువకు 50, హైలెవెల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి తెలిపారు. కొడవలూరు మండలంలోని ఎల్లైపాలెం గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. అందులో బాటలో ఉన్నటువంటి పుస్తకాలు, వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.

AI కంప్యూటర్ కోర్సులు వంటి సాంకేతిక విద్యను అభ్యసించడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని పీఎంపీ జిల్లా గౌరవాధ్యక్షులు అనుమల జయప్రకాష్ అన్నారు. నగరంలోని డైకాస్ రోడ్లో ఉన్న రోడ్స్ ట్రస్ట్ కార్యాలయం ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యువతకు సాంకేతిక విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వనంతోపు సెంటర్ సమీపంలోని జనహిత వాత్సల్య నిరాదరణ బాలల కేంద్రంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పి రఘుశ్రీచరణ్, డాక్టర్ లలిత కుమారి దంపతులు కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు. కేంద్ర నిర్వహణపై కార్యనిర్వాహక కార్యదర్శి జీవీ సాంబశివరావు వద్ద వివరాలు తెలుసుకున్నారు. నగదును విద్యార్థుల పుస్తకాలు కొనుగోలుకు వినియోగించాలంటూ సూచించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సూచనలు, సలహాలను స్వీకరించేందుకు బుధవారం డయల్ యువర్ డిఎం 1 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను 9952256641 నెంబరుకు తెలియజేయాలని తెలిపారు. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనిశెట్టి మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. యువతులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం మూలవర్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, సభ్యులు, ప్రధాన అర్చకులు సూరావర రఘురామమూర్తి పర్యవేక్షించారు.

ఉచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం సిఐటియు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కనకమాల్ సెంటర్లోని సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. 6-7 డివిజన్లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రారంభించారు. సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ జీవితాంతం రైతులు, రైతు కూలీల కోసం పనిచేసిన నేతగా నిలిచారని కొనియాడారు. జీవనశైలిలో మార్పులు, పోషకాహారం, ఒత్తిడి నియంత్రణ, తగినంత నిద్ర ద్వారా ఇన్ఫ్లమేటరీ బెవెల్ డిసీజ్ వంటి పేగు సంబంధిత జబ్బులను నివారించవచ్చని మెడికవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కొత్తపల్లి సాయికృష్ణ తెలిపారు. ప్రపంచ ఐబీడి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో రోగులు వారి సహాయకుల కోసం ఐబీడి రావడానికి కారణాలు, నివారణ మార్గాలు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఏ కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: Thank you, Abhishek. In a joint article penned by PM Narendra Modi and Italy's PM Giorgia Meloni in The Pioneer, headlines Italy and India, a strategic partnership for the Indo-Mediterranean. The article says Made in Italy has always been synonymous with excellence worldwide, and today it finds a natural synergy with the high quality of goals of the Make in India initiative. US clears Apache how its support services for India, writes the Indian Express. Supreme Court upholds citizens' right to live free from fear of stray dog attacks, informs the statesman. Top court, not for euthanasia of incurably ill rabid dogs, states the Hindu. The Economic Times, in its editorial piece, says the real question, OpenAI's win Musk's. Ethical AI development arguments remain. The paper says Elon Musk's case against OpenAI turning into a for-profit organization fell apart on a technicality. But the central question on how OpenAI should be governed remains unanswered. Sam Altman's argument is that its mission drift from non-profit to for-profit was necessitated by the financial reality of the tech's large investment requirements. And finally, tennis legend Billie Jean King, at the age of 82, earns a college degree, Bachelor of Arts in History, 65 years after starting at Cal State Los Angeles, reports the Times of India. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome today. Two leaders to discuss ways to boost cooperation on India-Middle East-Europe economic corridor and review joint strategic action plan 2025-2029. West Bengal government to roll out Annapurna scheme providing 3,000 rupees per month to women aged 25 to 60 years from June 1st. Joint Parliamentary Committee on One Nation, One Election says simultaneous Lok Sabha and Assembly elections can save nearly 7 lakh crore rupees and increase India's GDP growth by 1.6%. DGCA orders further inspection of fuel control switch of an Air India Boeing 787-8 aircraft following technical snag earlier this year. And in IPL cricket, Rajasthan Royals beat Lucknow Super Giants by 7 wickets in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
3: కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో 6 కోట్లతో చేపడుతున్న విస్తరణ పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 9 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించామన్నారు. బీ క్యాంప్ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్, అధునాతనమైన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరోగల్ మండలంలోని సోమయాజులపల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు, తాళ్లపత్ర గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏసిరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్లలో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్చాలని, మరో 150 గుంతలకు మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలేజీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరోకలను పారిశ్రామ హబ్బుగా తీర్చిదిద్దడమే కూడమి ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరిచర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్ న్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అరటి, జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓర్వకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం వింటారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. సమర్పణ అబిద్ హుస్సేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్, సుమారుగా 22 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి ఎమర్జెన్సీకి సంబంధించి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ గారు, ఎమర్జెన్సీ మెడిసిన్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి?
6: సరే, ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్టు. లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే ఎవరైతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇచ్చే ప్రొసీజర్స్ కానీ, ఇంటర్వెన్షన్స్ కానీ, అసెస్మెంట్ కానీ, ఇవన్నీ చేసేదాన్ని ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ సబ్జెక్ట్లో మాకు నేర్పబడుతుంది. అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఇప్పుడు మామూలుగా చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెపోటు అంటుంటారు, స్ట్రోక్ అంటుంటారు, పాయిజనింగ్స్, ట్రామా కండిషన్స్, ఎప్పుడైతే గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, హార్ట్ బీటు, బీపీ అవన్నీ పడిపోయినప్పుడు, మనిషి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, భరించలేని నొప్పి ఉన్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు, వాళ్ళందరూ మన ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే సందర్భాలు జరుగుతాయి. అట్లాంటప్పుడు వీఆర్ ఆల్వేస్ గివింగ్ ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్స్ టు ప్రివెంట్ ది డెత్, సో దట్ వి సేవ్ లైఫ్స్.
5: ఓకే, మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా రకాల విభాగాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఒక్కరే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా, లేదంటే మీరు కండిషన్ బట్టి వెళ్తూ ఉంటారు?
6: ఫస్ట్ 10 మినిట్స్ అనేది ఎమర్జెన్సీ రూమ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ ఎమర్జెన్సీ ఫిజిషియనే చూస్తారు, ఈజ్ అ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. మెయిన్గా మేము స్టెబిలైజ్ చేయడమే మా ప్రధాన మా ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ స్టెబిలైజ్ రిసస్టేట్ చేసి, అంటే ప్రాణాపాయ స్థితి నుంచి తనని కాపాడి తర్వాత కారణాలు ఎందువలన ఈయనకి ఈ సిట్యువేషన్ వచ్చిందనే కారణాలు ఎవాల్యుయేట్ చేసి ఆ ఎవాల్యుయేట్ చేసినాక ఫలానా ప్రాబ్లం ఉందంటే ఫలానా స్పెషాలిటీ డాక్టర్ని పిలిచి వాళ్ళని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. విషయంగా సిక్ క్రిటికల్ ఉండే వాళ్ళని ఐసీయూలో పెట్టుకుని ఐసీయూ స్పెషలిస్ట్ క్రిటికల్ కేర్ విభాగంలో ఉండే అందరు డాక్టర్స్ కలిసి మల్టీడిసిప్లినరీ టీమ్తో అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇమీడియట్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే ఒకవేళ హెడ్కి సంబంధించింది అయితే న్యూరో సర్జరీ, కాళ్ళ లింబ్స్ అంటే కాళ్ళ చేతిలో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ని, కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జన్ని, బర్న్స్ ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జన్ పిలుస్తాను. సో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టెబిలైజ్ చేశాక ఎవాల్యుయేషన్ను అప్రోచ్లో మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ఉంటుంది. అందరు డాక్టర్స్ చూస్తాం, స్పెషాలిటీస్ అండ్ సబ్ స్పెషాలిటీస్ ఆల్ డాక్టర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్.
5: సో ముందుగా అప్రోచ్ ఏదైతే మీరు
6: ఫస్ట్ టెన్ మినిట్స్ అంటే లైఫ్ సేవింగ్ ఇంటర్వెన్షన్ చేసిన వెంటనే, స్టెబిలైజ్ చేసిన వెంటనే వీ విల్ ట్రై టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సిట్యువేషన్. ఆ సిట్యువేషన్ తగినట్టు ఆ సబ్జెక్ట్ కన్సర్న్ స్పెషలిస్ట్ని పిలుస్తాం.
5: అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుండె నొప్పి అన్నారు, గుండె నొప్పితో ఒక పేషెంట్ వచ్చారనుకుందాం, మరి ఈ పేషెంట్కి ప్రధానంగా మీరు ఎలాంటి చికిత్స అందిస్తారు వెంటనే 10-15 నిమిషాలు?
6: అంటే ఎస్పెషలీ ఇట్లాంటివి మెయిన్ గుండె నొప్పి, స్ట్రోక్ ఇవన్నీ ఏంటంటే సార్ టైమ్ ఇస్ క్రిటికల్ సార్, టైమ్ ఇస్ లైఫ్. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళని మనము రికగ్నైజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అందిస్తే అంత మంచి అవుట్కమ్స్ వస్తాయి. సో బెటర్ డెసిషన్స్ విల్ గివ్ బెటర్ అవుట్కమ్స్. సో వీళ్ళకి ఏంటంటే గుండె నొప్పి వచ్చినాక ఎన్ని అవర్స్ లోపల వీళ్ళకి ఈ గుండె నొప్పి, ఛాతి నొప్పి అనేది వచ్చింది, ఈసీజీలో చేంజెస్ ఏమున్నాయి, దాన్ని బట్టి కొన్నిసార్లు మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం, కొన్నిసార్లు ఇంటర్వెన్షన్స్ చేస్తాం. ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి స్టెంట్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్కి సంబంధించిన స్స్ట్రోక్ దానికి కూడా వితిన్ 3-4.5 అవర్స్లో వస్తే ఇమీడియట్గా స్కాన్ తీసుకొని అది బ్లాక్ వలన వచ్చిందా, బర్స్ట్ వలన వచ్చిందా, అంటే కొన్నిసార్లు క్లాట్స్ వలన కూడా స్ట్రోక్ వస్తుంది, కొన్నిసార్లు ఈ నరాలు చిట్లడం వలన కూడా స్ట్రోక్ వస్తుంది. సో ఇమీడియట్గా క్లాట్ లాగా ఉంటే మాత్రం, కొన్ని కండిషన్స్ ఆయనకి సూటబుల్గా ఉంటే థ్రాంబలైసిస్ అనేది ఇమీడియట్గా చేస్తాం. కొంత 4.5-6 అవర్స్ అట్లా అవుతుంటే ఇంకొన్ని ఇంటర్వెన్షన్, ఎండోవాస్కులర్ థెరపీస్ అవసరమైతే కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది. సో టైమ్ ఇస్ ఇంపార్టెంట్, టైమ్ ఇస్ క్రిటికల్ అంటాం అందుకని. సో ఈ పాయిజనింగ్స్ ఉంటాయి, వితిన్ ఫస్ట్ 30 మినిట్స్ లోపలనే ముక్కులో పైప్ వేసి పొట్ట క్లీన్ చేయడం, గ్యాస్ట్రిక్ లావేజ్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. ఫాల్ ఫ్రమ్ హైట్ ఉంటుంది, వెన్నుపూస ఎరగడం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా గాలి పీల్చుకోవడము, ఈ కాల్ స్పైన్ ఇమ్మొబిలైజ్ చేయడము, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే వెంటనే ట్యూబ్ వేసి వెంటిలేటర్ మీద పెట్టడము, స్టిరాయిడ్స్ ఇవ్వడం ఇట్లాంటివి కొన్ని ప్రైమరీగా చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అక్కడ డిలే చేయకూడదు, ఎంత డిలే చేస్తే అంత అవుట్కమ్స్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి.
5: సో ప్రమాదం జరిగిన వెంటనే తీసుకురావడం వల్ల తొందరగా మనం
6: వెరీ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ 10 మినిట్స్. అందుకనే కొన్నిసార్లు ట్రామాలో కూడా ఏమంటామంటే ప్లాటినం 10 మినిట్స్, గోల్డెన్ 1 అవర్ అంట, ఎస్పెషలీ యాక్సిడెంట్ కేసెస్లో. ఎంత త్వరగా మనం హాస్పిటల్ రీచ్ అయితే, ఈవెన్ ప్రీ హాస్పిటల్ కేర్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే, డిజాస్టర్ మెడిసిన్ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో విభాగమే. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అత్యవసర పరిస్థితుల్లో టైమ్లీ ఇంటర్వెన్షన్స్ చేసేది సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎమర్జెన్సీ మెడిసిన్.
5: అలాగే సార్, ఇందాక మనం న్యూరో గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ పెరాలసిస్ ఇటువంటివి వస్తూ ఉంటాయి కదా, సో వెంటనే అంటే ఎన్ని అవర్స్ లోపల తీసుకొస్తే వాళ్ళకి మెరుగైన చికిత్స?
6: 3-4.5 అవర్స్. దాంట్లో కూడా ఏంటంటే అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు, మేము 3-4.5 అవర్స్ వచ్చాం కదా, ఆ మందు ఇచ్చేసేయండి, కరిగిచ్చే మందు ఇచ్చేయండి అని. దీంట్లో 2 రకాలు ఉంటాయి స్ట్రోక్, ఒకటి బ్లాక్ వలన వస్తుంది, ఒకటి బర్స్ట్ వలన వస్తుంది. అంటే బ్లాక్ వలన అయిన దానికి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం, అది కూడా ఏ ఏరియాలో ఉందేమని చూసుకొని ఆయనకి ఏమన్నా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఒక చెక్ లిస్ట్ వేసుకుంటాం, అవి చూసుకొని ఆ మందు ఇస్తాం. 3-4.5 అవర్స్.
5: ఇప్పుడు ఫిట్స్ లాంటివి కూడా వస్తుంటాయి కదా సార్, ఇది ప్రమాదకరమా ఫిట్స్ అనేది?
6: ఫిట్స్ అనేది ఖచ్చితంగా ప్రమాదకరం, కానీ అంటే ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి చేయాలి. మామూలుగా వీళ్ళ జనాలు అందరూ ఏంటంటే తాళాలు ఇవ్వడం, స్పూన్లు పెట్టడం, ఇవన్నీ నోట్లో స్పూన్లు అవన్నీ చేయకూడదు. ఫస్ట్ ఫిట్స్ వస్తున్నప్పుడు అతను సేఫ్గా ఉన్నాడంటే పడిపోకుండా, ఎక్కడైనా చైర్లో ఉన్నాడంటే పడిపోకుండా, లేదంటే బెడ్ మీద ఉంటాడు బెడ్ మూల నుంచి పడిపోకుండా, సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఈజ్ పొజిషన్. అతను ఎక్కువ రిస్ట్రైన్ చేయకూడదు, పడిపోతున్న కాలు చేతులు కొట్టుకుంటున్నప్పుడు ఆ చేతుల్ని గట్టిగా పట్టుకోవడం అవన్నీ చేయకూడదు. షుడ్ అలో సమ్ ఫ్రీ స్పేస్ ఫర్ హిమ్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో ఆ టైంలో అతన్ని లెఫ్ట్ కొన్ని ఫిట్స్ వచ్చి ఆగిపోయినాక లెఫ్ట్ సైడ్ తిప్పి పనుకోబెట్టుకోవాలి. ఈ జోళ్ళు ఏదైనా ఉన్నప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. రైట్ సైడ్ పనుకుంటే ఎక్కువ ఆ నోట్లో ఉండే గల్లంతా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆస్పిరేట్ అనేది అయ్యి గాలి పీల్చుకోవడం ఇంకా కష్టం అవుతుంది. సో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఫిట్స్ ఆగిపోయిన వెంటనే అతన్ని కొంచెం ఫ్రీ అంటే బాగా గాలి అందేటట్లు పెట్టుకొని ఎడం వైపు తిప్పి పెట్టుకోవడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ ఇంటికాడ. ఇక్కడంటే హాస్పిటల్లో మనం మందులు అవన్నీ ఇస్తాం ఫిట్స్ వచ్చిన వెంటనే తగ్గించడానికి. వాటికి ఫిట్స్ వచ్చినా కొద్దిసేపు చూస్తాం అతను గాలి పీల్చుకునే తత్వం ఎలా ఉంది, స్పృహలోకి వస్తున్నాడా లేదా. ఒకవేళ ఎక్కువసేపు 15 నిమిషాలు దాటినా కూడా ఇంకా స్పృహలో రావట్లే, ఇంకా ఫిట్స్ వస్తుందంటే అతన్ని వెంటిలేటర్ మీద పెట్టుకొని తర్వాత స్కాన్లు అవన్నీ చేసి ఎందువల్ల వచ్చిందని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంటారు.
5: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఈ పాము కాట్లు మీరు అంటే ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ కిందకే వస్తుంది కదా. సో అటువంటి జరిగినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి?
6: వెంటనే మళ్ళా అందరూ గట్టిగా తాడు కట్టేయడం, ఫస్ట్ అతన్ని భయపడొద్దు ధైర్యం చెప్పడం, నీళ్లు తాగిపించడం అవన్నీ చేయకుండా ధైర్యం బాగా చెప్పి ఫ్లాట్గానే పనుకోబెట్టి కూర్చోబెట్టి అవన్నీ చేయకుండా ఫ్లాట్గా పనుకోబెట్టి, కుదిరితే అతన్ని బెడ్షీట్ వేసేసి దాని మీద ఆయన పనుకోబెట్టి ఫ్లాట్గానే తీసుకురావడం, తర్వాత గట్టిగా ఈ
5: తాడు
6: ఖర్చీఫ్లు కట్టడం అవన్నీ ఇప్పుడు అంత చేయని అవసరం లేదండి. ఎంత తొందరగా అంత తీసుకొస్తే హాస్పిటల్ తీసుకొస్తే మేము, యాక్చువల్గా కొంతమంది అంటున్నారు ఇది పాయిజనస్ ఉండొచ్చు, నాన్ పాయిజనస్ ఉండొచ్చు, అవి చూసి గుర్తుపట్టగలిగితే పర్వాలేదు, లేకపోయినా కూడా ప్రతి స్నేక్ని కూడా మనం పాయిజనస్ అని అనుకుంటాం, కానీ అతను వచ్చినాక కొన్ని టెస్టులు చేసి అది ఎంత సివియారిటీ అనేది మనం అతనికి ఉండే ప్రాబ్లమ్స్ బట్టి చూసి చెప్తాం. కొంతమందికి వెంటనే అన్కాన్షియస్ అవ్వడం, భయంతో కూడా కొంతమంది అవుతారు వెంటనే. సో కంగారు పెట్టకుండా అతన్ని ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తే మేము చూసి కొన్ని టెస్టులు చేశాక చెప్తాం. WBCT అట్లాంటివి, ఫస్ట్ ఆయనకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాడా, సివియర్గా ఉన్నాడా చూసి దాన్ని బట్టి ఆ విరుగుడికి వయల్స్ కూడా ఇస్తాం, ASV వయల్స్ అని ఉంటుంది అది ఇస్తాం. కానీ అందరూ కొంతమంది అది కొన్ని చోట్ల పోయేసి రావడం కన్నా ఒకవేళ టెర్షరీ కేర్ అంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తేనే బెటర్, ఎంత డిలే తగ్గితే అంత బెటర్గా
5: రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అలాగే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు. సో ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఏదైనా జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి?
6: మనకిప్పుడు 108 అంబులెన్స్ ఉంటేనే అంబులెన్స్ కాల్ చేసుకుని తీసుకురావాలి సార్. మెయిన్ ఇప్పుడు చాలామంది ఒకవేళ హెల్మెట్ తీసేది కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి పద్ధతిగా, అంటే హెడ్ నెక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి సార్, తల ఉంచేయడము అట్లాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ హెల్మెట్ తీసే క్రమంలో కూడా కొంతమంది లాగి తీస్తాం, అట్లాంటి ఏం చేయొద్దు, అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకొని మళ్ళీ తీస్తారు. మెయిన్ ఆ పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు స్పృహలో ఉన్నాడా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. స్పృహలో ఉంటే అతనికి మనం మళ్ళీ నేను చెప్పినట్టు ధైర్యం చెప్పి ఏమైనా బ్లీడింగ్ ఎట్లా అవుతుంటే మనం ఏదైనా గుడ్డతో కట్టేయడం, కాళ్ళు చేతులు ఏమైనా ఫ్రాక్చర్ లాగా అనిపిస్తే దానికి ఒక స్టిఫ్గా ఉండేది ఏమైనా చిన్న కర్ర పక్కన ఏమైనా ఉన్నా, లేకపోతే న్యూస్ పేపర్స్ లేకపోతే మన బుక్స్తో స్ప్రింట్ లాగా చేయాలి, అంటే కదలిక లేకుండా చూసుకోవాలి. ఎక్కువ కదిలితే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది వాటర్ ఇవ్వడం అనేది, ఫస్ట్ మనం నీళ్లు చల్లడము, నోట్లో నీళ్లు పోయడము అవన్నీ చేయకూడదు. పేషెంట్ హాస్పిటల్కి ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అంత బెటర్.
5: మరి ఇంకే ఏ సందర్భంలో
6: హాస్పిటల్ అంబులెన్స్లో ఇంకా మేము అందరం ఈ బ్యాండేజెస్, ఉండ్ బ్యాండేజెస్, ఉండ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, బ్యాండేజెస్ కట్టడం, స్ప్రింట్స్ వేయడము, ఫ్లూయిడ్స్ పెట్టడం ఇవన్నీ మేము అంబులెన్స్లో చేస్తాం.
5: రైట్ డాక్టర్ గారు, అలాగే ఇంకా ఏ సందర్భంలో ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుందంటారు?
6: ఎమర్జెన్సీ మీరు అన్నట్టు బర్న్స్లో ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ యూస్ అవుతుంది. ఫిట్స్ వచ్చే దాంట్లోను, అబ్డామినల్ పెయిన్, పొట్టనొప్పి వీటిలో కూడా వస్తారు. కొంతమంది రక్తం వాంతులు.
5: అంటే మీరు అన్నట్టు పొట్టనొప్పి అన్నారు కదా, సాధారణ పొట్టనొప్పికి ఈ ఎమర్జెన్సీ కేర్లో వచ్చేటువంటి దీనికి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది?
6: సివియారిటీ బట్టి సార్, సివియారిటీ బట్టి మనం ఎమర్జెన్సీ అనుకుంటాం. మైల్డ్గా ఉన్న పెయిన్ ఎమర్జెన్సీ ఎప్పుడు అన్నాం, కానీ కొంతమందికి పెయిన్ ఉండి పొట్టభ్రం ఉండి వాంతులు ఎక్కువ అవడం అట్లాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది.
5: మీరు చేసినటువంటి ట్రీట్మెంట్స్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇది నా లైఫ్కి, అంటే ఈ ట్రీట్మెంట్ చేశాను సాటిస్ఫై అనేటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి?
6: ఒకసారి ఫిట్స్ సీజర్స్ పేషెంట్, ఫిట్స్ వచ్చే పేషెంట్కి బ్రష్ చేసుకున్నప్పుడు టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోయింది.
5: మరి
6: టూత్ బ్రష్ లోపలికి వెళ్ళిపోతే చాలా అంటే జాగ్రత్తగా, అంటే వెంటనే సడన్గా లాగేయడం టూత్ బ్రష్ అట్లాంటివి చేయకుండా ఫస్ట్ గాలిపోయే రంధ్రాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని ఇంట్యుబేట్ చేసుకొని తర్వాత ప్లాస్టిక్ సర్జన్, మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ వాళ్ళ ద్వారా బ్రష్, అంటే కొంచెం అది డిఫరెంట్గా ఉండింది ఆ రోజు, అట్లా చాలా ఉండిందండి, కానీ నాకు అది బాగా గుర్తుగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నా.
5: రైట్ డాక్టర్ గారు, మరి మా శ్రోతలకు మీరు ఏమైనా చెప్పదలిచారా?
6: టైమ్ ఈస్ లైఫ్, టైమ్ ఈస్ క్రిటికల్, వీఆర్ హియర్ టు సేవ్ లైఫ్స్.
5: అంటే మీరు మామూలుగా సినిమాలు అవి చూస్తూ ఉంటారా?
6: చూస్తూ ఉంటాం.
5: ఎలాంటి సినిమాలు చూస్తారు? మరి పాటల విషయానికి వస్తే
6: పాటలు ఎస్పీబి పాటలు బాగా వింటూ ఉంటానండి, చాలా ఇష్టం.
5: ఏదైనా ఒక పాట వినిపించమంటారు?
6: మీరు వినిపించారు
5: ఎస్పీబి గారు?
6: ఎస్పీబి.

0: చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు చాలా విషయాలు తెలియజేశారు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చేవారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. డాక్టర్ సలహాలు కార్యక్రమంలో పరిచయకర్త అభిద్ హుస్సేన్, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. ఆకాశవాణి సీమాపూర్ ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. క్షణక్షణం చిత్రం నుంచి ఈ పాట.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మన ప్రభాత ప్రసారంలో భాగంగా మనం వచ్చేసాం సలహరి కార్యక్రమానికి. ఈనాటి సలహరి కార్యక్రమానికి ఒక స్పెషల్ ఉంది. యాక్చువల్గా ఈరోజు ఇద్దరు బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరు వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇంకొకరు వచ్చేసి సాహిత్య కిరీటి మన సీతారామ శాస్త్రి గారు. సో ఈరోజు ఆయన సాహిత్యంలో వచ్చినటువంటి మంచి మంచి సాంగ్స్ని అయితే మనం ముందు స్వలహరి కార్యక్రమంలో విందాం. ఆ తర్వాత చిత్రమంజరి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా మూవీ నుంచి సాంగ్స్ అయితే విందాం. మరైతే ముందుగా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఈ పాట.

ఓకే మని, మరి ఈనాటి మన స్వలహరి కార్యక్రమంలో మంచి మంచి సాంగ్స్ అయితే ముందు ముందు వినబోతున్నాం. అంటే ఓల్డ్ అండ్ కొత్తవి రెండు కూడా మిక్స్ అయి వస్తాయి, కానీ సూపర్ సాంగ్స్ అయితే వస్తాయి, మాతో ఎవ్వరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి రంగరంగ వైభవంగా మూవీ నుంచి వేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా స్వర్లహరి కార్యక్రమంలో సీతారామ శాస్త్రి గారి బర్త్డే సందర్భంగా ఆయన సాహిత్యంలో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ని మరొక సాంగ్ విందాం. స్వర్ణ కమలం చిత్ర నుంచి ఈ పాట.

0: మరి ఈనాటి మన స్వల్లహరి కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. మర్యాద రామన్న చిత్ర నుంచి ఈ పాట.
1: Oh yeah.

0: fill it up with air.
1: Bully Raya!
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనస్వలహరి కార్యక్రమాన్ని. మరి మరొక సాంగ్ వినేద్దాం గాయన చిత్ర నుంచి.

0: ఈవేళ పార్టీ కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
0: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.

0: ఇంతవరకు మీరు స్వలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు చిత్రమంజరి కార్యక్రమానికి వచ్చేద్దాం. ఈరోజు చిత్రమంజరి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించినటువంటి దేవరా మూవీ నుంచి సాంగ్స్ని అయితే విందాం. ముందుగా
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మరి ఈనాటి మన చిత్రమంజరి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన నటించినటువంటి దేవరా మూవీ నుంచి సాంగ్స్ అయితే విందున్నాం. మరి నెక్స్ట్ సాంగ్ విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు చిత్రమంజరి కార్యక్రమంలో. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ సాంగ్స్ని మరొక హిట్ సాంగ్ వినేద్దాం టెంపర్ మూవీ నుంచి.

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మనం ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో జూనియర్ అండ్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన నటించినటువంటి మూవీలోంచి సాంగ్స్ని విన్నాం కదా. మరి సమయం అయితే 10 గంటలైపోతుంది. ఇంతటితో ఈ కార్యక్రమానికి డాటా చెప్పేద్దాం. వెంటనే మనం హలో అభిరుచి కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఈరోజు హలో అభిరుచి కార్యక్రమం 30 మినిట్స్ కాదు, 1 అవర్ ఉంటుంది. సో రిపీటెడ్ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి. మరి వెంటనే మనం హలో అభిరుచి కార్యక్రమానికి వెళ్ళిపోదాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మరి ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా వినాలనుకుంటే 0861 233 1000 లేదా 102కి కాల్ చేసేయండి. మరి ఫస్ట్ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో,
2: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బామ్మ గారికి.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ వాయిస్ గుర్తు పట్టేశాను నేను.
2: బామ్మగారు వస్తేనే ఒక పండుగ మాకు. నిన్న మంగళవారం రాలేదు, ఇవాళ వచ్చేసింది పండుగ.
1: రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్క.
2: బామ్మగారు వెనక కూడా లెక్క చేయడం లేదు, ఎస్ఎం చేయాలా ముందు బామ్మతో మాట్లాడాలని.
1: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? అయితే
2: ముందు ఎస్ఎం ఫోన్ చేయాలా బామ్మతో మాట్లాడాలని.
1: ఓకే, మరి టైం అయిపోతుంది, చెప్పండి మూవీ నేమ్.
2: అభిమానం మామ.
1: ఏందండి?
2: బామ్మ అంటే అంత అభిమానం మేడం గారు మాకు.
1: ఓకే, థ్యాంక్ యూ. మరి టైం అయిపోతుంది, మీరు మూవీ నేమ్ చెప్పాలి త్వరగా.
2: రాములు రారా కృష్ణయ్య పాట మేడం గారు.
1: ఓకే, తప్పకుండా ప్లే చేస్తానండి.
2: అన్నా జాకి అన్నా ధనలక్ష్మి ముద్దుల బిడ్డ ఆయన కోసం, ఆలెం పోలయ్య గారి కోసం, ఓహబుల వెంకటేశ్వరుల కోసం, మొహమ్మద్ రఫీ, భానుముక్కుల ఎఫ్ఎం రేడియో సర్దార్ పాయ్ గారి కోసం అంతే మేడం.
1: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్న రాము మూవీ నుంచి విందాం.
2: బామ్మ మాట ప్రతి మాట అనిపించాలి.
1: థ్యాంక్ యూ అండి. విందామా? ఓకే, రాము చిత్రం నుంచి ఆయన అడిగినట్లు ఒక సాంగ్ వేస్తున్నాను, విందాం.
3: దీనుల కాబా

0: మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గౌరవనీయులైన ప్రణవి బామ్మ గారికి మనసు పూర్తిగా గుడ్ మార్నింగ్ మేడం. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీరు.
0: మీరు ఇందాక కాల్ చేసినట్టున్నారు.
1: లేదు మేడం, ఇస్మాయిల్ భాయ్ కదా ఫస్ట్ చేసింది.
0: అవునా, ఓకే. మరి ఈరోజు ఏ సాంగ్?
1: ఇస్మాయిల్ భాయ్ మేడం, పెద్ద ఆయన.
0: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని సినిమాలో చోట నేనున్నా నేనే తలుచుకుంటున్నా ఆ పాట వినిపించండి మేడం. ఇందాక పేర్లు చెప్పేశాడు మా అన్నగారు.
0: ఓకే ఓకే, తప్పకుండా.
1: తపలా మస్తాను, జేసీబీ మస్తాను, అన్నపురం చాపల వెంకటేశ్వర గారి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరిప్పుడు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వింటున్నారు. చిన్న సాంకేతిక కారణాల వల్ల ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది. సో ఒక మంచి సాంగ్ విందాం హ్యాపీ మూవీ నుంచి.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు సినీ గీతాలు. మరొక పాట మనసిస్తారా చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మనం ఇప్పుడు మన ప్రభాత ప్రసారంలో భాగంగా సినీ గీతాలు వింటున్నాం. మరొక సాంగ్ జై చిరంజీవ చిత్రం నుంచి ఈ పాట.

అని ఈ నటీమణ ప్రోగ్రాంలో మరొక సాంగ్ జస్ప్రీత్ జస్ రేనారెడ్డి పాడినటువంటి జైలవకోస చిత్రం నుంచి ఈ పాట.

ఈరోజు సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. కాకపోతే ఒక్కటే, మీతో మాట్లాడలేకపోయానే అని. యాక్చువల్గా ఇవాళ అయితే చాలా చాలా పొడి ప్రశ్నలు తెచ్చాను, టైం బ్యాడ్ బాగాలేదు. నెక్స్ట్ వీక్ నో ప్రాబ్లం, బాగా ఎంజాయ్ చేద్దాం. మరైతే సమయం 11 గంటలు కావస్తుంది, మరి కొద్ది క్షణాలు అయితే ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ ఇంకా మంచి సాంగ్స్తో మంచి మంచి పొడి ప్రశ్నలతో మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. అంతవరకు టటా, టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్, మీ ప్రణవి.

ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు.

0: సాధారణంగా నదులన్నీ ఎత్తున ఉండే కొండపైనో కొలంలోనో పుట్టి అక్కడి నుంచి పల్లాన్ని వెతుక్కుంటూ పోయి పోయి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి. మానవుడు నదీ జలాలను త్రాగడానికి, వ్యవసాయానికి, రాకపోకలకి వినియోగించడం తెలుసుకున్నప్పటి నుంచి నదులు తాము ప్రవహించే దేశాల సిరి సంపదలు, నాగరికత, సంస్కృతి వర్ధిల్లడానికి ఎంతగానో తోడ్పడుతూ వచ్చాయి. ప్రపంచ చరిత్రలో సంస్కృతి వెల్లివిరిసిన సామ్రాజ్యాలు ఎన్నో నదీ తీరాల్లోనే వెలిశాయి. దక్షిణ భారతంలోని జీవనదుల్లో పెద్దదైన గోదావరి ఏం చెప్తుందో తెలుసుకుందాం.
1: తలతలనాడే నీళ్లలోంచి తగదగ మెరిసే అందమైన దేవత పైకి లేచింది.
2: కళ్ళు మిరుమిట్లు కొలుస్తున్నాయి ఈ తేజస్సు చూస్తే.
1: అమ్మా, ఎవరు నువ్వు? ఒక విధంగా నేను మీకు అమ్మనే. గోదావరి నది దేవతామూర్తిని నేను.
2: ఎంత ఆశ్చర్యం, ఎంత అదృష్టం! అమ్మమ్మా, ఈ దేవతారూపం ఎందుకు ధరించావు?
1: చిరంజీవుడు, మీ పూర్వుల భక్తి విశ్వాసాలు నాకు ఈ రూపాన్ని ఇచ్చాయి. అంతేకాదు, ఈ మంత్రం వినండి.
3: ఓ
0: యమున, ఓ గోదావరి, ఓ సరస్వతి, ఓ నర్మద, ఓ సింధు, ఓ కావేరి, మీ సన్నిధిని అనుగ్రహించి ఈ పాత్రలోని జలమును పవిత్రం చేయండి.
2: అవును తల్లి, నువ్వు భారతదేశంలోని పవిత్ర నదులు ఏడింటిదో ఒక దానివని తెలిసింది.
1: అవును, భారతదేశపు పవిత్ర నదులు ఏడు. ఈ ఉపఖండంలోని వేరు వేరు భాషల ప్రజలందరినీ తరతరాలుగా ఏకం చేసిన ఒకే సంస్కృతి ప్రవాహంలో ఆ ఏడు నదులు శాశ్వత తరంగాలు. ఆ ఏడింటిలో ఒకదాన్ని నేను. మీకు తెలుసా, భారతదేశంలో మీ పూర్వీకులంతా భూదేవితో, ఇతర దేవతామూర్తులతో పాటు మమ్మల్ని కూడా దేవీమూర్తులుగా పూజించారు. వారి సుఖ దుఃఖాలకు, శాంతి సంపదలకు కారణం మేము. మాలో ప్రతినదికి చూసి తీరవలసిన పరీవాహ మార్గం, విని తీరవలసిన కథలు ఉన్నాయి.
2: నీ పరీవాహ మార్గంలో కూడా చూసి తీరవలసిన స్థలాలు ఎన్నో ఉండాలి. నిన్ను గురించి విని తీరవలసిన కథలు కూడా ఎన్నో ఉండి ఉంటాయి. మాకు చెప్పవు?
1: తప్పకుండా చెబుతాను. అయితే ముందు నన్ను గురించి వర్ణించిన ప్రసిద్ధమైన మంచి పాటొకటి ఏదైనా వినిపించండి.
2: అలాగే దేవి, నిన్ను గురించి బాపిరాజు గారు రాసిన పాట వింటావా?
1: పాడండి చిరంజీవులు. మీ గొంతులు పలుగొంతుకులై మారుం రోగేలాగా, పరువులెత్తే నా కెరటాలు మురిపించే ఈ ప్రకృతి వాద్యగోష్ఠిగా వంతపాడేలాగా పాడండి.

0: బాగుంది చిన్నారుడు, మీ పాట నాకెంతో ఆనందం కలిగించింది. నా సహజమైన ప్రవాహాన్ని ఉన్నదున్నట్లు వర్ణించిన పాట ఇది.
1: మరైతే దేవి, నీ కథ చెప్పవు మాకు.
0: వినండి. కొన్ని యుగాల క్రితం ఒకనొకప్పుడు దక్షిణాపథంలో 12 ఏళ్ల పాటు పెద్ద కరువు వచ్చింది. ఎక్కడా పంట లేదు, నీరు లేదు.
1: దక్కన్ పీఠభూమే దక్షిణాపథం కదా.
0: అవును, అదే దండకారణ్యం కూడాను. అక్కడి ఆశ్రమాలలోని మునులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆయన ఆశ్రమంలో తిండికి నీటికి కరువు లేదు.
1: గౌతముడు అంతటి పంట నీరు ఎలా పోగు చేసుకోగలిగాడు?
0: అతడు తపశ్శాలి, సజ్జనుడు, శ్రమజీవి, ఉపాయశాలి అయిన మహర్షి. మిగిలిన మునులంతా అంత మంచివారు కాదు. వారంతా సోమరులు. వాళ్లకి గౌతముడంటే అసూయ. అందుకని వాళ్లు గౌతముడికి ఒక పాపం అంటగడదామని ఆలోచించారు. ఆ పాపం నివృత్తి కావటానికి అతని చేత శివుని గురించి తపస్సు చేయించి నన్ను మళ్లీ భూమి మీదికి రప్పించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం పన్నాగం పన్నారో తెలుసా?
1: చెప్పు దేవి.
0: జబ్బుతో చావుకు సిద్ధంగా ఉన్న ఆవునొకదానిని గౌతముని ఆశ్రమంలోకి పంపారు వాళ్ళు. అది గౌతముడు పండించిన పంటలను తినివేయటం మొదలుపెట్టింది. గౌతముడు శాంత స్వభావుడు, కరుణామయుడు. అందుచేత అతడు ఒక సన్నని దర్భకాడతో దానిని అదిలించబోయాడు. కాని వెంటనే ఆ మోసపు గోవు చచ్చినట్లు పడిపోయింది. మునులంతా గౌతముడు గోహత్య చేశాడని, ఆ పాపం పోగొట్టుకోవడానికి అతడు శివుణ్ణి గురించి తపస్సు చెయ్యాలని, భూమిపైకి గంగను అవతరింపచెయ్యాలని ఆజ్ఞాపించారు. గౌతముడు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడికిచ్చిన వరాన్ని బట్టి నేను దక్షిణాపథంలో గోదావరిగా అవతరించాను. నేను దక్కను పీఠ భూమిపై అవతరించినప్పుడు అక్కడి ఋషులంతా ఎలా ఆహ్వానించారో వినండి.
2: విచ్చేయవమ్మ శ్రీ వృషభ వాహన ధర సామజ కట మదాసారధార పయనంబుకావమ్మ భర్గజటాటవీ పుటజ శాఖాశిఖాకోరకంబ రావమ్మ ఆదిమ బ్రహ్మదో పల్లవస్థిత కమండలు.

0: రామదంబ తెరలతో వీచికలతోడ దరులతోడ విమల డిండీర ఖండ తండములతోడ మురుగు టీవియు నామోదమును జవంబు పడువు నొప్పంగ గంగమ్మ నడువవమ్మ.
1: అవునమ్మా, నేను చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రం నాసికకు దగ్గరగా అవతరించావు నువ్వు.
2: అవును, అరేబియా సముద్రానికి 50 మైళ్ళ దూరంలో పడమటి కనబడదు.
3: అదే సహ్యాద్రి. అక్కడ త్ర్యంబకం అనే క్షేత్రంలో శివుడు త్ర్యంబకేశ్వరుడుగా వెలిశాడు. అక్కడ నేను కనుమలలోకి దిగి ముందు చిన్న వాహినిగా ప్రవహించాను. అక్కడున్న బ్రహ్మగిరి ఎక్కి 1000 కనులతో వెతుకుతారు యాత్రికులు. ఆ కొండ కనుమల్లో నేను ఎలా ప్రవహించానో చూడాలని. అక్కడకు దగ్గరగానే రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు కాపురం ఉన్న పంచవటి ఉండేదని మహారాష్ట్రుల విశ్వాసం.
1: అయితే మా ఆంధ్ర విశ్వాసం వేరు. అది భద్రాచలం దగ్గర ఉండే నాసిక నుంచి నువ్వు మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ పద్మాని నాందేడ్ జిల్లాల్లో ప్రవహించావు.
3: 2000 ఏళ్ల క్రితం ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానులలో ఒకటైన పైఠన్ లేక ప్రతిష్టానపురం ఆ ప్రాంతంలోదే. చిత్రకళ వెళ్లి విరిసిన అజంతా గుహలు, శిల్పాలలో అందం ఉట్టిపడే ఎల్లోరా గుహలు అక్కడివి.
1: ఆ తరువాత తూర్పుగా వెడుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ల మీదుగా పారి మహాదేవ్పూర్ దగ్గర ఆగ్నేయములుగా ఖమ్మం జిల్లా వైపు మళ్ళావు. ఈ లోపల నీతో 5-6 ఉపనదులు కలిశాయి.
3: అవును, నా చెలికెత్తలు మంజీర, పైనగంగ, వైనగంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని.
1: కిన్నెరసాని గురించి మంచి కథ ఉందిట.
2: మా రాష్ట్రపు ఆస్థాన కవి విశ్వనాథ వారు కిన్నెరసాని గురించి చక్కటి కథాపదం రచించారు.
3: కిన్నెరసాని తెలుగింటి కోడలు. పెరిమిటిపై ఆమెకు వల్లమాలిన ప్రేమ. అత్తాకోడళ్ల పోరు ఆ ఇంటిలోనూ వెలిసింది. కొడుకు మనసు ఎలాంటిదో ఊహించుకోలేని తల్లి కోడలైన కిన్నెరపై అపనిందలు వేసేది. కిన్నెరకు ఆ నిందలు మోయటం కష్టమైంది. ఆమె భర్త తల్లిని కాదననూ లేడు, భార్యను ఊరడించనూ లేడు. పగిలిన గుండెలతో, నిరాశతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. వెళ్లవద్దని భర్త ఆమెకు అడ్డుపడ్డాడు. ఆమె అతని కౌగిట్లు కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు ఏడ్చి ఏడ్చి

0: చిన్నెరసాని శబరి గిరిజనుల ఆడబిడ్డలు. నా చెలికిత్తలందరిలోనూ ఈ ఇద్దరంటే నాకెక్కువ ఇష్టం.
1: శబరి రామాయణ కథలో రాముల వారి భక్తురాలు. శబరి ఆశ్రమానికి కొంత దూరంలో భద్రాచలానికి దగ్గరగా శ్రీరాముడు అరణ్యవాసం చేసిన పర్ణశాల ఉండేది అని ఆంధ్రుల విశ్వాసం. పర్ణశాల అనే గ్రామం కూడా ఉంది అక్కడ ఇప్పటికీను. శ్రీరామ భక్తుడు వాగ్గేయకారుడు అయిన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
0: అవును చిరంజీవులు, పాపం సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఆ పర్ణశాల నుంచే. మహాభక్తుడు రామదాసు రచించిన ఆ కీర్తన భద్రాచల యాత్రికులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు.

0: హరి
1: శ్రీ భద్రాజల వాస గోవింద
0: హరి
1: శ్రీ రామదాస వ్రత గోవింద
0: హరి.
2: ఇక్కడ నుంచి పడవల రాకపోకలకి ఎంతో వీలుగా ఉంటుంది నా ప్రవాహం. రండి చిరంజీవులు, రండి ఈ నావలోకి.
3: అయితే భద్రాచలంలో నావెక్కితే రాజమండ్రి ధవళేశ్వరము దాటి సముద్రానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి అంతర్వేది దాకా పడవ ప్రయాణం చేయొచ్చు.

0: అమ్మా అయ్యో, ఇరుప్రక్కల ఎత్తైన పాపి బండలు. ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది. ఇక్కడే తూర్పు కనుమల్ని దాడతావు కదూ. ఇక్కడ లోయ వెడల్పు 300-400 మీటర్లు మాత్రమే.
1: ఈ లోయలోకి వచ్చేసరికి పడవల వాళ్ళు, ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారతులు కానుకలు ఇస్తారు నీకు.
0: ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు పడవల వాళ్లకు కూడా భయం వేస్తుంది.
2: ఈ పాపి కొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది. ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడులు తిరిగిపోతుంది. అదిగో ఆ కొండ మీద కోయపడుచు పాటలాగి.

0: పాపికొండలు దాటి 25 మైళ్ళు ప్రయాణిస్తే ఇప్పటి ప్రపంచంలోకి వస్తాం. చిరంజీవులు, ఇంతవరకు మనం ప్రయాణం చేసింది అమాయక జనులుండే ప్రాంతం. అంతవరకు ఉండేది పూర్వాచారాలు పాటిస్తూ, పెద్దలు చెప్పిన పురాణాలు కథలు వింటూ, వాటిపై విశ్వాసంతో భూతకాలంలో బ్రతికే ప్రజలు. వారి విశ్వాసాన్ని అనుసరించి నేను మీకు ఇంతవరకు కనపడ్డాను. కొన్ని పాత కథలు చెప్పాను. ఇకపైన నేను కనపడటానికి వీలు లేదు. కానీ మీరు బయలుదేరిన పని పూర్తవుతుంది. నన్ను గురించి మీరు ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవాలని కోరతారో అన్నీ మీకు స్వయంగా స్ఫురిస్తాయి. ఆ విషయాలను మీరు అందరికీ వెల్లడి చేయండి. మీకు మీ రాష్ట్రానికి ఎల్లప్పుడూ మేలు కలగాలి.
1: గోదావరి దేవిని వందనాలు. అంతర్ధానమైపోతున్నావా తల్లి?
2: అయ్యో ఓ రెంకన్న,
3: ఏట్రాదే
2: కొబ్బరికాయ కొట్టరా, బీగ ఆర్తి ఇవ్వరా, అమ్మూరు నీళ్ళలో అవపట్టదురా.
3: ఏంటి అమ్మూరే, ఉండు.
4: పల్లెవాళ్ళు, మీకు కనపడింది అమ్మవారు చిత్రం. మాతో ఎంతసేపు మాట్లాడింది, ఎన్నో కథలు చెప్పింది.
2: నిత్యం మొక్కుకునే వాళ్ళకి గోదావరి తల్లి అవ్వటం చిత్రం కాదండి. బాబులు, మనకు పంటలు పండించుకోవడానికి నీరిచ్చి తెచ్చిస్తా ఉంది ఆ తల్లే కదా.
4: అవును, నాసిక దగ్గర పుట్టి భద్రాచలం దాకా 1120 కిలోమీటర్లు ప్రవహించి, అక్కడ నుంచి 360 కిలోమీటర్లు పారి సముద్రం చేరుకుంటోంది గోదావరి.
5: భద్రాచలం దాటాక సముద్ర తీరం వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా 2 జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
4: భారతదేశపు ధాన్యపు గాది ఈ గోదావరి డెల్టా ప్రాంతం. తూర్పు కనుమలు దాటి కోస్తా మైదానంలో ప్రవేశించే ప్రాంతంలోని రాజమహేంద్రవరం మన దేశపు చారిత్రక పట్టణాల్లో ఒకటి. తెలుగులో మన మొదటి గొప్ప గ్రంథం మహాభారతం ఇక్కడే 900 ఏళ్ల క్రితం పుట్టింది. ఆనాటి ఆంధ్ర చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం ఈనాటి రాజమండ్రి.
5: రాజమహేంద్రవరానికి దిగువ ధవళేశ్వరం నుంచి డెల్టా ప్రారంభమవుతుంది.
4: ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ తెలివితేటలతో 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఆనకట్ట వల్ల గోదావరి

0: వర్షాన్ని కోరసేమంటారండి.
1: 146,000 హెక్టార్ల నేల మీద పడే వర్షపు నీరు గోదావరిలో పారుతూ ఉంటుంది.
0: అయితే బాబు, ఈ నీటితో మనకి సాగుబాటు అయ్యే నేల ఎంత ఉంటుందండి?
1: 516,000 హెక్టార్లు. పంట విలువ 5 కోట్ల రూపాయలు. కాలువపైని పడవల్లో సాగే వ్యాపారం సాలుకి 7 కోట్ల రూపాయలు చేస్తుంది. వరి, గోధుమ, జొన్న, అపరదినుసులు, కాయధాన్యాలు మొదలైన ఆహార పంటలతోనూ, చెరకు, ప్రత్తి, పొగాకు, జనుము, కొబ్బరి తోటలు, తమలపాకులు మొదలైన వాణిజ్యపు పంటలతోనూ, అరటి, మామిడి, పనస మొదలైన ఫలవృక్షాలతోనూ డెల్టా ప్రాంతం అంతా సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటుంది.
2: పంచదార, పొగాకు, పత్తి, కాగితం, ఇంజనీరింగ్ సామాగ్రి, మూస తయారీ, అల్యూమినియం మొదలైన పరిశ్రమల ద్వారా డెల్టా ప్రాంతం రాష్ట్ర సౌభాగ్యానికి తోడ్పడుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం గోదావరి ఒడ్డును కట్టిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి ఏమిటంటే నీటిపారుదలకు సంబంధించినవేమో కడం, పోసంపాడు ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు రామగుండం దగ్గర కిన్నెరసాని ఒడ్డున ఉన్నాయి. గోదావరి తీరాన్ని భద్రాచలం దగ్గర సింగరేణి, కొత్తగూడెముల గండలోంచి త్రవ్వే నిలబొగ్గు రూపానికి నల్లబొగ్గైన తనకి మారు రూపాయిన వజ్రంలాగే వ్యాపారంలో దేశానికి ఎంతో సంపదను చేర్చిబెడుతుంది. రైళ్లకు, యంత్ర పరిశ్రమలకు ఉపయోగిస్తుంది. పుణ్యాహవచన మంత్రంలో 7 నదుల పేర్లే ఉన్నాయి, కానీ మన దేశంలో పుష్కరం అనే మహోత్సవం జరిగే నదులు 12 దాకా ఉన్నాయి.
3: అవును, మేషం, వృషభం మొదలైన 12 రాశులలోనూ ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడానికి సూర్య కుటుంబంలోని గ్రహాలలో పెద్దదైన బృహస్పతి గ్రహానికి సరిగ్గా 1 సంవత్సరం పడుతుంది. అలాగా బృహస్పతి కొత్త రాశిలో ప్రవేశించినప్పుడల్లా మన దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరం మహామేళా జరుగుతుంది. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం వస్తుంది.
1: అప్పుడు గోదావరి తీరాన ఉన్న నాసిక, భద్రాచలం, రాజమండ్రి, ద్రాక్షారం, కోటిపల్లి, అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటికీ కోట్ల కొలది జనం తీర్థయాత్రలు చేసి భక్తితో స్నానాలు చేసి గోదావరమ్మను పూజించారు. ఆ క్షేత్రాల్లోని దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు.
2: గంగ తర్వాత గంగంత గొప్పది, దక్షిణ గంగ అని పేరు పడ్డది గోదావరి. వరద వచ్చిందంటే పల్లెలు, పట్టణాలు, అడవులు తుడిచిపెట్టి బీభత్సం చేసేస్తుంది. వరాల తల్లి అయితే కోట్ల కొలది జనానికి జీవనాధారము, దేశ సౌభాగ్యానికి కామధేను.
4: డెల్టాలోని గౌతమి అనే గోదావరి పోయ రామచంద్రపురం, కాకినాడ తాలూకాలకు దక్షిణంగా పారుతూ యానాం దగ్గర ఎన్నో చీలికలే సముద్రంలో కలుస్తుంది. రాజోలు తాలూకాకు పడమరగా ప్రవహించి వశిష్టపాయ నరసాపురం ప్రక్కని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తోంది.
5: కొదలి ఆర్యావర్త భూమి దరిసి మలగి దండకవని మధ్య భాగమున ఆ ప్రశ్రవణాచల ప్రస్థ మొరసి పట్టిస స్త్రీ వీరభద్రేషు సేవించి క్షేత్ర సోమేశు మందిరముడాసి అనంత భోగేశ్వర స్థానం రుద్రపాదములపై కోటిపల్లీషు కొమలాంకులకు మ్రొక్కి కుండలాముఖక్షేత్రంబు విస్తరించి భీమమణాటలి డాపల పెట్టుకొనుచు గౌతమే చంద్ర లవణాభి కౌగిలించే

0: మీరింతవరకు కొండ నుంచి కడలిదాకా గోదావరి నదిపై రూపకం విన్నారు. రచన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం.

0: उमंग
1: सीआईईटी प्रस्तुत करता है
0: उमंग उमंग उमंग उमंग
2: मेरिंत वरकु एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रमम विन्नारु
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
4: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఇప్పుడు సిరివెన్నెల చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి కార్యక్రమంలో ఇప్పుడు అజ్ఞాతవాసి ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించి పాడిన పాట వింటారు రచన సిరివెన్నెల

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట బొబ్బిలి రాజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. రచన సిరివెన్నెల.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం, హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యకుడు సెర్గియో మత్తారెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: 185,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవ గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయం, పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథానిక ఉంటాయి. ముందుగా గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ వేణు మాధవి వచ్చారు. వీరు ఎండోక్రైనాలజిస్ట్. వీరితోటి మధుమేహ వ్యాధి, ముఖ్యంగా గర్భవతుల్లో వచ్చే మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వేణు మాధవి గారు.
2: నమస్తే అండి
1: డాక్టర్ గారు. మధుమేహ వ్యాధి లేదా డయాబెటిక్ అంటే ఏమిటి ఒకసారి చెప్తారా? దానికి కారణాలు ఏమేమి ఉంటాయి?
2: మధుమేహ వ్యాధి అంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం మధుమేహ వ్యాధి అని అంటాం. యూజువల్ గా మనకి ఏజ్ ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత టైప్ 2 డయాబెటీస్ అనేది సోకడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వెయిట్ ఎక్కువ ఉండటం, అంటే బిఎంఐ మోర్ దాన్ 23 ఉన్నా, లేకపోతే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఆర్ అసోసియేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, వాళ్ళకి రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవటం అనేది చేస్తే త్వరగా మనకి మధుమేహం సోకడం అనేది జరుగుతుంది.
1: మేడం, ఇందులో మీరు టైప్ 2 అన్నారు కదా, మరి డయాబెటీస్ లో టైప్ 1 టైప్ 2 ఇటువంటివి ఉంటాయా?
2: చాలా రకాలు ఉంటాయండి డయాబెటీస్ లో. సో టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి, ఇంకా టైప్ 3 అండ్ టైప్ 4 కూడా ఉంటాయి. బట్ యూజువల్ గా మనం కామన్ గా చూసేది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది మనం యంగర్ ఏజ్ గ్రూప్ లో చూస్తామండి. వాళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటికి యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అవి డ్యామేజ్ అవటం మూలాన ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రిషన్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనకి టైప్ 1 డయాబెటీస్ లో షుగర్ కి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇన్సులినే ఉంటుంది, మెడిసిన్స్ వల్ల తగ్గదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువలీ ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా చిన్న బేబీస్కి కౌస్ మిల్క్ ఇవ్వటం వలన కూడా కొన్నిసార్లు ఇది రావటం జరిగింది అన్నట్టు అబ్జర్వ్ చేశారనమాట.
1: మరి టైప్ 2 అంటే?
2: టైప్ 2 డయాబెటీస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పట్లో మనం ఏంటంటే ఈవెన్ అడలసెంట్ ఏజ్ గ్రూప్, కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్ లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. దీని యొక్క కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే చేంజ్ అయింది, అంటే మనము ఎక్సర్సైజ్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నాము. ఎక్కువగా ఏంటంటే ఎవ్రీబడి ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం ఎక్కువ శాతం ఫోన్లోనే టైం స్పెండ్ చేయటం అనేది చూస్తున్నాము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల షుగర్ అనేది వెయిట్ పెరగటం వలన, లివర్ లో ఫ్యాట్ పెరగటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళలో ఇన్సులిన్ సెక్రిషన్ నార్మల్ గానే ఉంది, కానీ ఆ ఇన్సులిన్ ఏదైతే రిసెప్టార్స్ కి బైండ్ అయ్యి పనిచేస్తుందో దాని యొక్క పని అనేది అది చేయాలి. అంటే మన సెల్స్ లో గ్లూకోజ్ అప్టేక్ కోసం ఈ ఇన్సులిన్ అనేది సిగ్నలింగ్ పాత్వే ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందన్నమాట. దానివల్ల గ్లూకోజ్ అప్టేక్ అనేవి సెల్స్ లో జరగకపోవటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి
1: పెరుగుతాయి.
2: మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనీసం 5 to 10 ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు మనకు వచ్చే డయాబెటీస్ ని. సో మన పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, వీ షుడ్ బి మోర్ కీన్. మనం ముందరే జాగ్రత్త పడితే, మన డైట్ చేంజెస్ చేసుకుంటే కానీ డెఫినెట్ గా మనకి కొంతవరకు డీలే అనేది డెఫినెట్ గా చూస్తాము.
1: మరి ఇప్పుడు గర్భవతుల్లో చాలా సార్లు షుగర్ టెస్ట్ చేస్తే చిన్న వయసులోనే, అంతవరకు ఏమీ ఉండదు, కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ టెస్ట్ లో డయాబెటిక్ గా కనిపిస్తుంది, దీని కారణం ఏముండొచ్చు?
2: యూజువలీ ఏంటంటే అండి, మన ఏషియన్స్ లో, మన ఏషియన్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్ లో ఏంటంటే లోవర్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి డయాబెటీస్ సోకడం అనేది ప్రపంచంలో వేరే ఏరియాస్ తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉంటుంది.
1: ఈ లోవర్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అంటే ఏంటండి?
2: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అండి, మన జెనెటిక్స్, మన పురాతనంగా మనకు మన ఆన్సెస్టర్స్ ద్వారా వచ్చిన జన్యపరంగా మన బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది. సో ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అంటే ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన కన్సంప్షన్ ఆఫ్ రైస్ కానీ ఇవి కూడా కొంచెం ఎక్కువ శాతంలో ఉండటం మూలాన కూడా మనకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రీవియస్ గా మన వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం ఏంటి ఎక్కువ శాతం మన వర్క్ అంతా కూడా సెడెంటరీగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దాని వల్ల మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఈవెన్ చిల్డ్రన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ లో కూడా పీసీఓడి ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పీసీఓడి ఉన్న అమ్మాయిలు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి సడన్ గా మధుమేహ వ్యాధి ఉంది అని తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలాగిస్తారండి?
2: యూజువల్లీ ప్రెగ్నెన్సీలో మనకి 75 grams ఓజీటీటీ టెస్ట్ అని ఉంటుందండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మనం షుగర్ టెస్ట్ అనేది చేస్తాం. దానిలో నార్మల్ ఉన్నప్పుడు 24 to 28 weeks మధ్యలో 75 grams ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దానిలో వాల్యూస్ మనకి WHO నార్మ్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువగా ఉంటే కానీ మనము వాళ్ళకి ఫస్ట్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జస్ట్ మైల్డ్ ఎలివేషన్స్ ఏ ఉంటే కానీ మనం డైట్ అనేది చెప్తాం, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం. 2 weeks కి ఒకసారి మానిటర్ చేస్తాం. అదే ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ ఒక్క రకం టాబ్లెట్ మాత్రమే అలౌడ్, మెట్ఫార్మిన్ అని ఉంటుంది. మిగతా టాబ్లెట్స్ అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అందువలన మనం ప్రెగ్నెన్సీలో వాటిని యూజ్ చేయడానికి లేదు ప్రెసెంట్ ఉన్న స్టడీస్ ప్రకారం. సో మనం ఏంటంటే ఓన్లీ ఇన్సులిన్కే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళలో యూజువల్ గా కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనం బేసల్ బోలస్ అంటే ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ కంబైన్ చేసుకుని పెట్టుకోవటం అనేది జరుగుతుంది.
1: మరి మేడం, ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ టైప్ 2 కి మీరు ఇప్పుడే చెప్పారు లైఫ్ స్టైల్లో మార్పు జరిగితే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చని, అలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడ్డాది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైటరీ హ్యాబిట్స్లో కానీ కొంచెం వాకింగ్ అది చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా?
2: సి, ఎనీ డయాబెటీస్ కి ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. దో ఇట్ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే బయట వేరే మామూలు టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ, డైట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అయితే మనకి లెవెల్స్ ని బట్టి, ఇప్పుడు మైల్డ్ గానే పెరిగింది అనుకోండి డైట్ ఎక్సర్సైజ్ తో తగ్గిపోతుంది, బట్ మనకి ఆ లెవెల్స్ ని బట్టి మేము ట్రీట్ చేస్తాం. సో జస్ట్ ఎలివేట్ అయినప్పుడు మనం లైఫ్ స్టైలే చెప్తాం, 2 weeks కి మానిటర్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ప్లాసెంటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో పెరుగుతూ ఉంటాయి. ఆ ప్లాసెంటల్ హార్మోన్స్ వల్లే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది రావటం జరుగుతుంది. సో యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. అందుకొరకు మనం 1 in 2 weeks కంపల్సరీ టెస్ట్ చేసుకుంటాం అనమాట.
1: మరి మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అనేది తెలిసింది కాబట్టి బేబీకి ఏ ప్రమాదం ఉండదంటారా?
2: షుగర్స్ కంట్రోల్లో ఉన్నట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదండి. మనం దాన్ని వదిలేస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి కాంప్లికేషన్స్ వస్తాయి, బేబీకి కూడా వస్తాయి. మదర్కి ఏంటంటే బీపీ పెరగటం కానీ, లేకపోతే లైక్ షుగర్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పట్టము, ఐస్ మీద ఎఫెక్ట్ పట్టము, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అని ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే బేబీస్ వరకు వస్తే కానీ, బేబీస్కి లైక్ డెలివరీలో ఇబ్బందులు రావటం, షోల్డర్ డిస్టోషియస్ రావటం, బేబీ గర్భంలోనే లైక్ చనిపోవటం, లేకపోతే డెలివరీ తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం, షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ మనం బేబీలో అబ్జర్వ్ చేస్తాం.
1: ఇవేమి రాకూడదంటే జాగ్రత్తగా టైం టు టైం
2: అంటే షుగర్ స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకోవాలండి. అండ్ షుగర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
1: బాగా చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో, మరి డెలివరీకి ఎటువంటి ప్రమాదం ఉండదంటారా? సేఫ్ డెలివరీ అవుతుందా?
2: షుగర్ తాలూకా మెడిసిన్స్ వాడి కంట్రోల్లో ఉంచుకుంటే, రెగ్యులర్ గా వాళ్ళ ఫిజిషియన్ కన్సల్ట్ చేసుకుని షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుకుంటే ఇట్ ఇస్ సేమ్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండి. ఏ కాంప్లికేషన్స్ కూడా ఉండవు.
1: మరి పోస్ట్ డెలివరీ వీళ్ళకి డైట్ మనం పచ్చమది అంటారు మన వాళ్ళు, అయితే మన పచ్చంలో ఎప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నది ఏమి ఇవ్వరు, కానీ అటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
2: సి, ఎనీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా అయితే షుగర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జొన్నలు, గంటెలు, కొర్రలు, సామలు, ఊదలు, ఇలాంటివన్నీ ఎస్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి నుంచి ఏంటంటే షుగర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం సిస్టమాటిక్ గా జరుగుతుంది, ఒకేసారి ఎక్కువగా అబ్జార్ప్షన్ జరగదు, లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు షుగర్స్ నార్మల్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా కానీ, కొన్నిసార్లు ఏదైతే కొందరికి షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే 4 to 6 weeks మధ్యలో పోస్ట్ పార్టమ్ లో షుగర్ స్క్రీనింగ్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవటం అనేది చేస్తామన్నమాట. దాని తర్వాత నార్మల్ ఉంటే కానీ ఇయర్లీ స్క్రీనింగ్ అనేది చేస్తాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.
1: అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అని తెలిస్తే ఇయర్లీ వన్స్ కనీసం షుగర్ స్క్రీనింగ్ చేయించాలి అంటారు. అది కాకుండా లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పులు చేయడం మంచిదంటారా?
2: ఎస్ డెఫినెట్ గా. ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు షుగర్స్ అనేవి యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని వాళ్ళ యొక్క డైలీ రొటీన్స్ లో యాడ్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా, సో నైట్ రైస్ ని అవాయిడ్ చేసుకోవటం, అట్లీస్ట్ ఓన్లీ ఒక పుట్ట తీసుకోవటం, సో డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ని కంటిన్యూ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్.
1: బట్ బేబీ పుట్టాక మోస్ట్లీ మదర్స్ కి చాలా స్ట్రెస్ఫుల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
2: సి డైటరీ రెస్ట్రిక్షన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జస్ట్ వాకే చేసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి జస్ట్ 20 minutes ఆఫ్ వాక్ ఇస్ సఫిషియంట్. 20 నిమిషాలు రోజుకి వాక్ చేసుకుంటే సరిపడుతుంది. ఓన్లీ మనం ఏంటంటే దానికి శ్రద్ధ టైం రెండు ఇవ్వాల్సి ఉంటుంది.
1: బాగా చెప్పారండి. మరి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డయాబెటిక్ తెలిసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అది కంటిన్యూ అవుతున్నది అనుకోండి, వాళ్ళు అప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పు తెచ్చుకుంటే మంచిది?
2: సి చాలా మందికి డౌట్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి కంటిన్యూ అయితే బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అనేది చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. జనరలీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్సులిన్ అనేది ఎక్కువ శాతం కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాము, ఎందుకు అంటే బేబీ వరకు కూడా అది బాగుంటుందనే ఉద్దేశంలో. మెడికేషన్స్ అనేవి మిల్క్ లో సెక్రీట్ అవుతాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేసి ఫీడింగ్ ఇచ్చే వరకు ఇన్సులిన్ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. బట్ డెలివరీ తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుందండి. దాని ప్రకారంగా మనం డోసెస్ అడ్జస్ట్ చేసుకుని ఇస్తుంటాం.
1: మేడం, ఇంతవరకు మీరు అసలు డయాబెటిక్ కాని వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడితే ఏం చేయాలో చెప్పారు, మరి పుట్టుకతోటే షుగర్ ఉన్న వాళ్ళు లేదా చాలా అర్లీ స్టేజ్ లో డయాబెటిక్ గా మారిన వారు వాళ్ళు బేబీ ప్లాన్ చేయగలరా, దాని గురించి వివరిస్తారా?
2: ఎస్, డయాబెటీస్ ఎప్పుడు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క షుగర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్స్. లైక్ 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ అనేది 6.5 అనేది మనకి టార్గెట్ అన్నమాట గైడ్ లైన్స్ ప్రకారం. సో ఆ టార్గెట్ లో మనం వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 6 to 8 weeks లోనే బేబీ యొక్క హార్ట్ కానీ బ్రెయిన్ కానీ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మదర్ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ కార్డియక్ డిఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంలో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ షుగర్ లెవెల్ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటామండి. ఎనీ పేషెంట్ ముందర నుంచి డయాబెటీస్ ఉండి వాళ్ళు మ్యారిటల్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేక్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది వాళ్ళు ఏం లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలి, షుగర్స్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళ కన్సెప్షన్ కి వెళితే మంచిది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా షుగర్స్ ని మానిటర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది.
1: ఓకే అండి. మరి వీరికి డెలివరీ టైంలో ప్రమాదాలు ఏమీ ఉండవు కదండి?
2: వాళ్ళు కరెక్ట్ గా షుగర్ ని కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్ గా ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసుకుని వాళ్ళ యొక్క దీని మీద వాళ్ళు ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని బట్టి ఉంటుంది అది.
1: వాళ్ళకి బేబీలో షుగర్ ట్రేసెస్ ఉంటాయా లేదా అది ఎలా తెలుసు?
2: మదర్ కి షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో బేబీకి ఇమ్మీడియట్ గా ఏంటంటే షుగర్ లెవెల్స్ లో అయిపోతాయి. మదర్ యొక్క ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇందువరకు చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏంటంటే అది పనిచేయటం లేదు కాబట్టి బాడీ అనేది ఎక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది ప్లాసెంటా ద్వారా వెళ్లి బేబీలో ఎక్కువ హైపర్ ఇన్సులిన్స్ ఉన్నందువల్ల బేబీ యొక్క బాడీ సిస్టమ్ నార్మల్ గా ఉంటది కాబట్టి వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హైపోగ్లైసీమియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే మదర్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు పుట్టిన వెంటనే షుగర్ లెవెల్స్ బేబీకి చెక్ చేస్తారనమాట. సో ఎనీథింగ్ బిలో 50-55 అనేది మనం బేబీలో లో షుగర్ అని కన్సిడర్ చేస్తాము. సో బేబీకి యూజువల్లీ లో షుగర్స్ వచ్చే అవకాశం ఇమీడియట్ గా ఉంటుంది. కానీ లేటర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ బేబీ ఎవరైతే ఎక్కువ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో వాళ్ళ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొంచెం మారుతుంది. దానివల్ల దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ, అంటే ఎక్కువగా బాడీ ఫ్యాట్ పెరిగిపోవడం, తొందరగా వెయిట్ ఎక్కువ పెరగటం, కానీ ఎర్లీ ఏజ్ లో షుగర్స్ రావటం, బీపీ రావటం అనేది అంటే మెటబోలిక్ సిండ్రోమ్ అని అంటాం మనం వీటిలన్నిటిని. సో వాళ్ళు దానికి ఎక్కువగా ప్రోన్ ఉంటారనమాట. సో అందుకొరకు ఆ బేబీస్ ని మనం ఎక్కువగా డైట్ అనేది జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు హెల్దీ ఫుడ్స్ ఏ తీసుకునేటట్టు మనం ముందు నుంచి ట్యూన్ చేసుకోవాలి.
3: ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న స్త్రీలు బేబీ ప్లాన్ చేసేటప్పటి నుంచి తీసుకొని డెలివరీ పోస్ట్ డెలివరీ ఎటువంటి కేర్, ఒక ఐడియల్ హెల్త్ స్టైల్ ఎలాగుంటే బాగుంటుందంటారు?
2: అదే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాక్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ గా ఫిజీషియన్ని కన్సల్ట్ చేయడం, ఇవే ఈ త్రీ వాళ్ళు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుందండి.
3: అంటే తల్లులు వాళ్ళ ఆరోగ్యం చూసుకొని, ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడేవాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళ డిసిప్లిన్ చూసి బేబీలో కూడా హెల్దీ ఈటింగ్ అన్న డిసిప్లిన్ వస్తుంది అంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ వేణు మాధవి గారు, మీరు మాకు మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. నమస్కారం అండి.
2: థ్యాంక్ యూ అండి. నమస్తే.
0: ఇంతవరకు గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిర గారు పరిచయం విన్నారు. తర్వాతి అంశం పరివర్తన. శ్రీ పివి సోమశేఖర్ గారి కథానికి వింటారు.
4: పూర్ణ మార్కెట్ చాలా సందడిగా ఉంది. పూజకు పూలు, పండ్లు, కాయగూరలు, సామాగ్రి కొనుక్కునే మహిళామణులతో హడావుడిగా ఉంది. ప్రతి వాళ్ళ చేతుల్లో బ్యాగ్ నిండా సామాగ్రితో బరువుగా నడుస్తున్నారు. ఏమండి మీ పక్క సీట్ ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందులో డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో కూర్చున్న ఆమెను సాలోచనగా చూసింది వాణి. నువ్వు నువ్వు హేమ కదు అంటూ ఆశ్చర్యంతో పలకరిస్తున్న వాణికేసి చూసి గుర్తుపడుతూ, ఓ వాణి నువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మనం కలిశాం, సంతోషంగా అంది హేమ. వైజాగ్లోనే ఉన్నావా, ఏ ఏరియా, మీ వారు ఏం చేస్తున్నారు, పిల్లలున్నారా, నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు, ప్రశ్నల వర్షం కురిపించింది వాణి. మా వారు ఇక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాణి, మేము ఉండేది ఆరిలోవలో చెప్పింది హేమ. అరే ఏమిటి విచిత్రం, మీ వారు పనిచేస్తున్న కంపెనీలోనే మా వారు కూడా పనిచేస్తున్నారు ఆశ్చర్యంగా అంది వాణి. స్నేహితురాళ్ళిద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మా వారు నేను ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి వస్తాం హేమ, ఆ తర్వాత మీ ఇద్దరు మా ఇంటికి రావచ్చు అంటూ మద్దిలిపాలెం స్టేజ్లో బస్సు దిగుతూ చెప్పింది వాణి ఎన్నాళ్లకో స్నేహితురాలని కలిసిన ఆనందంతో. అలాగే వాణి తప్పకుండా రండి అంటూ చెయ్యి ఊపింది హేమ బస్సు కదులుతుండగా. కనుమరుగైన స్నేహితురాలను తలుచుకుని గతంలోకి జారిపోయింది హేమ. తను వాణి చిన్ననాటి ఫ్రెండ్స్. శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలంలో ఖండ్యాం అనే ఒక మారుమూల పల్లెటూరులో ఇద్దరు 10వ తరగతి వరకు చదువుకున్నారు. హేమ అన్నింటా ఫస్ట్, అందరికీ ఆదర్శంగా ఉండేది, ఉత్తమ విద్యార్థిని. తల్లి అనారోగ్యం, తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల 10వ తరగతితోనే ఆపేసింది హేమ స్కూల్ ఫస్ట్న పాస్ అయినా సరే. వాణి యావరేజ్ స్టూడెంట్. వాణి తల్లిదండ్రులు ఓ మోస్తరుగా ఉన్నవాళ్ళు కాబట్టి టౌన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మంచి సంబంధం రాగానే పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు. ఆ పెళ్లి తర్వాత మరి కలవలేదు ఇద్దరు స్నేహితురాళ్లను. తన తల్లి మరణంతో వైజాగ్లో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుతో పెళ్లి జరిపించి తన బాధ్యతను తీర్చుకున్నాడు తన తండ్రి. తనకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్దయిన బాధ్యతలున్న రాజుతో పెళ్లికి అంగీకరించింది హేమ. అన్నట్లే ఆదివారం సాయంత్రం బండిపై వచ్చిన వారి దంపతులను సాదరంగా ఆహ్వానించింది హేమ. వీరే మావారు హరి, మీ వారు మావారు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, మేము హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వైజాగ్ ఏడాది అవుతోంది, ఇంతకు మీ వారేరి అంటున్న వాణికేసి బెరుకుగా చూసింది హేమ. ముందు కూర్చేవేవాణి. మా వారు వస్తారు, పని ఉండి బయటికి వెళ్ళారు. వీళ్ళే మా పిల్లలు తేజ దీప్తి అంటూ పిల్లల్ని చూపించింది హేమ. వాళ్ళేం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటూ పలకరించింది వాణి. తాను తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వారి చేతిలో పెడుతూ, వెల్డింగ్ సెక్షన్లో పనిచేసే రాజైన హేమగారు మీ వారు అంటున్న హరిగారికి చూసి, అవునండి అంటూ తల ఊపింది హేమ. హరిముఖంలో రంగులు మారడం స్పష్టంగా గమనించింది హేమ. కాఫీ కలిపి తెస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ. నేను వస్తానుండవే, కాఫీ కలుపుతూ ఇద్దరం మాట్లాడుకుందాం, మీరు ఈలోగా న్యూస్ పేపర్ తిరిగేస్తుండండి అంటూ భర్తకు చెబుతూ తాను కూడా వంటింట్లోకి దారితీసింది వాణి. ఇదేనే మా సామ్రాజ్యం అన్నది హేమ ఇరుకుగా ఉన్న వంటింట్లో ఓ స్టూలుపై కూర్చున్న వాణితో. దానికే ముందే ఇల్లు ఎంత పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఎవరి పరిస్థితి వారిది, స్నేహంలో తారతమ్యాలు భేదభావాలు ఉంటాయా హేమ అన్నది వాణి ఆర్ద్రంగా. ఎన్నాళ్ళయింది ఓ ఆత్మీయురాయలైన స్నేహితురాలి పలకరింపుకు నోచుకుని ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు చిమ్మాయి హేమకు. వాణి, మీ వారికి కాఫీ ఇచ్చి వస్తాను, మనమిద్దరం కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ హాల్లో ఉన్న హరిగారికి కాఫీ గ్లాస్ అందించింది హేమ. పక్క గదిల నుండి ఓ ముసలి వాళ్ళ మాటలు విని తాను కూడా హాల్లోకి వచ్చింది వాణి. వీళ్ళిద్దరూ మా అత్తమామలు, మామగారికి కీళ్ళవాతం, అత్తగారికి బీపీ షుగర్, మోకాలు నొప్పులు, ఎక్కడికి కదలలేరు వాణి అంటూ పరిచయం చేసింది హేమ వాళ్ళ అత్తమామల్ని వాణికి హరికి. హేమ పరిస్థితి అంతా అర్థమైంది వాణి దంపతులకు. పిల్లలు మీ ఇద్దరూ కాసేపు బయట ఆడుకుని రండి, నాన్నగారు వస్తారు చూడండి అంటూ పిల్లల్ని ఆటలకు బయటకు పంపించింది హేమ. మీ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకోండి, నేను ఈ పుస్తకాలు చదువుతూ మొబైల్తో ఆలక్షేపం చేస్తాను అంటున్న హరిగారి కేసు చూసి కృతజ్ఞతగా అన్నది హేమ. తిరిగి వంటింట్లోకి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏం చెప్పను వాణి, నా భర్త రాజుకు లేని అలవాటు లేదు, ఆడపిల్లలు పెళ్లి చేసి ఉన్నదంతా ఆర్పి కొడుక్కి ఈ చిన్న ఇల్లు మిగిల్చారు మా అత్తమామలు. కీళ్లవాతం వల్ల ఉద్యోగం మానేసి వాళ్ళ చేతులు వీళ్ళు కాళ్ళు పట్టుకుని మా వారికి తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించారు మా మామగారు. కానీ మా వారు తాగుడుకు వ్యసనాలకు బానిసై ఇంటి పట్టున ఉండరు, పిల్లల కోసం అత్తమామల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఇలా భారంగా గడుపుతున్నాను వాణి అన్నది హేమ భారంగా. నాకన్నీ తెలిసాయి హేమ, నేను మొన్న మా వారికి నీ గురించి చెప్పగా ఆయన మీ వారు తాను అనుకున్న రాజు ఒకరేనని పసిగట్టారు, ఈరోజు స్వయంగా కలిసి మాట్లాడదామని వచ్చారు అంది వాణి. ఆ మాటలు విని తాను చెప్పవలసింది ఇంకేమీ లేదనుకున్నది హేమ. రాజుకున్న పై కేడర్లో ఉన్నది హరియే అని, రాజుకు ప్రమోషన్ కావాలంటే హరి రికమెండేషన్ అవసరమని తెలుసుకుంది హేమ. బయట చప్పుడుకు మేలుకొని హాల్లోకి వచ్చారిద్దరు. జోగుతూ వచ్చాడు రాజు. హాల్లో హరిని చూసి ఖంగు తిన్నాడు. త్రాగి వచ్చాడని అర్థం చేసుకున్న హరి మరేమీ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది హేమ. నమస్కారం చేసి లోనికి వెళ్ళిపోయాడు రాజు. మరోసారి వస్తాం హేమ, మీ వారితో పిల్లలతో ఒకసారి మా ఇంటికి రా అని చెప్పింది వాణి భర్తను కూడా బయలుదేరమని సైగ చేస్తూ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు బొమ్మల అచేతనంగా నిశ్శబ్దంగా అయిపోయింది హేమ. రాజును మార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా, మంచిగా చెప్పినా, బెదిరించినా దేనికి లొంగక వ్యసనాల ఊపిలో తాను మునుగుతూ తనను నమ్ముకున్న వారికి కూడా సుఖశాంతులు లేకుండా చేస్తున్నాడు, నిట్టూర్చింది హేమ. కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు రాత్రి ఫోన్ రింగ్ కాగానే అది తన భర్త హరి నుండి గ్రహించి, ఇంతవేళ నైట్ షిఫ్ట్లో ఫోన్ ఏమిటా అని కంగారు పడింది వాణి. నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి రావాలి వాణి, కంగారు పడకు, ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను, నాకేమీ కాలేదు అన్న భర్త మాటలు విని పిల్లలు ఇల్లు చూసుకోమని చెప్పి తాళం పెట్టి కేజీహెచ్కి బయలుదేరింది వాణి. కన్నీళ్లతో ఎదురైన హేమను చూడగానే, ఏమైంది హేమ ఆతృతగా అడిగింది వాణి కంగారుగా. ఏం చెప్పనే వాణి, మీ వారు లేకపోతే ఈరోజు మా ఆయన నాకు దక్కేవారు కారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తుండగా నీరసం వల్ల మెషిన్ మీద పడిపోతున్న మా వారిని అటువైపు చెకింగ్కు వస్తూ చూసిన హరిగారు గభాలను వచ్చి ప్రమాదం నుండి తప్పించారు. విసురుగా పక్క మిషన్ మీద పడ్డారిద్దరు. మా వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా రక్తం పోయింది, ఐసీయూలో ఉన్నారు. హరిగారికి కూడా గాయమైందనే నా బాధవాణి, మీ ఇద్దరూ నా పరటి దేవతలు కన్నీళ్లతో అంది హేమ వాణి చేతులు పట్టుకుంటూ. చిన్న చిన్న బ్యాండేజీలతో వస్తున్న హరిని చూసి కన్నీళ్ళాగలేదు వాణికి. నాకేమీ కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ వాణి అన్నాడు హరి. కంపెనీ వర్కర్స్ సిబ్బంది అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. అందరూ హరిని దేవుడు అంటూ పొగడుతుండగా హేమను ఓదార్చి అందరి వద్ద తెలవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు వాణి దంపతులు. వారం రోజులు పోయాక కృతజ్ఞత తెలిపేందుకు వచ్చారు హేమ రాజులు వారి పిల్లలతో కలిసి వాణి హరి దంపతులింటికి. సాదరంగా ఆహ్వానించింది వాణి. సార్, నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. కార్మికులు పనిచేసే చోట ఎంతో ఏకాగ్రత ఉండాలని, దురలవాట్లకు లోనైతే, ఆరోగ్యం పాడైతే ప్రమాదాలకు లోను కావలసి వస్తుందని, తమతో పాటు తమ కుటుంబానికి కూడా హాని జరుగుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్. అమ్మా, ఆ రోజు సార్ నన్ను కాపాడకపోతే ఈ రోజున మీ ఎదుట ఉండేవాడిని కాదమ్మా. మీ మేలు జన్మజన్మలకే మర్చిపోలేను. నా వల్ల దేవుడు లాంటి సార్కి కూడా గాయాలయ్యే, నన్ను మన్నించండి అంటున్న రాజును చూసి వాణి హరి ఎంతో ఆనందించారు. రాజు, నీవు చాలా తెలివైన వాడివి, మంచి వర్కర్వి. నీ తెలివిని పనిలో చూపిస్తే వెంట వెంటనే ప్రమోషన్స్ పొంది పైకెళ్ళేవాడివి. చెడు వ్యసనాలు కార్మికుల బ్రతుకులు నాశనం చేస్తాయి. నీలోని ఈ మార్పు కోసమే హేమగారితో పాటు మేమంతా ఇన్నాళ్ళు ఎదురు చూసాం. చివరకు భగవంతుడు ఆ మార్పును ఈ విధంగా తెచ్చాడు. థ్యాంక్ గాడ్. నీ పనితీరు ఇకపై పరిశీలించి నీ ప్రమోషన్ కోసం రికమెండేషన్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నీలో మార్పు స్థిరంగా ఉండి శాశ్వతం కావాలి అన్నాడు హరి. తప్పకుండా సార్, మీరు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మ నన్ను కొత్త మనిషిని చేసింది అన్నాడు రాజు. వాణి, హేమ, పిల్లలందరూ ముఖముఖాలు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాదు హేమ, ప్రభుత్వం వారు ముద్రా పథకం కింద ఇస్తున్న లోను సౌకర్యం నీకు వచ్చేటట్టు చేస్తాను. శిశు, కిషోర్, తరుణ్ అనే స్కీముల కింద తప్పకుండా నువ్వు ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ షాపులు పెట్టి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. కాబట్టి తప్పకుండా నీకు ఆ లోన్ వచ్చేటట్లు నేను సహకరిస్తాను అంది వాణి హేమతో. హేమ ఎంతో సంతోషించింది. ప్రక్క ఇంటిలోని కార్మికుల కార్యక్రమంలో ఓ ప్రయోక్త అంటున్న మాటలు అందరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాటి స్నేహితుల ఆలంబన కార్మికుల అభివృద్ధి కోసం, మానసిక పరివర్తన కోసం ఎంతో అవసరం తెలియజేస్తున్న పాట వస్తోంది. మారాలి మారాలి మనుషులు మారాలి, అందరి మనసులు మారాలి. మారాలి మారాలి మనుషులు మారాలి, మనుషుల నడవడి మారాలి అన్న ప్రబోధాత్మ గీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
0: పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి విన్నారు. ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా లేడీస్ ట్రైలర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట, రచన సిరివెన్నెల.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రానికి సిరివెన్నెల రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు.
1: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో 10 నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమ కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు అనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
2: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.

0: నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
1: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్త ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిశెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్య?
3: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
3: ఎలాగంటే UPI తో?
2: అలాగా.
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా UPI నుండే వస్తాయి.
2: అబ్బా, చాలా అండి అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: వనితామణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు.

0: భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి పాత్రలు పాత్రధారిణులు కలభాషిణి సారస్వత కళానిధి ఆచార్య వెడివోలు నాగరాజలక్ష్మి దమయంతి సాహితీశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి వినండి.
1: వ్యాస మహర్షి తన జయేతిహాసంలో మహిళాశక్తికి పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా వసంతి అని ధర్మశాస్త్రం బోధిస్తుంది కదా. వ్యాసభారతాన్ని తెలుగువారికి పెన్నిధిగా నిలిపిన కవిత్రయం వారు కూడా వేదవ్యాసుని అనుసరించియే మహిళాశక్తిని తమ కవిత్వంలో సాక్షాత్కరింపజేశారు. అన్నట్లు దమయంతి, వాగ్దేవి వలన నీ చరితను విన్ననాటి నుండి నిన్ను ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. నీ భర్త నలచక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన షట్చక్రవర్తులలో ఒకనిగా కీర్తినిగన్న పరాక్రమశాలి. అంతటి పరాక్రమోపేతుడు కట్టుకున్న ఇల్లాలిని కారడవులలో విడిచిపెట్టి ఆమెకు తీరని ద్రోహం చేశాడని స్త్రీవాదుల అభియోగం. పరమసాధ్విగా పేరుగాంచిన నీవు భర్త జీవించి ఉండగానే ద్వితీయ స్వయంవరం ప్రకటించుకొని భారత స్త్రీ సౌశీల్యానికి అగౌరవం కలిగించావనే భావన ఆనాటి సంప్రదాయవాదులలో లేకపోలేదు. ఈ సంఘటనల్లోని అంతరార్థం ఏమిటి? నీ వృత్తాంతాన్ని వినిపించి నీ నడవడికలోని నాణ్యతను పారిశుద్ధులకు నిరూపించు దమయంతి.
2: కలభాషిణి, నీకు నమస్సుమాంజలి. నన్ను ఆంధ్రలోకానికి పరిచయం చేసి నాటి నుండి నేటి వరకు మహోన్నతమైన స్థానాన్ని నాకు కల్పించి నా చరితను లోకవిఖ్యాతి గావించిన ఆదికవి నన్నయ్య భట్టును ముందుగా స్తుతిస్తున్నాను. మహాభారత కథలలో నన్నయ్య నిరంకుశ ఉక్తి మిక్కిలి ప్రకాశవంతంగా భాసిస్తోంది. భార్యాభర్తల అనుబంధము శాశ్వతమైనదని తెలుపుతూ నన్ను చిత్రించిన వాగను శాసనుని కావ్య సృష్టికి ప్రణమిల్లుతున్నాను. ఉన్నత గోత్ర సంభవము ఊర్జిత సత్వము భద్రజాతి సంపన్నము ఉద్ధతాన్య పరిభావి మదోత్కటమున్ నరేంద్ర పూజోన్నయనోచితంబునై ఒప్పెడు నన్నయ భట్ట కుంజరంబెన్న నిరంకుశోక్తి గతి ఎందును గ్రాలుట ప్రస్తుతించదన్. కలభాషిణి, సాహిత్య లోకంలో నన్ను చిరకీర్తితో నింపిన నన్నయ్య గారు శక్తి సంపన్నమైన శుభప్రదమైన సద్వంశ సంజాతులు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఇతరులను పరాభవించే బలగర్వం గల శత్రుసేనకు రాజరాజు మదగజం. అటువంటి మహారాజు చేత పూజింపబడిన మహాకవి నన్నయ్య భట్. ప్రఫుల్లమైన సంతోషాతిశయ నేత్రములు కలవాడు. నిరాటంకమైన వాక్కును వ్యాపింపచేసిన కుంజరం. అట్టి నన్నయ్య భట్టును త్రికరణ శుద్ధిగా ప్రస్తుతిస్తున్నానమ్మా. కలభాషిణి, నీవడిగిన ప్రశ్నకు ముందుగా నా జీవన వృత్తాంతాన్ని క్లుప్తంగా వినిపిస్తాను. నేను విదర్భ దేశపు రాజైన భీమరాజ పుత్రికను. నన్ను వైదర్భి అని పిలుస్తారు. దమనుడు అనే ముని వరం వల్ల జన్మించాను. అందువల్ల దమయంతి అని నామకరణం చేశారు. ఒక హంస ద్వారా నిషధరాజు అయిన నలమహారాజు తన యొక్క సౌందర్యం గురించి ఒక హంస చెప్పడం ద్వారా విన్నాను. మా ఇరువురి వినుకలి ప్రణయానికి హంస కారకురాలు. అన్యోన్య రూప గుణ శ్రవణమే మా అనురాగానికి బీజం. మా తండ్రి గారు నాకు స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా విచ్చేశారు. వారిని తిరస్కరించాను. దైవానుగ్రహం వల్ల నలమహారాజును వరించాను. నా మీద మోహంతో కలిపురుషుడు ఆగ్రహించాడు. మా దాంపత్యానికి చిహ్నంగా ఇంద్రసేన అనే కుమార్తె, ఇంద్రసేనుడు అనే కుమారుడు ఉద్భవించారు. కలభాషిణి, నా జీవనయానంలో రెండు ప్రధానమైన అంశాలను ప్రస్తావించవలసి ఉంది. ఒకటి, కలిప్రభావం వల్ల నా భర్త పొందిన చిత్త విభ్రమం, వారు పడిన క్లేశం. మా అన్యోన్య దాంపత్యానికి కలిప్రభావం వల్ల కలిగిన విఘాతం రెండోది. మా పినమామగారి పుత్రుడు పుష్కరుడు. అతని ప్రేరణ వల్ల నా భర్త జోదమాడారు. కలిప్రభావం వల్ల పరాజయం పొందారు. రాజ్యలక్ష్మి దాయాదుల వశమయ్యింది. పిల్లలను రథసారథినిచ్చి విదర్భకు పంపించేశాను. ఇద్దరం అరణ్య సంచారం చేస్తున్నాం. ఒకనాటి రాత్రి ఇది విదర్భ దేశపు మార్గం అని చెప్పి వారు ఆ దారిని నాకు చూపించారు. ఆనాటి రాత్రి అక్కడే నిద్రపోయాం. నన్ను విడిచిపెట్టి వారు వెళ్లిపోయారు. కేవలం నా సుఖ సంతోషాల కోసమే వారు ఆలోచించారు. ఒంటరినైన నేను విదర్భ చేరుకుంటానని వారి ఊహ. కాని నేనలా చేయలేదు. వారిని అన్వేషిస్తూ అరణ్యంలో సంచరించాను. ఒక మున్యాశ్రమాన్ని సందర్శించాను. భర్తృ సమాగమ ప్రాప్తిరస్తు అని వారు నన్ను దీవించారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి అని కదా. అందువల్ల విశ్వాసంతో అరణ్యమంతా సంచరిస్తున్నాను. ఒక పెద్ద సర్పం బారి నుండి ఒక కిరాతుడు రక్షించాడు. ఆ కిరాతుని బారి నుండి ధైర్యంగా యుక్తితో తప్పించుకున్నాను. ఎదిరించి నిలబడ్డాను. కొందరు వ్యాపారుల వల్ల నలమహారాజు చేది దేశం చేరినట్లు తెలుసుకున్నాను. చేది ప్రభువైన సుబాహుని రాజధాని చేరుకున్నాను. అక్కడ రాజమాత ఆశ్రయం లభించింది. కొందరు నా ముఖం మీద ఉన్న పుట్టు మచ్చ వల్ల నన్ను గుర్తించారు. నా తండ్రి చేసే అన్వేషణలో భాగంగా నేను విదర్భకు వెళ్లక తప్పలేదు. ఆత్మాభిమాన దురంధరులైన నా భర్త హృదయాన్ని ద్వితీయ స్వయంవర వార్త మాత్రమే కదిలిస్తుంది. అందుకే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించాను. క్రూరుడైన తక్షకుడు నా భర్తను కాటువేశాడు. అందువల్ల వారి సుందరమైన శరీరం వికృతమైన ఆకారంగా మారిపోయింది. వారు విధివంచితులు. నాటి నిరుపమానమైన సౌందర్యాన్ని పోగొట్టుకున్న నేటి కురూపి. అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు అంతఃపురంలో బాహుకుడు అనే పేరుతో పాకశాలలో పనిచేస్తున్నారని విన్నాను. మా పునఃసమాగమానికి ద్వితీయ స్వయంవరం ప్రకటించటమే మార్గం. కాబట్టి ఋతుపర్ణ మహారాజుకు బహుస్వల్ప వ్యవధిలో స్వయంవర ఆహ్వానం పంపించాను. ఎందుకంటే నా భర్త అశ్వవిద్యలో నేర్పరులు. చాలా స్వల్ప వ్యవధిలో 100 ఆమడల దూరం రథం నడపగల ధీశాలి. వారి రథ వేగం, రథచక్ర ఘోష నాకు చిరపరిచితం. ఆ వస్తున్నది నిషధేశుడేనని నిశ్చయించుకున్నాను. ఋతుపర్ణుడి రథసారథిగా వారు విదర్భ చేరుకున్నారు. పరిచారికతో నా పిల్లలిద్దరినీ వారి వద్దకు పంపించాను. వాళ్లను ఎత్తుకుని వాత్సల్యంతో ముద్దాడారు. ఈ కురూపి, ఈ బాహుకుడు మా నిషధేశ్వరుడే అని నిర్ధారించుకున్నాను. నా అళీక ద్వితీయ స్వయంవర కల్పన ఫలించిందని ఆనందించాను. అంతేనే కాని భారత స్త్రీ ధర్మాన్ని కించపరచడం నా అభిమతం కాదు. నలమహారాజును గుర్తించి తిరిగి వారిని చేరుకునే సత్సంకల్పంతో నేను అళీక ద్వితీయ స్వయంవర కల్పన చేశాను. దేవతలు మమ్ము ఆశీర్వదించారు. భగవద్ అనుగ్రహం వల్ల వారికి పూర్వపు సుందర రూపం లభించింది. కేవలం భర్తృ సమాగమమే నా ధ్యేయం. అందుకే ద్వితీయ స్వయంవర కల్పన. కలభాషిణి, కష్టసుఖాలలో భార్యాభర్తలు మిత్రుల వలె ఉండాలి. అలసి నెడ డస్సి నెడ ఆకలి దప్పియునైన ఎడల కడుకొని ధరణీ తలనాథ పురుషునకు ఇమ్ముల భార్య పాచు చిత్తమున దుఃఖంబుల్ అని మా చరిత ద్వారా నన్నయ్య గారు లోకానికి తేటతెల్లం చేశారు. భార్యాభర్తలిద్దరిలోనూ గుణదోషాలు రెండూ ఉంటాయి. దోషాలను కూడా గుణాలుగా మలచుకునే ప్రయత్నం చేయడమే స్త్రీ ఔన్నత్యం. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి యద సహించునేని భార్య పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుబడయు. వ్యక్తిలోని గుణాలను గౌరవించినట్లుగానే దోషాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడు జీవితం సఫలీకృతమవుతుంది. పురుషులు కూడా భార్య పట్ల ఈ రీతిగానే ప్రవర్తించాలి. అధిక దుఃఖ రోగార్తునకు ఔషధంబు సురిచరంబుగా భార్యయచూవేయందు వనర భార్యాసమేతుడై ఉన్నవానికి ఎంతలయ్యును ఆపదలు ఎరుక పడవు. పురుషునికి సంభవించిన దుఃఖం అనే వ్యాధికి భార్య మాత్రమే ఔషధం. తన భర్తను దుఃఖం నుండి ఉపశమింపజేయడానికి, వారు నన్ను తిరిగి చేరుకోవడానికి ద్వితీయ స్వయంవర ప్రకటన ఉపకరించింది. లోకంలోని పురుషులందరూ భార్య ప్రాధాన్యాన్ని, మహిళ ఔన్నత్యాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి.
1: ఎంతటి సమయోచిత ప్రజ్ఞాధురేణవు దమయంతి. బాహుకుని వేషంలో ఉన్న నలుని చెంతకు బిడ్డలను పంపావు. కన్నతండ్రి బిడ్డలపై ప్రకటించే వాత్సల్యం వారి స్పర్శలో సుస్పష్టమవుతుంది. నలుడు బిడ్డలను ముద్దాడిన తీరును పరికించిన నీవు ఆతడే నీ భర్త అని నిర్ధారించుకున్న నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. నీ భావన భారతీయ సాంస్కృతిక ధర్మానికి పరమ ప్రమాణం.
2: ధన్యవాదాలు కలభాషిణి.
1: సదస్యులారా, నలదమయంతులది ప్రణయ జీవితం. వీరి జీవితంలో సంయోగం కంటే వియోగమే అధికం. దమయంతిది వజ్రతుల్యమైన సంకల్పం, తనను తాను రక్షించుకుంటూ భర్తను ఉద్ధరించగలిగిన ఉదాత్త చరిత. ఆ ఉదాత్తమైన స్వభావాన్ని, ఆ వజ్ర సంకల్పాన్ని ఈనాటి స్త్రీలు అలవర్చుకోవాలని నన్నయ్య తన పాత్ర సృష్టి ద్వారా లోకానికి బోధించాడు. దమయంతి, నీకివే నా కృతజ్ఞతలు తల్లి. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసి ఈ సభలో పాల్గొన్న నీకు నా హృదయపూర్వకమైన నమస్సులమ్మా.
2: ధన్యవాదములు కలభాషిణి.
0: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో దమయంతి విన్నారు. పాత్రలు, పాత్రధారిణులు కలభాషిణి, సారస్వత కళానిధి ఆచార్య వెడివోలు నాగరాజలక్ష్మి, దమయంతి సాహితిశ్రీ డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి.
3: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా

ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే, కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు, కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. వీటితో తయారు చేసినటువంటి గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు, అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. తమిళనాడులో ఇప్పటికీ కూడా భోజనం అరటి ఆకుల్లోనే వడ్డించడం జరుగుతోంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటి పండు. అరటి పండు గురించి

0: ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్య నదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome in a short while from now to boost economic cooperation. Prime Minister Modi and Giorgia Meloni outlined roadmap for India-Italy strategic partnership.

0: ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
1: ఈనాటి లలిత గీతాల కార్యక్రమంలో ముందుగా పెమ్మరాజు సూర్యారావు, సిహెచ్ కుసుమకుమారి గారు ఆలపించిన ఆకాశ వీణపై లలిత గీతం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఇప్పుడు జి బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన చిగురంత తలపు లలితగీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి, స్వరాల విరిబోణి.
1: ఇప్పుడు జొన్నవాడ రాఘవమ్మ గారు రచించి కేబీకే మోహన్ రాజు గారు ఆలపించిన లలితగీతం వింటారు.

ఇప్పుడు రామాచారి మండపక శారదాగారులు ఆలపించిన లలితగీతం వింటారు. రచన శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం శ్రీ మంత్రాల జయశ్రీ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న లలిత గీతంను ఆలపించిన వారు శ్రీ వివి సత్యప్రసాద్, శ్రీమతి వి విజయలక్ష్మి, రచన మైత్రేయ, సంగీతం కౌతా ప్రియంవద గారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఆప్కీ కసమ్, ఈ చిత్రానికి కిషోర్ కుమార్ ఆలపించిన గీతం వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట యాదోం కి బారాత్. ఈ చిత్రానికి ఆశా భోన్స్లే, మొహమ్మద్ రఫీ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆడి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట అనామిక చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్టీ బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట సిల్సిలా చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం శివహరి.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట మోహరా చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం విజూషా.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. మరి నంబర్ మీకు తెలిసిందే, 0866-24-888-12. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాల్ని పంపించేయాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది. ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు? ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు?
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మని మని.

నాట్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో దొంగల్ల దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లు.

ఎస్, మరి యువలయలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. ఆంధ్రకేసరి అని ఎవరిని అంటారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో మరి ఆన్సర్స్ ఫస్ట్ ఎవరు పంపించారంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపూర్ నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం, శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, ధనోజ్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, దొంతి రమేష్, గగన్ పెరుమాళ్, అనంతపురం నుంచి, ఇంకా రాధాప్రకాష్, ఖమ్మం నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి, విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకట్రెడ్డి, సాయి పవన్ శర్మ, శ్రీరామదత్త, పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, నేహాన్, రవి, నవీన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ, తురకపల్లి విలేజ్ నుంచి వినయ్ ఆంటోనీ గంగాధర్, అనంతపురం జిల్లా యాడికి నుంచి అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగా వెంకటస్వామి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి, డేవిడ్ దొనకొండ నుంచి, దైద నుంచి భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి అచ్యుత, శశాంక్, శ్రీవత్స, సాయిరాం, తనూజ, పావని, చిరంజీవి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, గణేష్ నెల్లూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్జులి వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎం రావు ఒంగోలు నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన్, కుసుమలలిత, మనోజ్ చౌదరి, చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి, కాకర రాజ్కుమార్, లావణ్య, సకినేటిపల్లి రాజోల్ నుంచి, గుంటూరు నుంచి మల్లాది చక్రవర్తి, యోజిత, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ,
అనంతపూర్ నుంచి ఫక్రుద్దీన్ ఫైజా, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి, పివై విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, చిలుకా నారాయణ అనసూయ యమున జన్కంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి, ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడు గురించి, ఇంకా అత్తుమ్మ పద్మావతి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, బొడ్డు ఓంకార్ గౌరీ రామానగర్ వేటపాలెం నుంచి, రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం డిస్ట్రిక్ట్ నుంచి, కైకలూరు నుంచి పృథ్వీ, నాగ అభినయ్, మనస్విని, సాయిశ్రీ, మోహన్, జ్యోతి, సత్యవతి, శివరంజని, శ్యామ్, యూపీ ఊర్వశి, రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్. సో ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి. యా వారణాసి నుంచి, నెల్లూరు ఫతేఖాన్పేట నుంచి మక్బూల్ బాషా, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, అనంతపురం టౌన్షిప్ నుంచి నరేంద్ర, కృష్ణవేణి, ప్రకాశ్. సో మీరు పేర్లన్నీ చక్కగా కలిపేసి ఇచ్చేస్తున్నారు, ఆన్సర్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి మీరు మీ పేర్లు ఇస్తే బాగుంటుందండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి, ధూళిపాల నుంచి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్, ఖమ్మం నుంచి హనుమంతరావు కూర్నవల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కడప నుంచి శ్రీదేవి, శైలజ, మహేష్, రవి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, వరగంటి బదరి విశాల్ నెల్లూరు నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, లక్ష్మి, రామకృష్ణయ్య, ఇంకా వారి మిత్రబృందం. సో ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో దాసరిపాలెం నుంచి పోలి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీను వావెళ్ల నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఏలూరు నుంచి బాలప్రసాద్ రాధా వారి కుటుంబ సభ్యులు, పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య, సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆంధ్రకేసరి టంగటూరి ప్రకాశం పంతుల్ గారిని అంటారు. సో ఇంకా ఇంకొక రైట్ ఆన్సర్ ఉంది, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, మరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తూ ఉంది, కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది? ఈరోజు ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం జరుపుకుంటున్నాం, ఆ సందర్భంగా మీకు కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె మనకి వస్తుంది? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించేసేయండి. ఈ లోపల మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

ఎస్, మరి చిన్నప్పుడు ఒక స్టోరీ వింటూ ఉంటాం. స్టోరీనే కాదు, టీచర్స్ కూడా స్కూల్లో క్వశ్చన్ అడుగుతారు, ఒక కేజీ దూది బరువు ఎక్కువ లేదు ఒక కేజీ ఇనుము బరువు ఎక్కువ అని అడుగుతారు. అడిగితే కంగారులో అందరూ చెప్పేసేది, అబ్బో దూది చాలా ఉంటుంది అనేసి, దూది చాలా కనిపిస్తుందని అదే ఎక్కువ అంటారు. సో కానీ కేజీ అనేసరికి ఏదైనా ఒకటే కదా, దూదైనా ఇనుప రాయి అయినా లేదు వేరే రాయి అయినా ఏదైనా కానీ కేజీ అనేసరికి ఒకటే. నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా విన్నవాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేజీ నూనె అంటే ఎన్ని గ్రాముల నూనె వస్తుంది అని అడిగాను. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎందుకంటే మనకి లీటర్ ప్యాకెట్స్ ఆయిల్ వస్తుంది, సో లీటర్ ఆయిల్ వేరు, కేజీ ఆయిల్ వేరు. సో ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇదే కాదు, ప్రతి వస్తువు అలాగే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈసారి మీరు ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా కొనేటప్పుడు, లిక్విడ్స్ కొనేటప్పుడు దాని మీద మీకు వెయిట్ ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గమనించండి. సో ఇప్పుడైతే రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో కరెక్ట్గా పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే కైకలూరు నుంచి పృథ్వీనాగ అభినయ్, మనస్సుని, ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇంకా నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ, రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి, ఇంకా దొంతి రమేష్, గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి, ఇంకా హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్ పంపించారు, నేను కేజీ అన్నాను లీటర్ అనలేదు. ఇంకా సో కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, మీరు కూడా రాంగ్ ఆన్సర్ అండి. 1000 ml అన్నారు, ఎంఎల్ వేరు, గ్రామ్స్ వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకే స్పెసిఫిక్గా ఆయిల్ అని అడిగాను. సో థిక్నెస్ని బట్టి అంటే లిక్విడ్కి ఉన్నటువంటి డెన్సిటీని బట్టి మారిపోతూ ఉంటుంది. నీళ్ళు ఒకలాగా వెయిట్ వస్తుంది, నూనె ఒకలాగా వెయిట్ వస్తుంది అనమాట. సో నీళ్లు అంటే 1000 ml కరెక్ట్ అవ్వచ్చు, కానీ నూనె మాత్రం రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ నూనె, ఓకే. సో రాంగ్ ఆన్సర్ అనమాట. మల్లికార్జున్ అభినయ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ అండి. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పల్నాడు జిల్లా బెల్లంకొండ నుంచి ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ వారి కుటుంబ సభ్యులు, అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఏలూరు నుంచి బాలుప్రసాద్, రాధా ఫ్యామిలీ, మరి మీరు రాంగ్ ఆన్సర్ పంపించారండి, క్వశ్చన్ సరిగ్గా వినలేదు. 1 liter కాదు, నేను అడిగింది 1 kg, ఓకే. సో 1.1 liters అంటున్నారు. ఎగ్జాక్ట్గా అన్ని గ్రామ్స్ మాత్రం కాదు, కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఒకసారి గమనించండి. అలాగే ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ సాయి, లక్ష్మి, అనూష, ఆద్య, శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాసర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పాపనీయపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు. సర్దార్, ఎఫ్ఎంఎస్ సర్దార్, భానుముక్కుల నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చందలూరి విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మత్సుదన్ రెడ్డి పాపనీయపాలెం నుంచి రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి తమోస్ వెంకటాచారి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఇంకా చెన్నకేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబ్ల మస్తాన్, ఆళ్ళగడ్డ నుంచి, సో ఆళ్ళగడ్డ పాలెం నుంచి పాలెం గారు, మరి ఓకే. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు. ఇంకా నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, ఇంకా వారి మిత్రబృందం రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్.
కాకర రాజ్కుమార్, లావణ్య, సఖినేటిపల్లి, రాజోల్ నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్. వరగంటి బదరీ, విశాల, నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం, చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి. రైట్ ఆన్సర్. సో కేజీ నూనె అంటే 1000 గ్రాములు రావాలి, కానీ 916 గ్రాములు మాత్రమే వస్తుంది అని అంటున్నారు. అది 1 లీటర్ అయితేనండి. కేజీ అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రాములు వచ్చేస్తుంది. లీటర్ నూనె అనేసరికి తేడా వస్తుంది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ అనమాట. అలాగే యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, మిడతల రామ్మూర్తి. ఉరవకొండ నుంచి, సారీ అండి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు, 1 లీటర్కి ఆన్సర్ పంపించారు. నేను అడిగింది 1 కేజీకి. ఓకే. బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ. రైట్ ఆన్సర్. ధూడిపాళ్ళ నుంచి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, సరోజ్. సో ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా పంపించారు. అంత డీటెయిల్స్ అవసరం లేదండి. సుమారుగా 916 గ్రాములు 1 లీటర్కి వస్తుంది. అదే 1 కేజీ తూకంగా తీసుకుంటే 1000 గ్రామ్స్ వస్తుంది. వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వైష్ణవి, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపూర్ నుంచి. రైట్ ఆన్సర్.

సో దాదాపుగా చాలామంది 1 లీటర్ అని అనుకున్నారు, స్పష్టంగా చెప్పాను 1 కేజీ అనేసి, 1 కేజీ అని. గోగులమూడి రాధాకృష్ణ, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. పంపాపురం, హంపాపురం గ్రామం, చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య రైట్ ఆన్సర్. పివై విజయశేఖర్, ప్రసాద్, సుబ్బారాయుడు, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, ఆంటోనీ, గంగాధర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్.

చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పాలెం పోలయ్య, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, అహోబిలం వెంకటేశ్వర్లు, వారి మిత్రబృందం రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రైట్ ఆన్సర్.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, ఇంకా పండు, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ ఎస్. మరి ఇలా రైట్ ఆన్సర్స్ పంపించారండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి, తిరుపతి, మరి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే లీటర్ వేరు, కేజీ వేరు. సో ఎస్పెషల్లీ లిక్విడ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. లీటర్ నూనె అనేసరికి మాత్రం అది 910 నుంచి 920 గ్రాముల మధ్యలో వస్తూ ఉంటుంది. ఆయిల్ డెన్సిటీని బట్టి అది మారుతూ ఉంటుంది. అలాగే ప్రతి లిక్విడ్కి అలాగే తేడా ఉంటుంది. ఒక నీళ్లు మాత్రం లీటర్ అంటే ఒక కేజీ అన్న రెండు సమానంగా ఉంటాయి. సో డెన్సిటీని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం కొనేటప్పుడు లీటర్ తీసుకుంటున్నామా కేజీ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం సందర్భంగా అడిగిన ప్రశ్న. సో మరి ఈ క్వశ్చన్ తోటి మరి ఈరోజు యువలయకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న చెప్పుకున్నట్లే మృచ్ఛకటికం నాటకంలో మనం మొన్న ఎంతవరకు చెప్పుకున్నాం?
1: సంవాహకుడు ద్యూతకారుడి కాళ్ల మీద పడి లేచాడు, అంతవరకు చెప్పుకున్నాం గురువు గారు.
2: తర్వాత చెప్పుకుందాం చూడు. ఆ ద్యూతకారుడు, అందరి చేత నన్ను కట్టుకోబడ్డారు, అందరూ నన్ను పట్టుకున్నారు, బంధించేస్తున్నారు అన్నావు కదా. అలా నన్ను బంధిస్తే నేను నీకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను? నన్ను వదిలిపెడితే కదా నేను నీకు తెచ్చి డబ్బులు ఇవ్వడానికి అని అంటాడు. ఆ మాట విని మాధురకుడు అంటున్నాడు అనమాట, అరే గండం గురు, వీడిని తప్పకుండా శిక్షించాల్సిందేరా, వీడిని పట్టుకోండి అన్నాడు. సంవాహకుడు ద్యూతకారుడి దగ్గరికి వెళ్ళి, నీకు సగం ఇస్తాను, మిగిలిన సగం నాకు వదిలిపెట్టేసి, అంటే సగం ఇస్తానులే, మిగిలిన సగం వదిలేసేయి, ఇవ్వకపోయినా అన్నాడు. ద్యూతకారుడు అంటున్నాడు, ఏం భవతు, సరే కానీలే, అదే విధంగానే చేద్దానులే అన్నాడు. సంవాహకుడు దగ్గరికి వెళ్ళి, గండంకరా, సగం శిక్షణ అనుభవిస్తాను, సగం డబ్బులు ఇస్తాను అంటాడు. మాధురకుడు అంటున్నాడు, కో దోష, అందులో తప్పేముంది, సర్లే కానీ అలాగే చదువుగానులే అన్నాడు. సంవాహకుడు బయటకు అంటున్నాడు అనమాట, ఆర్య అర్థం త్వయా ముక్తం.

0: నువ్వు సగం వదిలిపెట్టేశావు, నాకు సగం ఇచ్చేసావు, నువ్వు సగం వదిలిపెట్టేశావు, ఇంకా నేను ఇవ్వాల్సిందే ఉంటుంది నీకు. మాధురుడు అంటున్నాడు, ముక్తం విడిచిపెట్టాను అన్నాడు. సంవాహకుడు జూతకరం ప్రతి జూతకరుడితో అంటున్నాడు, అర్థం త్వయాపి ముక్తం, నువ్వు కూడా సగం వదిలిపెట్టావుగా అన్నాడు. జూతకరుడు అంటున్నాడు, ముక్తం నిజంగానే విడిచిపెట్టబడింది, విడిచిపెట్టేశాను అన్నాడు. సంవాహకుడు సాంప్రతం గమిష్యామి, అయితే నేను వెళ్ళొస్తాను, ఇద్దరు చెరో సగం వదిలిపెట్టేశారు కదా, ఇంకా నేను ఇయ్యాల్సిందే ఉంది, వెళ్ళొస్తానన్నాడు. మాధురకుడు అంటున్నాడు, ప్రయచ్ఛ ప్రయచ్ఛ తద్దశ సువర్ణకం కస్మిన్ గచ్చతి, ఎక్కడికి వెళ్తావు, ఇయ్యాల్సిన 10 సువర్ణపు నాణాలు బంగారు నాణాలు ఇచ్చిన తర్వాత వెళ్ళు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రేక్షధ్వం ప్రేక్షధ్వం, చూడండి భట్టారకాహ, రాజసైనికులరా చూడండి చూడండి, సాంప్రతం ఏవ ఏకస్య అర్థం గండం కృతం, ఒకటి దగ్గరేమో సగం శిక్షను అనుభవిస్తాను, ఒకటికేమో సగం డబ్బులు ఇచ్చాను, అర్థం ఉక్తం. భట్టారకాహ అధికారులారా వినండి వినండి, మీరు నా మాట విని చెప్పండి నాకు అంటున్నాడు అనమాట. నేను వాడు సగం వీడు సగం వదిలిపెట్టేస్తే నేను ఇంక ఇవ్వాల్సిందే ఉంది, పైగా నన్ను పట్టుకుంటున్నారు వీళ్ళు. మాధురుడు వాణ్ణి పట్టుకున్నాడు, సంవాహకుణ్ణి పట్టుకుని, ధూర్త మాధురోహం నిపుణ, నేను నైపుణ్యం కలిగినటువంటి వాణ్ణి పట్టుకోవడంలో, మాధురహ నేను మాధురుణ్ణి, అత్ర త్వయా నాహం ధూర్తయం, నువ్వు నన్ను మోసం చేయలేవు, తత్ప్రయచ్ఛ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయి, లుప్తదండక పడాల్సిన శిక్ష నుంచి జారిపోతున్నావు, తప్పించుకుంటున్నావు, నువ్వు నాణాలు ఇవ్వు ముందు అంటున్నాడు. ధూర్త దుర్మార్గుడ, నా నైపుణ్యం నుంచి నువ్వు తప్పించుకోలేవురా అంటున్నాడు. సంవాహుడు కుతో దాస్యామి, ఎక్కడి నుంచి ఇస్తానయ్యా అన్నాడు. మాధురుడు పితరం విక్రియ ప్రయచ్ఛ, మీ తండ్రి నమ్మేసి ఇవ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కుతోమే పిత, నాకెక్కడున్నాడు, తండ్రి లేడు అన్నాడు. తర్హి మాధురహ, మాధురుడు అంటున్నాడు, మాతరం విక్రియ ప్రయచ్ఛ, మీ అమ్మ నమ్మేసి ఇచ్చే డబ్బులు అన్నాడు. మాతాపి కుతురాస్తి నాకు, నాకు అమ్మ మాత్రం ఎక్కడుంది అన్నాడు వీడు. మాధురుడు అంటున్నాడు, అమ్మా నాన్న ఇద్దరు లేకపోతే ఆత్మానం విక్రియ ప్రయచ్ఛ, నిన్ను నువ్వే అమ్మేసుకో, ఇచ్చేసే నాకు ఇయ్యాల్సిన డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, కూర్త ప్రసాదం నన్ను అనుగ్రహించవయ్యా, క్షమించవయ్యా, నయతమాం రాజమార్గం, నన్ను రాజమార్గంలో తీసుకెళ్తూ ఉండు, నన్నే అమ్ముకోమంటున్నావు కదా, రాజమార్గంలో తీసుకెళ్తే నేను అరుస్తాను, ఎవరో ఒకళ్ళు నన్ను తీసుకోండి, నన్ను నాకు డబ్బులు ఇవ్వండి, నన్ను అమ్మేస్తున్నాడు వీడు, ఈయన కొనుక్కోండి, అతనికి ఆ డబ్బులు ఇవ్వండి అని నేనే చెప్పుకుంటాను, అందుకని రాజమార్గంలో తీసుకెళ్ళు నన్ను అంటున్నాడు. మాధుడు ప్రసరా అయితే జరుగు వెళ్దాం పద అన్నాడు. సంవాహకుడు చెబుతాడనమాట, రాజ వీధిలోకి తీసుకెళ్లిన తర్వాత, ఆర్య క్రీణిధ్వం మాం, నన్ను కొనుక్కోండి, అస్య సభికస్య హస్తాత్, ఈ జోదగాడి చేతిలో 10 సువర్ణ బంగారు నాణాలు ఇచ్చేసేసి మీరు నన్ను ఇతని దగ్గర నుంచి కొనుక్కోండి అని అంటున్నాడు. కిం భణత, కిం కరిష్యసి, ఏం చేయాలి నేను, ఏం మాట్లాడను అని అనుకుంటున్నాడు. దేహితే కర్మకరో భవిష్యామి, మీరు కనుక డబ్బులు ఇచ్చి ఇతనికి నన్ను మీరు కొనుక్కున్నట్లయితే మీ ఇంటికి నేను వచ్చి పని చేస్తాను అన్నాడు. కథంగత్వ అదత్వ ప్రతివచనం గత, ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి, ఎవరికి వాళ్ళు నేను చెప్పేది వినకుండా భావత్వేమా, సరే వీడు వినకపోతే మాని ఇంకోటికి చెబుతానులే, ఏమో అన్యం భణిష్యామి, రెండోవాడికి చెబుతాను. కథం ఏషోపి మాం అవధీర్య మత, రెండోవాడు కూడా నేను చెప్పే మాట ఏమి వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను కొనుక్కోవట్లేదు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హా ఆర్య, చారుదత్తస్య విభవే విగడితే ఏషోహం వర్తే మందభాగ్య, నేను చారుదత్తుడి ఇంట్లో సేవకుడుగా ఉండేటటువంటి వాడిని, చారుదత్తుడికి స్నేహితుడిని, అతని దగ్గర డబ్బులు ఉన్నంతకాలం నేను కూడా హాయిగానే బతికేశాను, పాపం చారుదత్తుడికేమో డబ్బులన్నీ నశించిపోయినాయి, అన్ని పోగొట్టుకున్నాడు, అందువల్ల నాకు కూడా ఈ దరిద్రం పట్టింది, ఈ దురదృష్టం నన్ను కూడా అంటుకుంది అన్నాడు. ఏం భవతు, సరే కానీ ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఆర్య పూజ్యులారా, అస్య సభికస్య జూదాధ్యక్షస్య హస్తాత్, ఇతని చేతికి దశభి సువర్ణై 10 బంగారు నాణాలు ఇచ్చేసి మాం నన్ను క్రీణిధ్వం కొనుక్కోండి కొనుక్కోండి. కిం భణత, ఏమిటంటున్నారు మీరు, కిం గరిష్యసి, నేనేం చేయగలను, మీరేం చేస్తున్నారు చెబితే వినట్లేదు. తే మీ యొక్క గేహే కర్మకరహ, మీ ఇంట్లో పని చేస్తానని చెబుతున్నాను కదా, అయినా కూడా వినకుండా నన్ను వదిలిపెట్టేసి నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారేంటి మీరు అని అంటున్నాడు. చారుదత్తుడు సంపదలు పోవడంతో నాయన కూడా సంపదలు లేని వాడిని అయిపోయాను కదా అంటున్నాడు. అది విని మాధురుడు అంటున్నాడు, నన్ను దేహి, చారుదత్తుడు ఇంట్లో ఉన్నవాడి అయితే ఇంకా ఏమిటి, నీ దగ్గర డబ్బులు బాగానే ఉండుంటాయిలే, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే నువ్వు డబ్బులు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ఇది పతతి, మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు, నేల మీద పడ్డాడు. కుతహా దాస్యామి, ఏ విధంగా ఇస్తానయ్యా నేను, అసలే ఏమీ లేకపోయినట్లు ఉన్నాను కదా, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కదా. మాధురుడు అంటున్నాడు, అది విని కర్షతి, లాగుతున్నాడు వాడిని గట్టిగా పట్టుకుని. సంవాహకుడు, ఆర్య పరిత్రాయధ్వం, నన్ను రక్షించవయ్యా, పరిత్రాయధ్వం, నన్ను రక్షించండి, ఆర్య పూజ్యులారా, పరిత్రాయధ్వం, నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. తథా ప్రవిశ్యతి దర్దుర కహా, దర్దుర కూడా అనేవాడు ప్రవేశించాడు. ఇంతలో వీడిలా అరుస్తూ ఉన్నాడు, వాళ్ళు ఆగుతూ ఉన్నాడు, దర్దుర కూడా వచ్చాడు. భో జూతో నామ పురుషస్య అపి అసింహాసనం రాజ్యం. జూతం అంటే ఏమిటయ్యా అంటే పురుషస్య మానవుడికి అసింహాసనం, సింహాసనం లేనటువంటి రాజ్యం. సంపదలు బాగా ఉంటాయి వచ్చినప్పుడు, పోతే మొత్తం పోతాయి. సింహాసనం లేనటువంటి రాజు ఏ విధంగా అయితే ఉంటాడో వీడు కూడా అట్లాగే ఉంటాడనమాట అని అంటున్నాడు. నా గణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ఆ జూతం ఆడేటటువంటి వాడు పరాభవం, వచ్చేటటువంటి అవమానాన్ని ఏం లెక్కించడు. డబ్బులు పోతాయి, అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు, అయినా కూడా పట్టించుకోడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఇంకా ఏదో చేస్తే మనం సంపాదించగలుగుతామనే ఆశలోనే ఉంటాడు వాడు. నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాచిత నిత్యం అర్ధజాతం రూపతిరివ నికామం ఆయాతి విభవత సముపాస్య తేజసే. పదవిభాగం చూడు. భో ద్యూతం హి నామ పురుషస్య అసింహాసనం రాజ్యం నగణయతి పరాభవం కుతశ్చిత్ హరతి దదాతి చ నిత్యం అర్ధజాతం. ప్రతిపదార్థం రాసుకో. ద్యూతం హి నామ,
1: ద్యూతం హి నామ,
0: జూదం అనేది,
1: జూదం అనేది,
0: కుతశ్చిత్,
1: కుతశ్చిత్,
0: ఎప్పటికీ,
1: ఎప్పటికీ,
0: పరాభవం,
1: పరాభవం,
0: పరాజయమును,
1: పరాజయమును,
0: ఓడిపోవడం అనేదాన్ని,
1: ఓడిపోవడం అనేదాన్ని,
0: నా గణయతి,
1: నా గణయతి,
0: కోరుకోదు,
1: కోరుకోదు,
0: లెక్కించదు,
1: లెక్కించదు,
0: నిత్యం,
1: నిత్యం,
0: ఎల్లప్పుడూ,
1: ఎల్లప్పుడూ,
0: అర్ధజాతం,
1: అర్ధజాతం,
0: సంపదల సమూహమును,
1: సంపదల సమూహమును,
0: హరతి,
1: హరతి,
0: అపహరిస్తుంది,
1: అపహరిస్తుంది.
0: పణంగా పెడతాడు కదా వాడు పందెంలో, ఆ పెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి తీసేసుకుంటుంది అనమాట. దదాతి,
1: దదాతి,
0: వాడి దగ్గర నుంచి తీసుకున్నది ఎవరికి ఇస్తుంది, జయించిన వాడికి ఇస్తుంది. దదాతి జయించిన వాడికి,
1: జయించిన వాడికి ఇస్తుంది.
0: అసింహాసనం,
1: అసింహాసనం,
0: సింహాసనము లేని,
1: సింహాసనము లేని
0: రాజ్యం,
1: రాజ్యము,
0: రాజ్యం లేనటువంటి రాజు ఎటువంటి వాడో, జూదమాడేటటువంటి వాడు కూడా అటువంటి వాడే. సంపదలు పోతూ ఉంటాయి వాడికి, వాడు అయినా కానీ వాడు లెక్క పెట్టాడు. తర్వాత శ్లోకం చూడు. అపిచ ఇంకా అంటున్నాడు, ద్రవ్యం లబ్ధం ద్యూతేనైవ దారామిత్రం ద్యూతేనైవ దత్తం భుక్తం ద్యూతేనైవ సర్వం నష్టం ద్యూతేనైవ. జూదంతోనే అన్నీ వస్తాయి వాడికి. ద్రవ్యం లబ్ధం, జూదం ఆడితే ఏమొస్తుంది, ధనం వస్తుంది. ద్యూతేనైవ, జూదం ద్వారానే మిత్రం అంటే ఆ డబ్బుతోనే స్నేహితులు వస్తారు. డబ్బు ఉంటేనే కదా స్నేహితులందరూ చుట్టూ చేరేది. ద్యూతేనైవ దార, స్త్రీలు అలాగే వస్తారు. డబ్బులు ఉన్న చోటకే కదా వచ్చేది స్త్రీలు కూడా. డబ్బులు లేని వాడి దగ్గరికి ఎవడెళ్తాడు, అందుకని జూతం చేతనే అన్నీ చేస్తాం. దత్తం, ఆ జూతం చేతనే వచ్చినటువంటి సంపదనే మళ్ళీ దానం చేసినా కూడా దేంతో సంపాదిస్తాము, ఆ ధనాన్నే కదా మళ్ళీ తిరిగి ఇస్తాము మన దగ్గర ఉన్నదాంతో. భుక్తం, ఆ ధనంతోనే అనుభవాలన్నీ అనుభవిస్తాం, కొత్త వస్తువులు కొనుక్కుంటాం, ఇంకోటి ఏదైనా చేస్తాం, అన్నీ చేస్తాం. సర్వం నష్టం జూతేనైవ, అన్నీ వచ్చేది జూదంతోనే, అన్నీ పోయేది జూదంతోనే. అంటే ఆట గెలిచినప్పుడు వచ్చేటటువంటి ధనంతో వాడు సంపదలు అనుభవిస్తాడు, ఆట ఓడిపోయినప్పుడు మొత్తం పోగొట్టుకుంటాడు. కాబట్టి అన్నిటికీ జూదమే కారణం. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంటే ఎక్కడైనా కానీ ఒక లిమిటేషన్ అనేది ఉండాలి, కొంతవరకే ఉండాలి. అది దాటితే నష్టమే. ద్రవ్యం లబ్ధం జూతేనైవ దారామిత్రం జూతేనైవ దత్తం భుక్తం జూతేనైవ సర్వం నష్టం జూతేనైవ. అంటే సంపదలన్నీ కూడా సంపాదించుకోవడము జూదం ద్వారా సంపాదించుకుంటాను, పోగొట్టుకున్నా జూదం ద్వారానే పోగొట్టుకుంటాను. జూతమే అన్నిటికీ కారణమవుతుంది. మనుషులను దగ్గరికి చేర్చడానికి ఆ జూదం వల్ల వచ్చిన డబ్బు వల్లనే అందరూ మన దగ్గరికి చేరతారు అని చెబుతున్నాడు అనమాట. శ్లోకానికి ప్రతిపదార్థం రాసుకో. జూతేన,
1: ద్యూతేన,
0: జూదమనే ఉపాయంతోనే,
1: జూదమనే ఉపాయంతోనే,
0: ద్రవ్యం ధనము,
1: ద్రవ్యం ధనము,
0: లబ్ధం,
1: లబ్ధం,
0: లభించినది,
1: లభించినది,
0: జూతేనైవ,
1: యూతేన ఏవ,
0: ఆ విధంగా వచ్చిన ధనంతోనే,
1: ఆ విధంగా వచ్చిన
0: ధనంతోనే, దారాహ,
1: దారాహ,
0: స్త్రీలు,
1: స్త్రీలు,
0: లబ్ధాహ,
1: లబ్ధాహ,
0: లభిస్తారు,
1: లభిస్తారు,
0: మిత్రం,
1: మిత్రం,
0: స్నేహితుడు,
1: స్నేహితుడు,
0: ద్యూతేనైవ,
1: ద్యూతేనైవ,
0: జూదం వలననే,
1: జూదం వలననే,
0: లభిస్తాడు,
1: లభిస్తాడు,
0: దత్తం,
1: దత్తం,
0: ఇతరులకు,
1: ఇతరులకు
0: ధనము

0: ధనము
1: ఇవ్వబడుతుంది,
0: ఇవ్వబడుతుంది
1: బ్రాకెట్లో నష్టం వస్తుంటుంది,
0: నష్టం వస్తుంటుంది,
1: భుక్తం,
0: భుక్తం,
1: సుఖము,
0: సుఖము,
1: ఇతర అనుభవాలకు,
0: ఇతర అనుభవాలకు
1: తగిన భోగములు,
0: తగిన భోగములు
1: లభిస్తాయి,
0: లభిస్తాయి,
1: అనుభవింపబడతాయి,
0: అనుభవింపబడతాయి.
1: ద్యూతేనైవ,
0: ద్యూతేనైవ,
1: ఆ జూదం వలననే,
0: ఆ జూదం వలననే
1: సర్వం,
0: సర్వం
1: అప్పుడు,
0: అప్పుడు
1: అంతకు ముందు,
0: అంతకు ముందు
1: సంపాదించినదంతా కూడా,
0: సంపాదించినదంతా కూడా
1: నష్టం,
0: నష్టం,
1: నశించిపోతుంది,
0: నశించిపోతుంది.
1: ఈ శ్లోకంలో జూదం వల్ల వచ్చేటటువంటి లాభము చెప్తాడు, జూదం వల్ల వచ్చేటటువంటి నష్టము చెప్తాడు. ప్రతి దానిలోనూ నష్టము లాభము రెండూ ఉంటాయి, ఏది అతిగా చేయకూడదు. కనుక ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే విషయాన్ని నిర్ణయించుకుని మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇప్పటివరకు చెప్పిందంతా రేపు ఇంటి దగ్గర చదువుకుంరా వచ్చే తరగతికి.
0: సాధయావహ,
1: పునర్మిలామహ,
0: ధన్యవాదః మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.

మీరింతవరకు సంస్కృత పాఠం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బడుగు నిర్మలా బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలైంది. ఉందిగా ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళలు పోషకాహారం మరియు పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి వింటారు. వీటితో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం చిన్నపిల్లల్లో వేసవి కాలంలో వచ్చే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె దినకర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత జానపద గేయాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలమిచ్చిన పాటలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణ అధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:30 నుండి రాత్రి 11:10 వరకు

మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 విహారి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. 9:30 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 11:00 సాయంత్రం 5:00 విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:15 పాడిపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ బేస్డ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:05. ఇప్పుడు వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో మహిళలు పోషకాహారం మరియు పిల్లల పెంపకంలో జాగ్రత్తలు, ఈ కార్యక్రమాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. ప్రతి ఒక్కళ్ళు మహిళ ఆరోగ్యం, ఇంటి సౌభాగ్యం ఈ విషయం గురించి ఆలోచింపజేస్తుంది ఈ మాట. ఎందుకంటే అతివల ఆరోగ్యంపై వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల ఆరోగ్యం, ఇంటికి సౌభాగ్యం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి వెన్నుదన్నుగా కుటుంబాన్ని ఏ ఇబ్బంది వచ్చినా తన బాధ తనలో మింగేసి కుటుంబం కోసం పాటుపడే వ్యక్తి ఇంట్లో స్త్రీ మాత్రమే అవుతారు. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండ వేడికి రావద్దు. ఏదైనా పనులున్నప్పుడు ఉదయం పూట లేదా సాయంత్రం పూట పెట్టుకోవడం మంచిది. అత్యవసరమై బయటికి రావాల్సి వచ్చింది అంటే కనుక తలకి టోపీను, గొడుగును, మంచినీళ్ళు, వాటర్ బాటిల్ ఇలాంటివి క్యారీ చేసుకోవడం మర్చిపోవద్దు. వెంటనే ఉండండి 102.7 మెగాహెడ్జ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం ఇప్పుడు, తర్వాత బోల్డ్ అయిన విషయాలు తెలుసుకుందాం. అతడు చిత్రం నుంచి ఒక మంచి పాట. ఈ చిత్రం కోసం పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఎస్పెషల్లీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనం అనేక సందర్భాలు, అనేక పర్యాయాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా వీరు రాసిన పాటల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరతరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా మాట్లాడుకోవాలండి ఓయ్. ఎందుకంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కేఎస్ చిత్రల కాంబినేషన్ ఒక మధురమైన సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు పాడినటువంటి యుగళ గీతాలు అచరామరమైనటువంటి ప్రేమ గీతాలుగా నిలిచిపోతాయి. ఇళయరాజా, కీరవాణి, రాజకోటి వంటి దిగ్గజ సంగీత దర్శకుల సారథ్యంలో వీరి గాత్రం మంత్రముగ్ధుల్ని చేసి మైమరపింపచేస్తుంది అనడంలో అతిశయోక్తి కానే కాదు. వీరి కలయికలో వచ్చినటువంటి అనేకమైన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మనం ఏమని చెప్తామండి, ప్రేక్షకుల స్థాయిని ఆయన ఎప్పుడూ తక్కువ చేయలేదు. పాట కోరిన భావంలో రాశారు, అది ఆయన గొప్పతనం. సిరివెన్నెల రాసినటువంటి భావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులు ప్రయత్నించారు, ప్రేక్షకులు ప్రయత్నించేలా చేశారు అంటే అరి గొప్పతనం ఏ పాటిదో అర్థం చేసుకోండి. వీళ్ళ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, అతడు చిత్రంలోని ఒక మంచి పాట.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం గురించి మనం తెలుసుకుందాం. నేను మీ మేరీ సుజిత. అయితే ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ఏవేవో చేస్తూ ఉంటాం, వాళ్ళకి నయమయ్యే వరకు దగ్గరే ఉండి చూసుకుంటాం. కానీ మనకొచ్చే చిన్న చిన్నపాటి నొప్పులు అనారోగ్యాలకి అస్సలు లెక్కలోనే వేసుకోం కదా. కానీ మనం కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటామో మన విషయం కూడా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అనేక విషయాలు మనం కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి నయం చేసుకోవాలి అని అనేది కాకుండా మన వంటింట్లో దొరికేటువంటి చిన్న చిన్న చిట్కాలతో కూడా మన ఆరోగ్యాన్ని మనం నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎండల సమయంలో చాలామందికి బాగా తప్పిగ్గా అనిపించినా, లేదనంటే ఏదైనా బాగా వేడనిపించి అట్లాంటప్పుడు ఏమైనా డ్రింక్స్ తయారు చేసుకోవాలంటే కూల్ డ్రింక్స్కో, లేకపోతే ఏదైనా చల్లటి ద్రవ పదార్థాల కోసం పరిగెత్తి పాకలాడాల్సిన అవసరమే లేదు. సేఫ్ సైడ్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే సరుకులు తెచ్చుకునే పట్టీలోనే అందులో సబ్జాలు, చియా సీడ్స్ ఇలాంటివి కనుక చేర్చుకుని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఒక చిన్న నిమ్మ చెక్క చల్లటి కుండలో నీళ్లు, ఒక చల్లటి నీళ్లు ఒక గ్లాస్ తీసుకోండి, ఒక నిమ్మ చెక్క సగం పిండుకొని అందులో సబ్జా గింజలు ఒక అరగంటలో 15 నిమిషాలు కూడా నానిపోతాయన్నమాట. వీటిని వెంటనే వేసేసి ఒక గ్లాస్ అలా మూత పెట్టేసేసి లైట్గా సాల్ట్ వేసుకొని కనుక తాగినట్లయితే కూడా మనకు చాలా చల్లగా అనిపిస్తుంది. దప్పిక తీరిపోవడమే కాకుండా చాలా చలువ కూడా. కాబట్టి ఈ తీపి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలే కాకుండా ఎక్కువ కూలింగ్ ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాలకు కూడా ఇంపార్టెంట్ ఇవ్వకండి. ఎందుకంటే తాగినంతసేపు బాగుంటుంది కానీ తర్వాత అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు బాధపడేది మనమే. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇకపోతే వేసవికాలంలో ఇవి మనకు అందుబాటులో ఉంటాయి కదా, ఎక్కువగా తాటి ముంజులు దొరుకుతాయి. ఈ ఎండాకాలం పోయిందంటే చూద్దామని కనిపించమన్నమాట. కాబట్టి మీరు వీలైనంత వరకు తాటి ముంజులు తెచ్చుకొని శుభ్రంగా లాగించేసేయండి. ఇకపోతే మనం చిన్న చిన్న సమస్యలు అనేక సమస్యలకి ఊరికే హైరాణ పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా, చాలా ఈజీ సింపుల్ చిట్కాలు మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే మనకు మందుల షాపు మన వంటింట్లో ఉన్నట్టే అన్నమాట. కాబట్టి నిర్లక్ష్యం అనేది అస్సలు ఉండకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇకపోతే మనం అనేక విషయాలు ఆడపిల్లలుగా మనం ఉన్నప్పుడు మన ఆడపిల్లకాయలకి 17 ఏళ్ళ అమ్మాయి చిన్న చిన్న స్టమక్ పెయిన్స్ వచ్చేసి లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు వచ్చేసి వాటి వల్ల కూడా ఎక్కువగా హైరాణ పడిపోతూ ఉన్న సమయంలో ఆడపిల్లలకి ముఖ్యంగా రెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి చలువ చేసే ఆహార పదార్థాలను ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్ తినేసి ఎక్కువగా బయట ఫుడ్కి, జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయినట్లయితే కూడా పీరియడ్స్ టైం సమయంలోనే కాదు అనేక సందర్భాల్లో కూడా యూత్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా మహిళలు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి చక్కదిద్దుకోవాలి, అన్ని పనులు చూసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా చూసుకోవాల్సిన పెద్ద బాధ్యత మహిళలకే. కాబట్టి మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారండి? ఇకపోతే పిల్లల పెంపకం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై పిల్లల పెంపకం గురించి అనేక మార్లు అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనం చిన్నపిల్లల మనసు నచ్చుకోకుండా ఒక మంచి కథ రూపంలో తెలుసుకుందాం. దీనికంటే ముందు ఒక మంచి పాట విందాం. ఎంతవాడు కానీ చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
3: శ్రీ చైతన్య సిద్ధమై

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: పిల్లల పెంపకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మనం అలవాటు చేసిందే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాకపోతే ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే పెద్దవాళ్ళ అండతో మనం చిన్నపిల్లల్ని పెంచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పిల్లల్ని పెద్దలకు దూరం చేసుకొని మనకు నచ్చినట్టుగా మనకు తెలుసు తెలియక అలాగ కానిచ్చేస్తూ ఉన్నాం. ఎక్కువగా స్ట్రెస్ పెట్టేసి స్కూళ్ళు ఇలాంటి వాటికి పెట్టేసి, కానీ పెద్దల దగ్గర ఉండి వాళ్ళు నేర్చుకునే బుద్ధులు, మంచి మంచి విద్యా బుద్ధులు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. మంచి మంచి నీతి కథలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ హాలిడేస్ వచ్చినప్పుడు, లేదంటే ఎక్కువగా మనము ఎక్కువ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు పెద్దల వాళ్ళ దగ్గరికి పిల్లల్ని అలవాటు చేయడం కూడా కొంచెం మంచి పద్ధతి అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు చెప్పే మంచి మాటలు చాలా వినయంగా ఎంత బాగా చెప్తారంటే కథల రూపంలో చెప్పి పిల్లల్ని మెప్పిస్తారు పెద్దవాళ్ళు. కాబట్టి పెద్దలకి దగ్గర చేయండి. ఇంకపోతే చిటికి మాటికి కోపడకుండా, ఆ కోపం పిల్లలకి ఊరకమంటే కోపాలు వచ్చేస్తున్నాయి, మా పిల్లడు అంత ఎత్తున ఎగరపడుతున్నాడు, కోపం వస్తుంది, ముక్కు మీద కోపం ఉంటుంది, అసలు ఏం అనలేకున్నాము అని అంటే చిన్న చిన్నగా చెప్పుకోండి. ఎందువల్లంటే వాళ్ళని కూర్చోపెట్టుకొని మన పిల్లలు మన మాట వినకుండా ఎక్కడికి వెళ్తారండి? ఏ బిడ్డకైనా వాళ్ళు మన మొదటి గురువు తల్లి అవుతుంది. మరి తల్లి చెప్తే వింటారు కదా. కాబట్టి మాటలే కాకుండా కథల రూపంలో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే ఇలాంటి అనర్థాలు వస్తాయి అని మనం చెప్పుకుంటూ వచ్చినా కూడా పిల్లల్లో మంచి మార్పు వస్తుంది. ఇక చిన్న కథ చేర్చుకుందాం ఇవాళ. ఏంటంటే కోపం తెచ్చే అనర్థం గురించి మనం నేర్చుకుందాం. ఈ విషయాన్ని చిన్నపిల్లలకి ఈజీగా చెప్పేయచ్చు మీరు. ఒక ఊళ్ళో రంగమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ పరమ కోపిష్ట. ఆవిడ ఆవిడ కోపానికి ఎవ్వరూ అక్కడ ఇంట్లో పనికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పని వాళ్ళు పని చేయలేక వెళ్ళిపోయేవాళ్ళు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరుకున్నాడు. మారయ్య చాలా తెలివైనవాడు. మాటల కన్నా వంట పనుల కన్నా కూడా వాడి మాటలు చాలా గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కోపాలు పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగేందుకు దాని మీద మూత తీసేసింది. చాలాసేపు ఆమె పేపర్ చదువుకుంటూ కాఫీ గురించి మర్చిపోయి చాలాసేపటికి ఆ కాఫీ మీద మూత తీసి ఆడపెట్టిందనమాట. ఎందులో ఒక ఈగ వచ్చి కాఫీలో పడిపోయింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెచ్చుకోవాల్సి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారం ఇష్టం లేదనమాట. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వేసేయాలని నిర్ణయించుకుందామే. వెంటనే, ఏయ్ మారయ్య, రాయిటు ఏమోయ్, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా తాగలి కాఫీని, ఇందులో ఈగ పడింది, చూసుకొని చేసేది తెలియదా అని అంది రంగమ్మ. వెంటనే మారయ్య తడుముకోకుండా, అమ్మా కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా అన్నాడు. ఏనుగు పడదని నాకు తెలుసులే ఓయ్, ఈగ పడేలాగూ పాల మీద మూత లేకుండా ఉంచి ఇంకా పెంకి మాటలు మాట్లాడతావే అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ. అమ్మా, ఇందులో నా తప్పే ఉంది, మీ పాలు మంచివి కావు, అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది అని చమత్కరించాడు. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ, పని బాగా చేయమంటే కథలు చెబుతావు, మర్యాదగా తప్పొప్పుకో అంది. ఆ మాటలకు మారయ్య, అమ్మా నీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు, ముందు వాళ్ళు కూడా అందుకే వెళ్ళిపోయి ఉంటారు నీతో వేగలేక అనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. రంగమ్మకు నోట మాట రాలేదు. వెళ్ళిపోబోయాడేంటి, వెళ్ళే పోయాడు. రంగమ్మకు నోట మాటే రాలేదు. తానొకటి తెలిస్తే ఇంకోటి జరిగింది ఏందా అని ఉన్నట్టుండి పనివాడు మానేసరికి ఇబ్బంది పడిపోయింది. అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ ఇంటి చుట్టుపక్కలకు పనికే రాలేదు. ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికి కానీ వంట చేయటానికి కానీ ఇంట్లో పని చేయటానికి ఎవ్వరు లేకపోవడంతో అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద పని చేసుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకనాడు పని చేతవాత రాకుండా ఎలాగో ఇంత తప్పనిసరి పరిస్థితుల్లో వంట చేసుకోవడం మొదలుపెట్టి చేతులు కాళ్ళు కాల్చుకున్న తర్వాత అర్థమైంది, ఇంత కోపం వల్లే కదా వీళ్ళు వెళ్ళిపోయారు నాతో ఉండకుండా, అదే మంచిగా ఉండుంటే పని వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కదా, నాకు ఈ అవస్థ కూడా తప్పేది అని అనుకుంటూ అంటూ ఊదుకుంటూ మందు రాసుకుంటూ ఉంది రంగమ్మ. ఈ కథలో నీతి ఏంటంటే తన కోపమే తన శత్రువు అని గ్రహించాలి. మనం చెప్పే నీతి కథ పిల్లలకి చాలా అర్థమవుతుందన్నమాట. ఈ విషయంలో కోపం తను తాను తగ్గించుకుంటే చాలా మంచిది. కోపం వల్ల వచ్చే అనర్థాలు ఎలా ఉన్నాయో ఎస్పెషల్లీ ఇలాంటి నీతి కథల ద్వారా చెప్పి కూడా పిల్లలకి మంచి మాటల్లో మంచి దారులు నడిపించుకోవచ్చు. వింటూనే ఉండండి 102.7 MHz పై.
1: దేశ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సి జి నివాస్ IAS. వారు ఏమంటున్నారంటే
3: మీ వివరాలు

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందు ఆర్యా మూవీ నుంచి ఒక మంచి పాట విందాం. పాడిన వాళ్ళు సాగర్ మరియు వారి బృందం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: వీటిని ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమం. నేను మీ మేరీ సుచిత. కార్యక్రమంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. యువతరంగ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలు దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 709 ఖాళీలు, తెలంగాణలో 491 పోస్టులున్నాయి. డిగ్రీతో పాటు స్థానిక భాషా పరిజ్ఞానం తప్పనిసరి కావాలి. అభ్యర్థుల వయోపరిమితి 1 April 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ళు మధ్య ఉండాలి. అలాగే 8 June 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. OCBCలకు 300 రూపాయల ఫీజు, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వాళ్లకి 7 శిక్షణ, నెలకు 15,000 రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది. రాత పరీక్ష జూలైలో నిర్వహించబడుతుంది. కావున ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. రైల్వేలో టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB వివిధ విభాగాల్లో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323 పోస్టులు, గ్రేడ్ 3 పోస్టులు 6,242 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 30 June నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు ఐటీఐ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ళు, గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయోపరిమితి ఉంది. July 29, 2026 వరకు దరఖాస్తు గడువు ఉంది. కావున ఎంపికైన వాళ్లకి 29,200 రూపాయల నుంచి జీతం ఉంటుంది. పూర్తి వివరాలు 30 June విడుదలవుతాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తదనుగుణంగా అప్లై చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ పోలీస్ శాఖలో SPO పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని క్లూస్ టీంలో 17 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ SPO పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతాయి. తెలంగాణకు చెందినటువంటి మాజీ సైనికులు, 58 ఏళ్లలోపు వాళ్లు, గత 2 ఏళ్లలో పదవీ విరమణ పొందినటువంటి మాజీ పారామిలిటరీ పోలీస్ సిబ్బంది, అలాగే 62 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. వారికి నెలకు 26,000 రూపాయలుగా గౌరవ వేతనం చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైనటువంటి ధృవపత్రాలతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు, హైదరాబాద్ పెట్లబుర్జ్లోని కార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సమయం అయితే అయిపోయింది దీనికి సంబంధించి. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ నేవీలో 15 IT ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. భారత నావికాదళ అకాడమీ 2027 జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి SSC ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 ఖాళీలున్నాయి. అర్హులైనటువంటి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 1వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

0: బీసీఏ బీఎస్సీ లేదా బీఈ బీటెక్ ఎంఎస్సీ ఎంటెక్ అర్హతతో పాటు 10th ఇంటర్లో ఇంగ్లీష్లో 60% మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వాళ్ళకి 56,100 రూపాయల జీతంతో పాటు అలవెన్సులు కూడా అందిస్తారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. మరింత విద్యా ఉద్యోగ సమాచారం, మరిన్ని సమాచారాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట విందాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడిన వాళ్ళు దేవిశ్రీ ప్రసాద్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా చేరే సువర్ణ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను. ఇంటర్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీ 56వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES 56 ద్వారా లెఫ్టినెంట్గా చేరే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. 2027 జనవరిలో ప్రారంభమయ్యే ఈ కోర్సు కోసం మే 13 2026 నుంచి జూన్ 12 2026 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్తో 10+2 ఉత్తీర్ణులై జేఈఈ మెయిన్ 2026 పరీక్ష రాసినటువంటి అవివాహిత పురుషులు ఇందుకు అర్హులు. శిక్షణతో పాటు బీఈ, బీటెక్ విద్య ఉచితంగా అందించి లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగాన్ని కూడా కల్పిస్తారు. శిక్షణ సమయంలో నెలకు 15,500 రూపాయలు స్టైఫండ్, ఆ తర్వాత 56,100 రూపాయల నుంచి 1,77,000 రూపాయల వరకు కూడా బేసిక్ పే అనేది లభిస్తుంది. కావున ఆసక్తి గల దరఖాస్తు చేసుకోండి. అలాగే మరొక ఉద్యోగ సమాచారం, కోల్ ఇండియాలో 660 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి మొత్తం 660 ఖాళీలు ఉన్నాయి. బీటెక్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఏ హిందీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% మార్క్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్క్స్ తప్పనిసరిగా చేశారు. అలాగే గరిష్ట వయోపరిమితి 30 నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో 12 ప్రారంభమైపోయింది. చివరి తేదీ దరఖాస్తులకు 11 నిర్ణయించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 MHz. మరొక ఉద్యోగ సమాచారం, రైల్వేలో టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే 10వ తరగతితో పాటు ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్ 1 పోస్టులకి 18 నుంచి 33 తప్పనిసరిగా ఉండాలి. అలాగే గ్రేడ్ 3 పోస్టులకి 18 నుంచి 30 వయోపరిమితి ఉంది. కావున జూలై 29 2026 వరకు దరఖాస్తు గడువు ఉంది. కావున ఎంపికైన వాళ్ళకి నెలకు జీతం 29,200 రూపాయల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు జూన్ 30 విడుదలవుతాయి. కావున గమనిస్తూ ఉండండి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాలలో ఇవాళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ
2: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్న ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదేవిధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరె ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. డిఆర్డిఓ ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్ వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చ న్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణా జార్జియా మిలోని ఇత్యనయా సహ ప్రతినిధిస్తరీయా వార్తా కృతా. యస్యోద్దేశ్యం ప్రముఖక్షేత్రేషు భారత ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధాన్ ఇతోప్యధికం సుదృఢం కర్తుమాసీత్. వ్యాపారస్య నివేశస్య తంత్రజ్ఞానస్య రక్షాయాః స్వక్షోర్జాయాః సామరిక సహభాగిత్వస్య చ క్షేత్రేషు సహకారస్య సంవర్ధనం ఏవ అస్య సమ్మేళనస్య కేంద్రబిందుః ఆసీత్.
4: पिछले लगभग 3.5 वर्षों में मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఘోషణా కర్ రహే హై.
3: ఉభౌ నేతారౌ పరస్పర హితస్య క్షేత్రీయస్య వైశ్వికస్య చ వికాసేషు అపి చర్చితవంతౌ. భారత ఇటలీ దేశయోః మధ్య చర్చాం ప్రతిబింబితం యత్ వర్ధమానం సామరిక సహభాగిత్వం ఆర్థిక సహయోగస్య విస్తారాయ జనానాం సంబంధేషు చ మహత్వం ప్రదత్తం. ప్రతినిధిస్తరీయా వార్తాయాః అనంతరం ఉభౌ దేశ ఉభౌ నేతారౌ సంయుక్తం వక్తవ్యం ప్రదత్తవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఘోషితం యత్ భారత్ ఇటలీ దేశయోః ద్వైపాక్షిక సంబంధం విశేష సామరిక సహభాగిత్వేన వర్ధయితుం నిర్ణయః కృతః. శ్రీమోదీ అవదత్ యత్ ఉభౌ పక్షౌ సహకారం వర్ధయితుం విస్తృతం చర్చాం కృతవంతౌ. భారత్ ఇటలీ నవాన్వేషణ కేంద్రస్య స్థాపనార్థం చ కార్యం కుర్వంతౌ స్తః. సహ అవదత్ యత్ భారత్ ఇటలీ రక్షా ఔద్యోగిక మార్గచిత్రం సైన్యోపకరణానాం సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ మార్గం ప్రశస్తం. ప్రధానమంత్రి అవదత్ యత్ ఉభౌ దేశౌ నౌవహన క్షేత్రేషు పత్తనానాం ఆధునికీకరణే రసద క్షేత్రే నీల అర్థవ్యవస్థాయాం చ మిలిత్వా కార్యం కరిష్యతః.
4: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग पोर्ट्स मॉडर्नाइजेशन लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
3: ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మిలోని ఇత్యేషా అవదత్ యత్ భారత ఇటలీ దేశయోః సంబంధ విశేష సామరిక సహభాగిత్వరూపేణ వర్ధమానః అస్తి. అపి చ ద్వైపాక్షిక సంబంధాః అధునా స్వస్య పూర్ణక్షమతయా సాధయితుం సమర్థాః సంతి. గత కేషుచిత్ వర్షేషు భారత ఇటలీ దేశయోః మధ్యే సంబంధాః అభూతపూర్వగత్యా విస్తారితాః సంతి. అధునా చ నిర్ణాయకం స్తరం అవాప్నోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా తస్య ఇటలీ దేశీయా సమకక్షీయా జార్జియా మిలోనీ ఇత్యుభాభ్యాం లిఖితే సంయుక్త లేఖే ఉభయోః దేశయోః మధ్యే సంబంధః సౌహార్దపూర్ణ స్నేహాత్ విశేష సామరిక సహభాగిత్వేన వికసితః అస్తి. యస్య ఆధారః స్వాతంత్రస్య లోకతంత్రస్య భవిష్యస్య కృతే సంయుక్త దృష్ట్యాధారిత మూల్యేషు చ నిహితాస్తి. ఉభౌ నేతారౌ ప్రకాశితవంతః. నేతారౌ ఉక్తవంతః యత్ యదా వైశ్విక వ్యవస్థాయాం గహన పరివర్తనం ప్రచలతి తదా భారత ఇటలీ సహభాగిత్వం ఉచ్చతమ రాజనైతిక సంస్థాగత స్తరేషు నియమిత ఆదాన ప్రదాన ద్వారా దర్శితమస్తి. ఏకవింశ్యాం శతాబ్ద్యాం సమృద్ధిః సురక్షాం చ రాష్ట్రాణాం నూతనాశయస్య ఊర్జా పరివర్తనస్య ప్రబంధస్య సామరిక సార్వభౌమత్వస్య సుదృఢీకరణస్య చ క్షమతాయాః ఉపరి परस्पर समन्वयं प्रतिबिंबयति इति उभौ उक्तवन्तौ। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। रक्षानुसंधान विकास संघटनेन डीआरडीओ इत्यनेन देशस्य रक्षाक्षेत्राय एकं महत्वपूर्णोपलक्ष्यं साधितम्। यस्मिन् मानवरहितं वायुयानेन प्रक्षेपितं सटीक निर्देशित V3 प्रक्षेपास्त्रस्य अंतिम विकास परीक्षणानां सफलतया संपादितम्। आंध्रप्रदेशे कुर्नूलस्य समीपे डीआरडीओ परीक्षण परिधि मध्ये परीक्षणं जातम्। रक्षामंत्री राजनाथ सिंह डीआरडीओ संस्थायाः अभिनंदनं कृत्वा रक्षाक्षेत्रे स्वावलंबनार्थं प्राप्तं व्यूहात्मकं सोपानम् इति वर्णितम्। रक्षामंत्री राजनाथ सिंह अद्य सियोल नगरे दक्षिण कोरिया देशस्य रक्षा अधिग्रहण कार्यक्रम प्रशासनस्य मंत्रिणा ली योंग चुल इत्यनेन सह मिलितवान्। एकस्मिन् सामाजिकान्तर्जालीये सन्देशे श्री सिंहः अवदत् यत् उपवेशने उभौ पक्षौ संयुक्त विकासस्य, संयुक्त उत्पादस्य, संयुक्त निर्यातस्य च मार्गाणां निर्माणार्थं सहभागी प्रयासानां उपयोगाय सहमतिं प्रकटितवन्तौ। सः अग्रे अवदत् यत् द्वयोः देशयोः नवान्वेषण व्यवस्थायाः समन्वयार्थं महत्वाकांक्षी काइंड एक्स उपक्रमस्य संभावनायाः उद्घाटनस्य मार्गचित्रस्य विषये अपि विचारः अभवत्। सर्वोच्च न्यायालयेन अद्य आगामि जनगणनायां जातिगणनां कर्तुं केन्द्रस्य निर्णयस्य विरोधे याचिका अस्वीकृतम्। उक्तं च यत् अयं विषयः सर्वकारस्य नीतिक्षेत्रस्यान्तर्गतम् आयाति। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य नेतृत्वे पीठेन उक्तं यत् सर्वकारेण तेषां कृते कल्याणकारी उपायान् कल्पयितुम् अनुन्नत वर्गेण सम्बद्धानां जनानां संख्या अवश्यमेव ज्ञातव्या। न्यायपीठेन उक्तं यत् एतादृशं दत्तांश संग्रहणे किमपि अनुचितं नास्ति तथा च विषयेस्मिन्

0: నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహణ జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేచెంట్ల ఐపీఎస్ రోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాత్రి సమయాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు, అనుమానిత వ్యక్తుల పరిశీలన, ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఈ నంబర్స్కు సమాచారం అందించాలని కోరారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం డిగ్రీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 20వ తేదీ ఈ ఉదయం జరిగిన డిగ్రీ పరీక్షలో 4 మంది విద్యార్థులకు గాను 3 హాజరయ్యారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్పై నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. ఆత్మకూరు పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. పట్టణంలో రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల కనెక్టివిటీ పెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించారని అధికారులకు తెలిపారు. పట్టణ విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలు, భవిష్యత్ ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కె. మేరీ సుచిత.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్. వారు ఏమంటున్నారంటే
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం మన జన

0: टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ग्रामदर्शि కార్యక్రమంలో ఇప్పుడు చిన్నపిల్లల్లో వేసవికాలంలో వచ్చే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె దినకర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. వేసవి కాలంలో చిన్న పిల్లలకు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు గాబరా పడుతూ ఉంటారు. అయితే వేసవి కాలంలో చిన్నపిల్లలు వచ్చే సాధారణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు గురించి మనకు వివరించడానికి మన ముందుకొచ్చారు స్థానిక నెల్లూరు నందలి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కన్నెగంటి దినకర్ గారు. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: చెప్పండి డాక్టర్ గారు, వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని మనం ముందుగా గుర్తించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాకు వివరిస్తారా?
3: ఓకేనండి. ఈ వేసవిలో చిన్నారులకు వచ్చే సాధారణ సమస్యలు ఏంటో ఒక్కొక్కటి చూస్తాము. ఒకటి ఏమిటంటే కలుషిత నీటి వల్ల వచ్చే సమస్యలు, ఒకటి అయితే ఎండ తీవ్రత వల్ల వచ్చే సమస్యలు కొన్ని, ఆ ఎండ వల్ల చెమట వల్ల చెమట పెట్టి చెమట వల్ల వచ్చే చర్మ వ్యాధులు కొన్ని ఉంటాయి. అలాగే ఎండాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతవరకు చిన్నారులు పాల్పడుతుంటారు. సో దీని గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ కలుషిత నీటి వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే వాంతులు రావడం, విరేచనాలు కావడం, అతిసార వ్యాధి రావడం, రక్తము బంక విరేచనాలు, టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తాయి. వాంతులు రావడానికి కారణం ఏంటంటే కలుషిత నీటి వల్ల కానీ కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల కానీ అది కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపు ఇన్ఫెక్ట్ అయిపోయి వాంతులు ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అది కడుపులో నుంచి క్రిందకి చిన్న పేగుల్లో కూడా వ్యాపిస్తే ఇన్ఫెక్షన్ విరేచనాలకు దారితీస్తుంది. అతిసార వ్యాధి అంటే వాంతులు విరేచనాలు ఒకేసారి రావడం, దాన్ని అతిసార వ్యాధి అంటారు. ఇంకొకటి వచ్చేసి రక్త బంక విరేచనాలు, టైఫాయిడ్లు, ఇవన్నీ కూడా వాటర్ పొల్యూషన్ వల్ల కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ వస్తుంది. సో వీటికి ఒక్కొక్క దానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, వీటిని నిరోధించడం ఎలా అనే వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఒకటి, ఈ వాంతులు విరేచనాలు అతిసార వ్యాధి రక్త బంక విరేచనాలు టైఫాయిడ్లు రాకుండా ఉండాలంటే నీటిని కలుషితం కాకుండా ఉండే నీటిని తాగల స్వచ్ఛమైన నీటిని, మనకి చాలా రకాల నీరు ఉన్నది అంటే ఫిల్టర్ వాటర్ కూడా లేదా మినరల్ వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటాను ఈ మధ్య వాటిని కానీ వాడినందువల్ల అంత ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ అది కూడా పూర్తిగా స్వచ్ఛంగా ఉండే అవకాశాలు తక్కువ. కాబట్టి ఏ కాలంలో అయినటువంటి కానీ ఈ కాచి చల్లార్చిన నీరు చాలా శ్రేష్టం. కానీ కాచి చల్లార్చిన నీరు వాడడం వల్ల చాలా వరకు మనం ఇలాంటి వాటికి ప్రివెన్షన్ రాకుండా నివారించవచ్చు. ఒకసారి వాంతులు విరేచనాలు అతిసార వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే వారికి శరీరంలో తగిన మోతాదులో నీరు లవణాలు ఉండే స్థితి చూసుకోవడం. వాంతులు వచ్చినప్పుడు కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ కోసం వైద్యుని సలహా మీద సిరప్ వాడవచ్చు. ఒకవేళ వాంతులు విపరీతంగా ఉంటే వాంతులు ఆగేదానికి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అది వేసిన తర్వాత ఒక అరగంట 45 నిమిషాల్లో వాటి యాక్షన్స్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ వాంతుల మందు కానీ అది ప్రతి 6 గంటలు ఒకసారి ఇస్తూ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, అంటే టెంకాయ నీళ్లు, మజ్జిగ ప్లెయిన్ వాటర్ ఇలాంటివి తాగిస్తూ ఉండాలి. ఇక విరేచనాలు అంటే క్రింది పేగులకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించినప్పుడు విరేచనాలు వస్తాయి. విరేచనాలలో నీరు లవణాలు అంటే ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ ఎక్కువ పోయే అవకాశాలు. కాబట్టి విరేచనాలు ఉన్నప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి వైద్య సలహా మీద సరైన మందులు వాడడమే కాకుండా విరేచనాలు ఎన్నిసార్లు అయినా కానీ శరీరంలో ఉన్నటువంటి హైడ్రేషన్ మనం మెయింటైన్ చేసినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ప్లెయిన్ వాంతులకు ఎట్లా తాగిస్తాము, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోల్ వాటర్, ప్లెయిన్ వాటర్, కాచి చల్లార్చి నీరు తాగిస్తూ ఉండాలి. అంతేకాకుండా న్యూట్రిషన్, చాలా మంది విరేచనాలు అయ్యేటప్పుడు ఏది తినిపించకూడదు అని చెప్పి ఒక అపోహ ఉంది, అది తప్పండి. విరేచనాలు అవుతున్నప్పుడు తినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విరేచనాలలో పేగులకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా పేగుల నుంచి అబ్జార్ప్షన్ నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పెట్టే ఆహారం పెట్టడం, కాకపోతే కారము మసాలా లాంటివి వాడకుండా బ్రాండ్ డైట్. బ్రాండ్ డైట్ అంటే ఇడ్లీ ఉట్టి చక్కెరతో తినిపించడం, చట్నీ లేకుండా, లేదా మజ్జిగన్నం పెరుగన్నం లాంటివి వాడటం చాలా సీరియస్. రక్తము దంత విరేచనాలు వచ్చినప్పుడు అందులో నీటి లవణ శాతం అంత ఎక్కువ ఉండదు. రక్తము బంక విరేచనాలు రెండు కలిసి రావచ్చు, లేకపోతే రక్త విరేచనాలుగా బంక విరేచనాలుగా రావచ్చు. రక్త విరేచనాలకి సంబంధించిన మందు డాక్టర్ సలహా మీద వాడడం ముఖ్యం. సో ఈ చికిత్సతో పాటు వీటికి నివారణ ఏంటంటే కాజు చల్లార్చిన స్వచ్ఛమైన నీటిని తాగడం, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత అంటే మోషన్ని కడుగుతూని చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, బిడ్డకు తినిపించబోయే ముందు కానీ తాగించబోయే ముందు కానీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని తాగించడం ముఖ్యం. సో కలుసు తినేటి వల్ల వచ్చే సమస్యలు ఇవ్వండి.
2: ఎండ తీవ్రత వల్ల ఎట్లాంటి సమస్యలు పిల్లలు తలెత్తుతూ ఉంటాయంటే,
3: ఎండ తీవ్రత వల్ల సమస్యలు సాధారణంగా తలనొప్పి రావడం, లేదంటే తల పెరగడం. ఇవి రెండు కూడా ఏమంటే స్కూల్లో పిల్లలు ప్రేయర్లో నుంచినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఉన్నటువంటి వాళ్ళు ఎండకు ఎక్స్పోజ్ కావడం వల్ల సుఖదత పడిపోవడం జరుగుతుంది. ఈ ఎందుకంటే ఇది దీన్ని రెఫ్రిజెనిక్ షాక్ అంటారు. ఎండలో నిలబడి ఉన్నప్పుడు సర్క్యులేషన్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా ఏమంటే క్రింది భాగంలో సర్క్యులేషన్ ఎఫెక్ట్ వల్ల ఇస్తుంటే కాళ్ళలో ఇలాంటి వాటి. సో ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్ సరైనటువంటి రక్త ప్రసరణ ఉండదో మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది, దానివల్ల సుఖదత పడిపోవడం జరుగుతుంది. అలాగే వడదెబ్బ తీవ్రమైన ఎండల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీరు లవణాలు ఎవాపరేట్ అవ్వడం వల్ల ఈ వడదెబ్బ జరుగుతుంది. దీన్ని హీట్ స్ట్రోక్ అంటారు. సో ఇలాంటి వాటికి ఏమంటే వెంటనే బిడ్డను చల్లని ప్రాంతంలోకి తరలించడం, ఒకవేళ జ్వరం ఎక్కువగా ఉంటే గోరువెచ్చ నీళ్లతో శరీరాన్ని తుడవడం చల్లబడిందా చేయాలి. చాలా వరకు చల్లని నీటితో చూడవడానికి ప్రయత్నిస్తారు, కానీ దానికంటే గోరువెచ్చ నీళ్ళు ఎల్లు కలమ శ్రేష్టమండి. ఎందుకంటే చల్లని నీరు వాడడం వల్ల ఆ చలికి శరీరంలో కండరాలు ఎక్కువ మూమెంట్ అవడం, మజిల్ యాక్టివిటీ పెరుగుతుంది, దానివల్ల జ్వరం తీవ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి గోరువెచ్చ నీళ్ళతో తుడవడం చాలా ముఖ్యం.
1: సాధారణంగా ఈ వేసవి కాలంలో చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, మరి ఈ చెమట వల్ల ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయి, అవి రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
3: చెమటను మనం నివారించడం కష్టం. వచ్చిన చెమట వల్ల అక్యుమిలేటర్ బ్యాక్టీరియా పెరగకుండా, ఫంగస్ పెరగకుండా ఒళ్ళు తుడవడం, ప్రిక్లీ హీట్ వస్తే కొన్ని రకాల పౌడర్లు వాడడం, లేదా కెలమిన్ లోషన్ ఉంటుంది అది చూసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత స్నానం చేయించడం, లాంటివి ముఖ్యమైనది నివారణలుగా పనికొస్తాయి. ఇక చెమట వల్ల వచ్చే చర్మ వ్యాధులు, ఈ చెమట కూడా ఎండాకాలంలో తీవ్రంగా పడుతుంది. సో దీనివల్ల చెమట నుంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాంట్లో, బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి. సో అలాంటి వాటికి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇంపెటిగో పుండ్రు అట్లనే చర్మం మీద తోలు లేచిపోవడం లాంటివి ఎదురు. దీనికి ఏమంటే పరిసరాల పరిశుభ్రత ముఖ్యం, అట్లనే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం, స్నానం చేయించడం ముఖ్యం. తిరగడం తర్వాత దుమ్ములో తిరుగుతుంటారండి, ఒకసారి వచ్చి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దుమ్ములో తిరగని చూడడం అనేది చాలా ముఖ్యం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన యాంటీబయాటిక్ క్రీమ్ వాడడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్ వాడడం చాలా ముఖ్యం. ఇంకో సమస్య ఏంటంటే ఒళ్ళు పేరడం జరుగుతుందండి, ప్రిక్లీ హీట్ అంటారు దీన్ని, చెమటకాయలు పట్టడం అంటారు చూడండి, అది కూడా చెమట వల్ల వస్తుంది. చెమట ఎక్కువగా ఉండడం వల్ల అది ఇన్ఫెక్షన్స్ దారి తీసి క్రిముల వల్ల ఒళ్ళు పేరడం జరుగుతుంది. అట్లనే ఎండ తీవ్రత వల్ల కూడా ఒళ్ళు పేలు. అలా పేలినప్పుడు ఏం చేయాలంటే చల్లని వాతావరణంలో ఉండడం, కొన్ని రకాల ఈ పౌడర్స్ ఉంటాయి అంటే మామూలుగా మనం వాడే పౌడర్స్ కూడా చాలా వరకు వాడచ్చు. సో అవి వాడటం వల్ల ఈ ఒళ్ళు పేలడం తగ్గుతుంది. మరి ఎక్కువ ఒళ్ళు పేలితే దానికి కెరటిన్ లోషన్ క్రీమ్ ఉంటుంది, అది పూసి స్నానానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత స్నానం చేపిస్తే తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా చెమట వల్ల వచ్చింది.
2: డాక్టర్ గారు, ఈ సీజన్ లో జ్వరాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
3: అది యూజువల్ ఎండాకాలంలో ప్రబలే ఇన్ఫెక్షన్స్ ఏమంటే వైరల్ జ్వరాలు, విష జ్వరాలు అంటారు వాటి, అంటే డెంగీ మలేరియా లాంటి జ్వరాలు. వైరల్ జ్వరాలు అంటే డెంగీ అనేది కూడా ఒక వైరస్, కానీ అన్ని వైరల్ ఫీవర్స్ డెంగీ కాదు. కాబట్టి డెంగీ వైరల్ కి వైరల్ జ్వరాలకి కొద్దిగా ప్రెజెంటేషన్ లో తేడా ఉంటుంది. అలానే ఈ దోమల వల్ల కూడా

0: అది రాత్రి పూట కుట్టి దోమల వల్ల మలేరియా లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ డెంగ్యూ వచ్చేసి పగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది. ఆ దోమలు కూడా పరిసరాల్లో మనకి నీరు నిల్వ ఉంటే వాటి మీద ఉంటాయి. అవి డే టైంలోనే కుడుతుంటాయి, అంటే ఉదయం 10-11 నుంచి సాయంత్రం 5 మధ్య పీక్ స్టేజ్ వాటికి. సో ఆ టైంలో ఏమంటే ఇంట్లో కొంతమంది ఈ మనీ ప్లాంట్స్ అనేవి పెంచుకుంటారు, వాటిలో నిల్వ నీరు ఉంటుంది. అలానే బావులు ఇలాంటివి ఉన్నవాళ్ళు లేకుంటే చేతి పంపు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల కూడా నీరు అక్యుములేట్ అవుతుంది. అలానే కొన్ని వేస్ట్ టైర్లు ఇలాంటివి పెట్టినప్పుడు టైర్లలో కూడా నీరు చేరుతుంది. వీటిలో ఈ డెంగీకి సంబంధించిన వైరస్ ప్రబలేటువంటి దోమలు ఈడిస్ ఈజిప్టిక్ రకానికి చెందిన దోమలు పెరుగుతాయి. ఆ పెరిగిన దోమల వల్లనే డెంగీ జ్వరం వస్తుంది అవి కుట్టినప్పుడు. ఆ దోమల్లో ఉండే అవలక్షణం ఏంటంటే కుట్టే ముందు వాటి లాలజలాన్ని చర్మం మీద వదులుతాయి, వదిలిన తర్వాత మళ్ళీ చర్మంని అది కుట్టి రక్తాన్ని పీల్చుకుంటుంది. తర్వాత అది ఒకళ్ళకే కాదు మళ్ళీ చాలా మందికి కూడా కుట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొక రోగి దగ్గర ఇంకొక పేషెంట్ దగ్గర పోయి అక్కడ కుట్టినప్పుడు మళ్ళీ లాలజలాన్ని చర్మం మీద వదులుతుంది. ఆ లాలజలము ఇది కుట్టినప్పుడు ఆ ఇన్ఫెక్ట్ అయిన అంతకుముందు వేరే పేషెంట్తో ఇన్ఫెక్ట్ అయినటువంటి లాలాజలము రక్తంలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ డెంగీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వ్యాపిస్తాయి.
1: డాక్టర్ గారు, ఈ సీజన్ లో ఇంకా ఎటువంటి సమస్యలు రావచ్చు పిల్లలకి, రాకుండా మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మెయిన్ గా వచ్చే అతిసార వ్యాధి లాంటి వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ద్రవం ఉంటుంది, అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఇది మామూలుగా ఓఆర్ఎస్ లిక్విడ్ కూడా దొరుకుతుంది డబ్బాలో మనకి, కానీ ఆ ఓఆర్ఎస్ సొల్యూషన్ లో విరేచనాలకు పనికి వచ్చేటువంటి లవణాలు ఉండవు, అంటే ఎలక్ట్రోలైట్స్ పూర్తిగా ఉండవు. అది కేవలం ఎనర్జీ డ్రింక్, జ్వరం ఉన్నప్పుడు అలాంటప్పుడు నీరసం రాకుండా ఎనర్జీ ఉండడానికి పిల్లలకి మరి పెద్దలకు కానీ ఓఆర్ఎస్ డబ్బాలు తాగొచ్చు, అది రుచిగా కూడా ఉంటుంది. కానీ విరేచనాలు అయ్యేటప్పుడు ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సజెస్ట్ చేసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి ఎక్కడైనా ఉంటాయండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదా మెడికల్ షాపుల్లో కానీ ఉంటాయి. అదేమంటే రెండు రకాలు ఉన్నాయి వాటిల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఒకటి 1 లీటర్లో కలిపే ప్యాకెట్స్ అంటే గవర్నమెంట్లో దొరికేవి, ఒకటి వచ్చేసి 250 ml అంటే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో కలిపేటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. అవి తీసుకొని మనం కాచి చల్లారి నీటిలో కలపాలి. ఒక్కసారి ఓఆర్ఎస్ ద్రవం తయారు చేసిన తర్వాత దాన్ని 24 గంటల లోపల మళ్ళీ ఉపయోగించవచ్చు, ఆ తర్వాత ఉపయోగించకూడదు. అంటే ఇప్పుడు తయారు చేస్తే రేపు ఈ టైం వరకు మనం వాడవచ్చు. సో ఈ ఓఆర్ఎస్ ద్రవాన్ని కంటిన్యూగా తాగించకూడదు. ముందు అదే టెంకాయ నీళ్ళు ఇచ్చడం కాసేపు, ఆ తర్వాత గ్యాప్ ఇవ్వడం. ఓఆర్ఎస్ ఎక్కువ తాగించకూడదు, ఎక్కువ తాగితే వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కొద్ది కొద్దిగా తాగించడం, ఫ్యూ సిప్స్ చిన్న టీ గ్లాస్ తీసుకుని తాగించడం, తర్వాత మజ్జిగ, ఆ తర్వాత మామూలు నీరు, ఇట్లా క్రమం తప్పకుండా తాగిస్తూ ఉండాలి. తాగిస్తే శరీరంలో డిహైడ్రేషన్ తప్పకుండా ఉంటుంది. చాలా మంది ఈ టైంలో ఏం చేస్తారంటే గ్లూకోజ్ వాటర్ తాగిస్తారు మోషన్స్ అయ్యేటప్పుడు అంటప్పుడు. మనకేమంటే శరీరంలో ఉండాల్సిన లవణాలు, యూజువల్గా మోషన్లో పోయే లవణాలు ఎలాంటివి అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్స్, గ్లూకోజ్ లాంటివి పోతాయి. మనం ఓన్లీ గ్లూకోజ్ తోనే తాగించినప్పుడు మిగతా ఎలక్ట్రోలైట్స్ ఉండకపోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి పిల్లల్లో సమస్యలు రావచ్చు. అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లో ఎలక్ట్రోలైట్స్ మోతాదు ఎక్కువైనా ఎలక్ట్రోలైట్స్ మోతాదు తక్కువైనా కానీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఇవి తాగించడంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. కానీ ఏ సీజన్లో అయినా కానీ కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తెలియజేసుకోరు. ఓకే, కలుషితి నీటి వల్ల వచ్చే సమస్యలను కాచల్లార్చి నీళ్లు తాగడం, ఎండ తీవ్రతగా వచ్చే సమస్యలు సాధ్యమైనంత ఒక ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ఎండలో పోయేటప్పుడు తెల్ల రంగు దుస్తులు ధరిస్తే ఈ సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి ఇవ్వడం వల్ల మనకి ఎండ తీవ్రత తగ్గదు. అలాగే గొడుగు ఉపయోగించడం కూడా మంచిదే. సూర్యకిరణాలు కలర్ఫుల్ బట్టల్లో కానీ బ్లాక్ బట్టల్లో కానీ వేస్తే ఎక్కువగా అబ్జర్బ్ అయ్యి ఎండ తీవ్రత వల్ల పేషెంట్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. పురిటి పిల్లల్లో వచ్చి డిహైడ్రేషన్ జ్వరం ఒకటి వస్తుందండి, అంటే మొదటి 3 రోజుల్లో పాలు అడిక్యువేట్గా రావు, కానీ అంత మాత్రాన పైన పై పాలు ఏమి తాగించకూడదు. ఆ పాలు జుగించే కొంది ఎక్కువ వస్తాయండి, స్తనానికి బిడ్డను పట్టించే కొంది ఎక్కువ వస్తుంది. ఈ టైంలో తల్లి ఎక్కువ నీరు సేవించడం మంచిది. సో ఎక్కువ నీరు సేవించడం వల్ల పాలలో నీటి శాతం పెరగడం వల్ల పిల్లల్లో పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి

0: డిహైడ్రేషన్ జ్వరం రాదు. సో యూజువల్గా ఏమంటే సరైన అమౌంట్లో పాలు లేకపోవడం, మొదటి 3 రోజుల్లో పాలు రావనే ఒక అపోహ ఉండడం వల్ల బిడ్డకు 2వ రోజు 3వ రోజు ఎండ తీవ్రత ఉండడం వల్ల ఒళ్ళు జ్వరం ఎక్కువ అవుతుంది. ఈ జ్వరం 102 డిగ్రీస్ 103 కూడా రావచ్చు, కానీ ఎంత జ్వరం ఉన్నా కానీ బిడ్డ హుషారుగా ఉంటుంది, ఎలాంటి డీలా పడిపోతుంది. మనం చేయాల్సింది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో ముంచిన బట్టతో ఒళ్ళు తుడవాలి. మెయిన్గా రేకుల షెడ్ కింద ఉండేటువంటి పేద ప్రజల లాంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ డిహైడ్రేషన్ జ్వరాలు వస్తాయి. డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బిడ్డను చల్లని ప్రదేశానికి తీసుకొని పోవడం, జ్వరాన్ని తీవ్రతను బట్టి ఒళ్ళు తుడవడం చాలా ముఖ్యం. జ్వరం మందులు ఉన్నాయి కానీ జ్వరం మందులు వేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ ఎండలకు. ఎందుకంటే హైపోథలామస్ ఈ జ్వరం మందుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఉండదు. కాబట్టి మెయిన్గా చల్లని వాతావరణం ఉంచడం, ఒళ్ళు గోరువెచ్చని నీళ్ళు తుడవడం మంచిది. విష జ్వరాల విషయంకి వస్తే అవి వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగీ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు డెంగీ జ్వరం ప్రివెన్షన్ చేయడం కోసం పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవడం, నీటి పరిసరాల్లో నీటి నిల్వలు మురుకు కాలువలు ఇలాంటివి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వైరల్ ఫీవర్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. అలాగే మలేరియా ఉంది, ఇది కూడా దోమల వల్లనే వస్తుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి దోమ తెర వాడడం చాలా ముఖ్యం. ఈ విధమైనటువంటి నివారణ తీసుకుంటే మనం చెప్పిన పది రుగ్మతలను చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చండి.
1: చాలా సంతోషం డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు మా ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు పంచుకున్నారు, ధన్యవాదాలు అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సింహపురి FM వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
2: మీరు ఇంతవరకు చిన్నపిల్లల్లో వేసవి కాలంలో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: మీటిన ఉండండి 102.7 MHz పై గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
1: జానపద గీతాల్లో శృంగార రసం కాస్త ఎక్కువ మోతాదులో కనిపించవచ్చు. సామాన్యంగా జానపద గీతాలు వినోదం కోసం ఏర్పడినవి కావటం వల్ల వలపు పాటలు ఎక్కువగా కనిపిస్తాయి. అంత మాత్రం చేత అవి పచ్చి బూతులు కావు, ద్వంద్వార్థ పూరితాలు కావు. పచ్చి కొబ్బరి నీళ్ళలా స్వచ్ఛంగా, పొట్ట తేనెలా తీయగా ఉంటాయి.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7:00. ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. ఈ పూట అలనాటి మధురగీతంగా మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల లీలగారి గానంలో, పింగళిగారి రచనలో మధురమైన ఆ పాత పాట ఇప్పుడు విందాం.

మీరు ఇంతవరకు మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీలగారి గానంలో పింగళగారి రచనలో మధురమైన పాతపాటు విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురమైనటువంటి గీతం సమాప్తం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटलीलु తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్ట్రపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ ప్రసన్న రాజేష్. నేను పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మన దక్షిణ మండలం అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము లోని దక్షిణ మండలం అంటే 6 జిల్లాల్లో వస్తుంది. చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, 6 జిల్లాలతో కూడినటువంటి మండలాన్ని దక్షిణ మండలం అంటున్నాం. ఈ మండలంలోని ముఖ్యమైనటువంటి జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పంట వరి. అలాగే చాలా ఏరియా కవర్ అయ్యేటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటివి అపరాలు అంటే మినుములు గాని పెసలు, అట్లాగే నూనె గింజ పంటలు కూడా చాలా ముఖ్యమైన ఏరియా ఆక్యుపై చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. చెప్పిన మన పంటల్లో విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చేటువంటి, అలాగే చీడపీడలను తట్టుకొని బెట్టను కూడా తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా ఈ అపరాల విషయానికి వస్తే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా పల్లాకు తెగులు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వైరస్ తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ చీడపీడలను అరికట్టే విషయంలో రసాయన మందులు వాడటము ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి, అలాగే వాతావరణ కాలుష్యం కూడా దీనివల్ల పెరుగుతుంది. అందువల్ల చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల అభివృద్ధి ప్రధాన అంశంగా ఈ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ మండలం విషయానికి వస్తే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానాలైనటువంటి నెల్లూరు, పొదలకూరులో కూడా ఈ దిశలో అంటే అధిక దిగుబడిని ఇస్తూ చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల యొక్క అభివృద్ధి, అలాగే వివిధ రకాలైనటువంటి చీడపీడల యాజమాన్యం మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మినుము విషయానికి వస్తే ఈ పంటను దాదాపు మన నెల్లూరు జిల్లాలో ఖరీఫ్లో కంటే కూడా రబీ కాలంలో ఎక్కువ, దాదాపు 14,000 హెక్టేర్లలో ఈ మినుము సాగు చేయడం జరుగుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మినుము ఏరియా కూడా బాగా తగ్గుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకు ఒక పంట మంచిగా దిగుబడి రావాలంటే ముఖ్యమైనటువంటిది మనము అధిక దిగుబడినిచ్చేటువంటి రకాల ఎంపిక, అలాగే విత్తనం, నాణ్యమైన విత్తనము లభ్యత, ఎక్కడ మంచి విత్తనం దొరుకుతుందో దాన్ని తీసుకొని సాగు చేసినప్పుడు మనకు దాని యొక్క ఫుల్ పొటెన్షియల్ అంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దాదాపు ఈ పరిశోధనల ఫలితంగా తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి TBG 104, TBG 126 అని 2 మినుము రకాలు విడుదల చేయడం జరిగింది. ఇవి పల్లాకు తెగుల్ని తట్టుకొని మెరుపులు అంటారు, మెరిసే రకాలన్నమాట. ఇవి 6 నుంచి 8 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడినిచ్చేటువంటి రకము, అలాగే 80 రోజులు లోపల పంటకు వచ్చేటువంటి రకం. టీబీజీ అంటే తిరుపతి బ్లాక్ గ్రామ్ అని చెప్పేసి. అట్లానే పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మినుములు, అలాగే పెసర్ల మీద ఈ బ్రీడింగ్ అంటే కొత్త రకాలను అభివృద్ధి చేయడము ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందండి. అవి రాబోయే కాలంలో 2-3 సంవత్సరాల్లో మన పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మంచి రకాలు, మినుము గాని అలాగే పెసరలో కూడా మంచి రకాలు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మన రైతులకు విత్తనము యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి, ఒక పంటను మంచి దిగుబడి వచ్చేలా చేయాలంటే విత్తనం అంటే దానికి ఉండాల్సిన 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఒకటి జన్యు స్వచ్ఛత అంటే ప్యూరిటీ, అంటే ఒక రకము మనము సాగు చేస్తున్నామంటే ప్రతి ఒక్క విత్తనం కూడా ఆ రకానికే చెందినటువంటిదై ఉండాలి. అలాగే రెండవ ముఖ్య లక్షణము మొలక శాతం. దాదాపు 80-85% మొలక శాతం ఉండేటువంటి వాటిని మంచి విత్తనాలుగా పరిగణిస్తాం. సో మనం చాలా వరకు కూడా విత్తనాలను వేరే రైతుల దగ్గర నుంచి తీసుకోవటమో లేకుంటే మిల్లుల దగ్గర నుంచి తీసుకోవటం వలన మనకు నాణ్యత లేని అంటే వేరే 2-3 రకాలు కలిసినటువంటి విత్తనంతో సాగు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం మంచి జన్యు స్వచ్ఛత మెయింటైన్ చేసేటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి ఒక్కసారి ఒక్క సీజన్లో మనము విత్తనము తీసుకున్నట్లయితే, ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కాబట్టి అంటే ఎక్కువగా వేరే కల్తీలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి, మనం ఒకసారి తీసుకున్న విత్తనాన్ని 4-5 సార్లు కూడా 4-5 సీజన్లలో కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తనాలను వాటి యొక్క జన్యు స్వచ్ఛతను బట్టి న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, అట్లానే సర్టిఫైడ్ సీడ్ అని చెప్పేసి ఒక 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. న్యూక్లియస్ సీడ్ అంటే పర్టికులర్ బ్రీడర్ అంటే ఆ వ్యవసాయ పరిశోధన స్థానంకు సంబంధించినటువంటి బ్రీడరు మెయింటైన్ చేసే 100% జన్యు స్వచ్ఛత ఉన్నటువంటి విత్తనాలు. బ్రీడర్ సీడ్ కూడా అట్లానే 100% జన్యు స్వచ్ఛత ఉండేటువంటి విత్తనం కలిగినటువంటి ఆ క్లాస్ అన్నమాట. అలాగే ఫౌండేషన్ అంటే 1% ఇంప్యూరిటీస్ అలౌ చేస్తారు. అలాగే సర్టిఫైడ్ అంటే మామూలుగా మనము రైతులకు ఇచ్చేటువంటి గ్రేడ్, ఇది 96% వరకు స్వచ్ఛత కలిగి ఉంటుంది. అట్లానే పంటను బట్టి మనకు మొలక శాతం కూడా ఉంటుందన్నమాట. అట్లానే ఇంకా పెసర విషయానికి వస్తే కూడా మా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మూల స్థానమైనటువంటి లామ్ గుంటూరులో పెసర్ల మీద మంచి పరిశోధనలు జరిగాయి. అలాగే అధిక దిగుబడిని ఇస్తూ చీడపీడలను తట్టుకునేటువంటి రకాల అభివృద్ధి కూడా జరిగింది. వాటి యొక్క విత్తనాలను కూడా మేము మన దక్షిణ మండలంలో మల్టిప్లై చేయడం జరుగుతోంది. సో వాటికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలోని కావలి వ్యవసాయ పరిశోధన స్థానము ఆధ్వర్యంలో చిన్నపావని అనే ఒక రీసెర్చ్ స్టేషన్లో ఈ యొక్క విత్తనోత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి మనకు ఈ మినుముకు సంబంధించి ఇందాక చెప్పినట్టు TBG 104, అట్లానే మబ్బులు అంటారు కొంచెం డల్ సీడ్ ఉండి PU 31 అనేటువంటి రకం కూడా పంత్ ఉర్ద్ అంటారు మూల విత్తనము మనము ఈ చిన్నపావని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో విత్తనోత్పత్తి చేయడం జరిగింది. సో వీటి లభ్యతకు అంటే ఇంతకు ముందులాగా మనకు విత్తనాన్ని తీసుకోవాలనంటే పెద్దగా శ్రమ పడాల్సిన అవసరము ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా విత్తనోత్పత్తి కేంద్రం ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి రివాల్వింగ్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది మా యూనివర్సిటీ తరఫున. సో ఆ బ్యాంక్ అకౌంట్కు ప్లస్ IFSC కోడు అది షేర్ చేస్తాము. సో ఆ అకౌంట్కు మనము అమౌంట్ క్రెడిట్ చేసి డీటెయిల్స్ మనము వాట్సప్ చేస్తే, అలాగే ఏ అడ్రస్కు ఈ విత్తనాలు చేరాలి అని చెప్పేసి ఆ అడ్రస్ కూడా పెడితే డైరెక్ట్గా మనము నవత ట్రాన్స్పోర్ట్లో కానీ అలాగే APSRTC కార్గోలో కానీ మీకు విత్తనాలను చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వీలైనంత మంది ఇప్పుడు ఈ సీజన్లో ఎవరన్నా వేసుకోవాలనుకుంటే కూడా వారికి ఉపయోగపడేటువంటి సూచన ఇది. మనకు చిన్నపావని వ్యవసాయ పరిశోధన స్థానంలో లభించేటువంటి మినుములు TBG 104 కానీ PU 31 కావాలనుకున్న రైతులు సంప్రదించవలసినటువంటి నంబరు 98-85-13-82-1. ఈ నంబర్ మరొకసారి 98-85-13-80-21. సో ఇది మన వ్యవసాయ పరిశోధన స్థానము చిన్నపావని యొక్క అధిపతి నంబరు. ఈ నంబర్తో సంప్రదించి మనము మినుములు TBG 104 కానీ PU 31 కానీ మనం తెచ్చుకోవచ్చు. అట్లానే పెసల విషయానికి వస్తే లామ్ వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము LGG 630 లామ్ గ్రీన్ గ్రామ్ 630 అనేటువంటి రకము కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం. 70-75 రోజుల లోపల పంటకు వచ్చేటువంటి రకము. ఈ రకానికి చెందినటువంటి విత్తనము వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే కాకుండా వ్యవసాయ కళాశాలల్లో కూడా విత్తనోత్పత్తి జరుగుతోందండి. అట్లానే మన ఉదయగిరిలో మా ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవసాయ కళాశాల ఉదయగిరి మేకపాటి గౌతమ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. అక్కడ LGG 630 అనేటువంటి పెసర రకంను దాని యొక్క విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. సో ఇక్కడి నుంచి మనము సర్టిఫైడ్ సీడ్ పొందవచ్చు అన్నమాట. సో దానికి సంప్రదించవలసిన నంబరు 99 89 21 08 79. ఇది పెసర రకమైనటువంటి LGG 630 అనేటువంటి రకాన్ని పొందాలనుకునేటువంటి రైతులు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబరు 99 89 21 08 79. ఇది వ్యవసాయ కళాశాల ఉదయగిరి సంప్రదించవలసినటువంటి నంబర్ అన్నమాట. ఇక నూనె గింజ పంటల్లో అతి ముఖ్యమైనటువంటి పంట వేరుశనగ. మా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేరుశనగ మీద ఆకుమచ్చను తట్టుకుని అలాగే రసం పీల్చే పురుగుల్ని తట్టుకుని ఈ మధ్య కాలంలో చాలా 10-15 సంవత్సరాలుగా మొబుకుళు అనే వ్యాధి చాలా నష్టపరుస్తోంది వేరుశనగను. ఇది వైరస్ తెగులు. సో దాన్ని కూడా తట్టుకుని అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాల అభివృద్ధి ధ్యేయంగా 2 వ్యవసాయ పరిశోధనా స్థానాలు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున పనిచేస్తున్నాయండి. ఒకటి దక్షిణ మండలంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి, అలాగే వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి సత్యసాయి జిల్లా. సో ఈ 2 వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కూడా వేరుశనగకు సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ 2 వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి దాదాపు 35 అధిక దిగుబడినిచ్చేటువంటి వేరుశనగ వంగడాలు అభివృద్ధి చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా మా దక్షిణ మండలం నుంచి నారాయణి అనేటువంటి రకము, ధరణి అనేటువంటి రకము, అట్లాగే కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి కదిరి 6 కదిరి 6 అనేటువంటి రకాలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకంలో ముఖ్యమైనటువంటిది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము తిరుపతి నుంచి విడుదలైనటువంటి

బెట్టం తట్టుకునేటువంటి లక్షణాలు కూడా ఈ రకంలో ఉన్నాయండి. అందువల్ల ఎక్కువ నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆకుమచ్చ రసం పీల్చే పురుగుల్ని తట్టుకుంటుంది కాబట్టి ఎక్కువగా రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల రసాయన మందులు వాడకం తగ్గించే ధ్యేయంతో కొనసాగుతున్నటువంటి ప్రకృతి సేద్యానికి ఇది చాలా అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కదిరి లేపాక్షి అనేటువంటి రకం కూడా అత్యధికమైనటువంటి దిగుబడినిచ్చేటువంటి ఒక రకం అండి. ఇది కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకము. ఇది దాదాపు 50 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకం. బస్తా 40 కేజీలు అన్నమాట. దాదాపు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చేటువంటి రకం కదిరి లేపాక్షి. ఏమంటే ఇది కొంచెం పంటకాలము ఎక్కువ, 120 నుంచి 130 రోజుల వరకు పంటకాలం ఉండేటువంటి రకము ఈ కదిరి లేపాక్షి అనేటువంటి రకము. అలాగే ఇది కూడా ఎక్కువ చాలా వరకు చీడపీడల్ని తట్టుకునేటువంటి రకము. బెట్టను కూడా తట్టుకుంటుంది, ఆకుమచ్చ రసం పీల్చే పురుగులను కూడా తట్టుకుంటుంది ఈ రకము. ఏమంటే 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగినటువంటి రకం అన్నమాట. వీటి యొక్క విత్తనాలను పొందడానికి కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మనము పొందవచ్చు. అలాగే తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా మనము ఈ విత్తనాలు సర్టిఫైడ్ సీడ్ కానీ బ్రీడర్ సీడ్ కానీ మనము పొందేదానికి వీలుంది. ముఖ్యంగా ఈ వేరుశనగలో మనకు ఎరువుల మోతాదు గురించి ఒకసారి చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఎక్కువ ఎరువులు వాడకుండా, ఎందుకంటే వేరుశనగ అనేటువంటిది వేరు బుడిపెల్ల ద్వారా నత్రజనిని స్థిరీకరించుకొని ఆ పంటకు కావలసిన నత్రజనిని వేరు బుడిపెల్ల ద్వారా అందించుకుంటుంది. కాబట్టి నత్రజని ఎరువు అయినటువంటి యూరియాని ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. 10 నుంచి 12 కేజీలు ఒక ఎకరాకు ఆఖరి దిక్కులో వేయటం కానీ, అట్లనే ఇది నూనె గింజల పంట కాబట్టి వాటిని ఎక్కువగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దీంట్లో ఫాస్ఫరస్ అవసరమవుతుంది కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కేజీలు ఒక ఎకరాకి ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లానే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 45 కేజీల వరకు ఒక ఎకరాకి వేసుకోవాలి. అట్లానే ముఖ్యంగా ఈ విషయంలో సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది మా పరిశోధన స్థానాల్లో వచ్చినటువంటి ఒక పరిశోధన ఫలితం. సూటి ఎరువులు నత్రజనికి యూరియా, అట్లానే అంటే కాంప్లెక్స్లు కాకుండా, కాంప్లెక్స్లు రేటు కూడా ఎక్కువ ఉంటాయి, అట్లానే మనకు దాని నుంచి వచ్చే శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సూటి ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి అనేది. నత్రజనికి యూరియా, అట్లానే భాస్వరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అట్లానే పొటాష్కు మ్యూరియట్ ఆఫ్ పొటాష్ అనే ఈ సూటి ఎరువులు వాడాలని చెప్పేసి ఈ వేదికగా సూచిస్తున్నాం. అలాగే నూనె గింజ పంటలు కాబట్టి జిప్సం అనేటువంటి ఎరువును మనము ముఖ్యంగా తొలిపూత దశలో, అంటే 30-35 రోజుల మధ్యలో మొదళ్ళ దగ్గర పడేలాగా చల్లుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన అండి. దాదాపు ఈ నెల్లూరు జిల్లా ఇసుక నేలల్లో దగ్గరగా వేస్తున్నందువల్ల ఒత్తుగా పెరగడం వల్లను, అలాగే ఎక్కువ హైట్ పెరగడం వల్ల మనకు ఈ జిప్సం వాడకము జరగటం లేదు. అందువల్ల ఈ ఫిల్లింగ్ సరిగా ఉండదు, మనకు షెల్లింగ్ అవుట్ అని అంటాము, అది కూడా తగ్గుతుంది. ప్లస్ నూనె శాతం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. అందువలన మనము ఆ స్పేసింగ్ చాలుకు చాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మొక్కకి మధ్యలో 10 సెంటీమీటర్లు వచ్చేలాగా చూసుకుంటే మనకు అన్ని రకాల యాజమాన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిప్సం చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి మనకు దిగుబడి బాగా వస్తుంది, అలాగే షెల్లింగ్ అవుట్ అన్ను బాగా ఉంటుంది, నూనె శాతం కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇసుక నేలల్లో ఎక్కువగా మొక్కలు చనిపోతుండడం వల్ల మేము విత్తన మోతాదు ఎక్కువ వేస్తున్నాము అని అంటుంటారు. అందువల్ల మనకు ముఖ్యంగా మొక్కలు చనిపోకుండా విత్తన శుద్ధి చేసుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి, అట్లానే టెబుకొనజోల్
అనేటువంటి ఒక

0: పొడి మందు కూడా ఒక గ్రాము ఒక కేజీ విత్తనానికి పట్టించి మనము విత్తుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో ముఖ్యంగా ప్రధాన ఆహార పంట అయినటువంటి వరి, అలాగే అపరాలు నూనె గింజలతో పాటు మనకు ఈ నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైనటువంటి వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, దుత్తలూరు లాంటి మండలాల్లో మెట్ట భూములు ఎక్కువగా ఉన్నాయండి. సో వీటికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు జొన్న పంట సాగు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా పోయిన ఖరీఫ్లో అంటే 2025 ఖరీఫ్లో దాదాపు 1220 ఎకరాల్లో జొన్న రకము, అది కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి విడుదలైనటువంటి రకము నంద్యాల తెల్ల జొన్న NTJ1 అనేటువంటి రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అట్లానే మంచి విత్తనం ద్వారా మంచి ప్రొడక్షన్ వస్తుంది, అంటే దిగుబడి బాగా వస్తుంది. సో దాంతోపాటు మన ప్రభుత్వము మార్కెటింగ్ రంగంలో కూడా, అంటే ఈ జొన్నలని కొనటం కానీ వరిని కొనటం కానీ దీంట్లో చాలా వరకు ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. సో అది కూడా చాలా రైతులకు ఊరట కలిగించే విషయం. సో అందువల్ల దీనికి ముఖ్యంగా మంచి రేటు నిర్ణయించడం ఒకటి, కనీస మద్దతు ధర వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వమే మన దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయటం, కనీస మద్దతు ధరకు కొనడం జరుగుతుంది. అందులోనూ మనకు తూకాల్లో కూడా తేడాలు లేకుండా చాలా కరెక్ట్గా ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందండి. అలాగే పోయిన ఖరీఫ్లో దాదాపు 912 టన్నుల జొన్నలను సేకరించడం జరిగింది అనటం అనేది చాలా మంచి పరిణామము, రైతులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీనికి ఆధారంగా ఈసారి, ఎందుకంటే ఖరీఫ్లో మంచి దిగుబడులు వచ్చాయి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది అనే అంశాలను ఆధారంగా చేసుకొని ఇంకా కొంతమంది రైతులు ఈసారి రబీలో దాదాపు 3500 ఎకరాల్లో జొన్న సాగు చేయడం జరుగుతోంది. అట్లానే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా మన చిరుధాన్యాల మీద పంటలు పండించేటువంటి రైతులకు ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచన. అలాగే ఈసారి కనీస మద్దతు ధర కూడా 3700 చిల్లర వరకు ఉండే అవకాశం ఉంటుందని కూడా వివిధ సంస్థల వాళ్ళు తెలియచేయడం జరుగుతోంది. అందువల్ల ఈ జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులను సాధించవచ్చు, అలాగే నాణ్యమైనటువంటి విత్తనం కూడా మన వ్యవసాయ శాఖ పరిశోధన స్థానాల నుంచి కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చిందండి. అందువల్ల అన్ని రకాలుగా రైతులకు మంచి అవకాశం ఇది. అందువల్ల మన నెల్లూరు జిల్లాలో మెట్ట ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక సూచన. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న రైతులు జొన్న పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించి, అలాగే ప్రభుత్వం కూడా కొనుగోలు డైరెక్ట్గా చేస్తోంది కాబట్టి ఇదొక మనకు ఉత్సాహాన్నిచ్చేటువంటి అంశం అన్నమాట. సో ఈ సూచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతాంగం ముందుకు వెళ్ళినట్లయితే మంచి లాభాలను సాధించేదానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వ్యవసాయ పరిశోధన స్థానం పొదలకూరుకు సంబంధించి నా నంబర్కు ఫోన్ చేసినా గానీ నేను మీకు ఏవైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తామండి. నా నంబరు 9440566582 9440566582.
1: మీరు ఇంతవరకు అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం గురించి డాక్టర్ ప్రసన్న రాజేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: యాసంగి వరి సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం. యాసంగి వరి సాగులో పొడి వాతావరణం ఉండటం, అధిక సూర్యరశ్మి, అలాగే తక్కువ చీడపీడలు మరియు రైతులు ఎక్కువగా మార్కెట్ ప్రాముఖ్యం ఉన్న దొడ్డు రకాలపై ఆసక్తి చూపడం వంటివి యాసంగిలో అధిక దిగుబడికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ యాసంగి సాగులో కొన్ని సమస్యలు రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఉధృతంగా ఉండడం వల్ల నారు ఎర్రబడటం, అలాగే నారు పుష్కలంగా ఎదగకపోవడం, నాటిన తర్వాత పిలకలు చేయకపోవడం, జింకు ధాతులోపం మరియు చలి ఉధృతిని బట్టి పంటకాలం 15 నుంచి 30 రోజులు పెరగడం. ఈ సమస్యలకు అదనంగా యాసంగిలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గి తెగుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మెళకువలు పాటించినట్లయితే యాసంగిలో అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగి వరి సాగులో విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరాకు నాటే పద్ధతికి సన్నగింజ రకాలైతే 20 కిలోలు, దొడ్డుగింజ రకాలైతే 25 కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే 10 నుంచి 15 కిలోలు, డ్రమ్ సీడర్తో విత్తుకుంటే 12 నుంచి 15 కిలోలు, 6 తడి అంటే ఏరోబిక్ పద్ధతిలో తీసుకున్నట్లయితే 25 నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే వానాకాలంలో పండించిన విత్తనాలను యాసంగిలో సాగు చేసుకోవాలంటే నిద్రావస్థను గమనించి విత్తుకోవాల్సి ఉంటుంది. బతుకమ్మ కోనారం సన్నాలకు 3 వారాల నిద్రావస్థ ఉంటుంది మరియు తెలంగాణ సోనా రకానికి 10 రోజుల నిద్రావస్థ ఉంటుంది. కావున నిద్రావస్థ తొలగించుటకు 1 లీటర్ నీటికి 6.6 మిల్లీలీటర్లు లేదా 10 మిల్లీలీటర్లు గాఢ నత్రికాంలం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి కడిగి మండె కట్టుకోవాలి. ఈ విధంగా తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి విత్తే విషయానికొస్తే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నార్లు పోసుకోవచ్చు. ఒకవేళ ముందుగా వరి నారు పోసి సాగు చేసిన వరి పైరు పూత దశలో ఉన్నప్పుడు చలికి ప్రభావితమై గింజ పట్టక దిగుబడి తగ్గిపోతుంది, లేదా ఆలస్యంగా నారు పోసుకొని సాగు చేసిన వరి పైరు పూత మరియు గింజ గట్టిపడే దశల్లో అధిక ఉష్ణోగ్రతలకు మరియు వడగండ్ల వానకు గురై పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. నారుమడి యాజమాన్యం విషయంలో చలికి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నారుమడికి సరిపడే 2 క్వింటాళ్లు బాగా మాగిన పశువుల ఎరువు మరియు 1 కిలో జింకు సల్ఫేటు తప్పనిసరిగా వేసుకోవాలి. రాత్రిపూట నారుమడిలో నీరు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం 1 పూట వెచ్చని నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడి పైన ఇనుప చువ్వలతో ఊతం ఇచ్చి పైన 1 అడుగు ఎత్తులో పలుచటి పాలిథిన్ షీటు లేదా ఖాళీ ఎరువుల సంచితో కుట్టిన పట్టాలను సాయంత్రం వేళలో కప్పి ఉదయం పూట తీసివేయాలి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినప్పుడు నారు ఎర్రబడడం, సరిగ్గా ఎదగకపోవడం, అలాగే పంట కాలం పెరిగిపోవటం, పోషక లోపాలు ముఖ్యంగా జింక్ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ జింక్ లోపం వల్ల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేల నుండి పోషకాలు మొక్కలకు అందక ఎర్రబడే అవకాశం ఉంటుంది. దీని నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వరి నాట్లు నాటే విషయంలో 25 నుంచి 35 రోజుల వయస్సు గల నారుని కుదురుకి 4 నుంచి 5 ముక్కల చొప్పున పైపైన నాటుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసి పైరుకు వెలుతురు బాగా సోకేలా చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయడంలో కూలీల కొరత, పెట్టుబడి ఖర్చు మరియు నీటి సమస్య వలన రైతులు సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నారుమడి లేకుండా నేరుగా వరి విత్తనాలను వెదజల్లే పద్ధతిలో లేదా డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకునే పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ప్రధాన పొలంలో విత్తే సమయానికి బురద బురదగా ఉంచుకోవాలి. డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్లో మండె కట్టి మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 3.4 వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి వరిగింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుసకు 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకు మధ్య దూరం 5 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 8 గింజలు పడడం జరుగుతుంది. సాధారణంగా 2 నుంచి 3 గంటల్లో ఎకరం విత్తుకోవచ్చు. చౌడు పొలాల్లో వరి యాజమాన్యం విషయానికొస్తే ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే రెట్టింపు మోతాదులో వేసుకోవాలి. జింక్ లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఎకరా నారుమడికి కిలో జింక్ సల్ఫేట్ను వేసుకోవాలి. పొలాలను బాగా దమ్ము చేసి నీరు తీసేసి కొద్దిగా ముదిరిన నారును నాటు దూరం తగ్గించి కొంచెం లోతుగా కుదురుకు 3 నుంచి 4 మొక్కలు నాటుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా తీసివేస్తూ క్రొత్త నీరు పెట్టడం వలన లవణాల సాంద్రత పెరగకుండా చూసుకోవాలి. శాశ్వత చౌడు నివారణకు పచ్చిరొట్ట పైర్లు.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
4: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే PMDDKY అని కూడా అంటారు. ఈ పథకము సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
5: నమస్కారం సార్.
4: బాలాజీ నాయక్ గారు, 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా PMDDKY అంటే ప్రధానమంత్రి ధాన్య కృషి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ PMDDKY ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
5: ప్రధానమంత్రి ధన ధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో 9 జూలై ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ, మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ, సదుపాయాలని కల్పించడంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ, మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
4: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
5: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే
4: అది
5: ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకో చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది. తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది 2వ ప్రామాణికం. 3వ ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది.
4: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది, దాదాపుగా 100 జిల్లాలు. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
5: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
4: ఆంధ్రప్రదేశ్లో. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
5: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
4: అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
5: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదక కూడా అదొక యోజన కింద

0: 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికి అయితే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీదీ అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు ఎన్ఎఫ్ఎస్ఎం కానీ, ఎన్ఎంఓఓపి అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో భాగం
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఎంఎస్పి ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, జిఎస్టీ ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతుంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే ఐఎఫ్ఎస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించి నీళ్లను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
0: ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న
1: పరిస్థితులలో
0: అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది,
1: అటువంటి దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు, కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి

0: పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి కూరగాయల ఉత్పాదకను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి
0: ప్రవేశపెట్టడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఇప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు పంపించుకోవచ్చు
0: ఎగుమతి ద్వారా.
1: అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ బెంగాల్లో కానీ కొన్ని మనకు అవసరమైనవి కాబట్టి తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు. మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది, అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థాంక్యూ, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీకు నచ్చిన పాటను మీరు వినాలనుకుంటే వెంటనే 7901084415 వాట్సాప్ నంబర్కి మీ పూర్తి చిరునామాతో కూడినటువంటి డీటెయిల్స్ మాకు పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. నంబర్ మరోసారి 7901084415. ఈ నంబర్కు మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు టైప్ చేసి వాట్సాప్ ద్వారా మాకు పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు ఇప్పుడు. అయితే మొదటగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోత మెసేజ్ చదువుదాం. గుడ్ ఈవినింగ్, మన నెల్లూరు సింహపురి స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ రాసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల అయాన్స్, అలాగే సియోనా రమేష్, లక్ష్మి నాగటిపాడు, నాగటి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు అఖిల, అభియాన్, జాన్, అవియా, మా కుటుంబ సభ్యులందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ కూడా చదువుతాను. ఏదైనా చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తుమ్మలచెర్ల గోపినాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కోరుతున్నారు. అలాగేనండి గోపినాథ్ గారు, మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మాకోసం జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుకుంటున్నారు. కోరుతున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అలాగే అబేద ఆయేషా, ప్రత్యేక అభినందనలండి అంటూ రాసుకొచ్చారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. శుభ సాయంత్రం బంగారు తల్లి అంటూ రాసుకొచ్చారు. మాకోసం హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి నుంచి పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, అలాగే నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఎన్టీఆర్ పాట అయితే ప్రసారం చేస్తాను. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హలో బిరుచిలో మా కోసం ఎమెదొంగ చిత్రం నుంచి ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు మీకోసం, అలాగే ఇంతవరకు కోరినటువంటి శ్రోతలందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈరోజు ఎమెదొంగ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. విందాం.

ఎంఎం కేరవాణి కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, యమదొంగ చిత్రం నుంచి వింటున్న వినండి 102.7 మెగాహెర్ట్జ్ పై బ్యూటిఫుల్ సాంగ్స్. హలో బిరుజి, వాట్సాప్ కార్యక్రమంలో మీరు వింటున్నారు. అయితే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, కరీంనగర్ జిల్లా నుంచి, అమ్మనగుర్తి నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు అందరి కోసం ఒక మంచి పాటను ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతున్నాను. మాకు హలో అభిరుచి కార్యక్రమం అంటే చాలా ఇష్టం. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సోమనాథ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయండి మ్యామ్ అంటూ కోరుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. ధన్యవాదాలు మేడం అంటూ రాసుకొచ్చారు. ధన్యవాదాలండి. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్, ప్లీజ్ ప్లే అండి, ఏదైనా ఒక పాట నుంచి మా కోసం, ఏదైనా చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్రసారం చేస్తాను. అలాగే మరొక శ్రోత, ఏదైనా మీకు నచ్చిన పాటను ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాల్ నల్లగొండ నుంచి సందీప్, మమత, అక్షయ, మా కోసం ఏదో ఒక సాంగ్, మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాం. హలో, హాయ్, నమస్తే సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జే గారికి, అందరికీ నమస్కారాలతో మా కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. వీళ్ళ పేర్లు అయితే రాయలేదు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట రాస్తాం, ప్రసారం చేస్తామండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాము. ఆకాశవాణి వారికి నమస్కారాలతో, మాకు మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ మరియు రేడియో శబ్ద మిత్రులందరికీ కూడా పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన ఒక మంచి పాట ప్రసారం చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తూ రాశారు. తప్పకుండానండి. కోరుతున్న వారు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. తప్పకుండా మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చూద్దాం. మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేస్తారని ఆశిస్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో చివరిగా ప్రేమదేశం చిత్రం నుంచి విన్నాం, ఏఆర్ రహమాన్ సంగీతంలో.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి హలో బ్రిడ్జి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజు మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచనలు రేకెత్తించింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు కానీ మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము, ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
1: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం, అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
2: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు కానీ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు నా దృష్టిలో స్వాతంత్రం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువతీయుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షికన ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాడు. అంటే ఎవరైనా సరే యువతి యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు కనుక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం, వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
1: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
2: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
1: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
2: ఇప్పుడు 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960వ దశకంలో హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే 1966 యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్ళు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 నుండి 1977 మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది ఆ వేళలు నిర్ణయించడానికి కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్ అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి కానీ ఇతర విభాగాల నుంచి కానీ రైతులకు ఇచ్చేమన్న సూచనలు ఉంటే అవి ఉదయం ఆ 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1:20 పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనడం అనేది జరిగింది. సాయంత్రం 6:30 గ్రామ సీమల కార్యక్రమం, అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20 ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6:20 ప్రసారం చేయడం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరలు, మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6:50 వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసేవాళ్ళు. 7:15 ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
3: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకి వెళ్లి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు, అందులో మీకు ప్రత్యేకంగా ఏమైనా అనుభూతులు ఉంటే మన శ్రోతలతో పంచుకుంటారు?
2: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్ళి, సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు భలేవాడు, కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను, గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ్ కుమార్ గారు, మీరు పెద్దయ్యే కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
3: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
2: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను. సరే నన్ను కలవటం కుదరలేదు, ఆయన పెద్ద ఆయన. స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ్ కుమార్ ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు.

0: ఆయన రోజు నీ పాడిపాటి కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు. తర్వాత ఒక లేఖ కూడా పంపించారు. సార్, అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర, ఇప్పుడు నిర్మలా వసంత్ గారని మా ఆకాశవాణి అనౌన్సర్, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇలా సంతృప్తినిచ్చేది ఏమిటంటే, ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా మన ప్రసారాలు విని రైతులు, ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను,
1: వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడాను, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనులు విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్ గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్, మరి మీ సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిది ఏదైనా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే, యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే జరగాలి అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్ గా మా అత్తగారికి నేను సీరియస్ గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ్ కుమార్ అంటే, అవునన్నాను. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్లటం లేదు, వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏంటంటే, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండు ఉండాలి. సరే, ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి, నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారేను, మీ నెంబర్ కూడా నేనే ఇవ్వటం జరిగింది అని మన న్యూస్ ఎడిటర్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే, నేను ఏం చేశానంటే, ఈ సమాచారాన్ని నేను మళ్ళా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పొరపాటు చెప్పే అవకాశం కూడా ఉన్నది, అందుకే నేను అప్పటికప్పుడు నా వాయిస్ రికార్డు చేసి, ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది, నాకు గుర్తుండేది పెథాయ్ తుఫాను. అయితే చీరాల సమీపంలో 30 వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చెప్పటము, ఆయన వెంటనే దానికి చర్యలు తీసుకోవటము వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి అని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్ షాప్ ఢిల్లీలో జరుగుతున్నది, నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే, ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్ షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే, ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
1: చాలా బాగుంది సార్, ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ये भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास मिला है. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं.
0: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నుముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించారు.

0: తలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ TBRL, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతీ యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం PMNCH బోర్డ్ చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డ్ వైస్ చైర్గా ఉన్న ఆయన PMNCHలో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities which facilitate longitudinal health records and seamless continuum of care.
0: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ,
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsula in India for SIK, Kerala and Tamil Nadu. Thunderstorm gusty winds warnings in East India, Northeast India and South Peninsula India and under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.
0: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి

హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అనాది హరిత పుష్పం ఈ ప్రకృతి ఆద్యంతాలు తెలియని అద్భుత సౌందర్య రాశి ఈ ప్రకృతి అందరికీ అన్నీ అందించి ఆదరించే మాతృమూర్తి ఈ ప్రకృతి దీని ఒడిలో లక్షల సంవత్సరాల నాడు తొలి ఊపిరి పీల్చాడు మానవుడు ప్రకృతిలో ఒకడై ప్రకృతికే చెందినవాడై జీవించాడు కాలక్రమంలో ఒక స్వప్నాన్ని మోస్తూ మోస్తూ మోస్తూ అడవిని దాటి మనిషి ఆధునికుడయ్యాడు నాగరికత నేర్చాడు ప్రకృతిపై అధికార పాదముద్రలు వేశాడు అంతా తానే అన్నాడు ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోనీ, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్ని నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా చెత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. ఓన్లే పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీ కోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని. ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గోడు.
2: నచ్చిందా పికిలి? మెత్తగా, ఎంత బాగుందో, వెచ్చగా కూడా ఉంది. మొత్తానికి మంచి పనివాడివే సుమా. ఇక ఇక నువ్వే నా జతగాడివి. ఇక్కడే ఉండిపోతాను.
1: నా బంగారు పికిలి. పికిలి, నల్లతగా ఉన్నట్టున్నావే.
2: నేను తల్లిని కవ్వుతున్నాను.
1: అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు పికిలి. నాకెంత ఆనందంగా ఉందో. మరి ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
2: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు? మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు. వచ్చారు, ఆకలంటూ ఒకటే గోల.
1: ఇదిగో ఏరేరి తెచ్చాండ్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే కొట్టుకోకుండా తినండి.
2: పికిలి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది కాని వెళ్ళి తాగటానికి నాలుగు చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోదు.
1: ఇదిగో ఒక్క క్షణంలో రాను. పికిలి, పిల్లలకు పొద్దున్న

0: ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని నాలుగు గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
1: అందుకేక నేను సాయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
0: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
1: అమ్మయ్యా, ఇంటి దగ్గరకు వచ్చేసాం. అయ్యో అది చూడండి, మన ఉండే పూరిళ్ళంతా పీకి పారేస్తున్నారు.
0: అయ్యో అయ్యో, మన గూడు, అయ్యో మన పిల్లలు, అయ్యో ఎవరు కనపడటం లేదు. ఏరి మన పిల్లలేరి, అయ్యో మన గూడు. పక్షులు, కసిరి విసిరి రెండు చేతుల జీవులు, వలలు విసిరి వేటగాళ్ళు ఉన్న లోకం ఇది. ఈ విపరీత ప్రపంచంలో మన బుల్లి పుచ్చుకమ్ముల చావు ఎవరికి పట్టింది చెప్పు.
1: వాళ్ళకి మనమేం అపకారం చేశాం?
0: అవును,
1: మన కూడా మనకి కాకుండా మన పిల్లలు మనకి లేకుండా చేశారు.
0: అవును, ఏం చేద్దాం.
2: ఏంటి మామా ఇల్లంతా పీక్ పారేస్తున్నావు?
3: ఏం లేదు అల్లుడు, పిల్లలు పెళ్ళిడికొచ్చారుగా, ఈ పూరి కొంపేవిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే నలుగురిలో గౌరవంగా ఉంటది కదా.
0: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తల దాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. పికిలి, ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి. కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది, మట్టి పిల్లలు విరిగి పడవు. లోపల వెచ్చగా ఉంది, ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా. పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పికిలి.
1: నిజమే, కాని బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి. పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పికిలి.
1: పిల్లలు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోకండి, పక్కకి జారి పడ్డారు, ప్రాణాలకి ప్రమాదం.
0: అడుగున నీళ్ళెక్కడ విలేద్దు. ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వ తిరగాల్సి వస్తోంది. మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా దొరకటం లేదు. గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు, పత్తని మిరపని వచ్చేస్తున్నాయి. ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
3: ఇంకా ఆలోచన ఏంట్రా? అయ్యండి, నీళ్లు రెండు బావెందుకు? తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?
4: చిన్నారి పిచ్చుకల గూడు ఎవరికి పట్టింది?

0: మూడు పిచ్చుక పిల్లలు కళ్ళు తెరవక ముందే కన్ను మూసినందువల్ల లోకానికే లోటు కలిగింది. కన్నుల తడియారని ఆ పిచ్చుకల జంట మాత్రం గూడు కోసం కూడు కోసం ఆరాటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి కన్నతల్లిలాగా ఎప్పటి మాదిరి జీవులన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
1: ఎక్కడా గూడు నిలవటం లేదు. ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
2: అవును, చాలా ఆకలిగా ఉంది. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. చుక్క నీటి కోసం రెక్కలు ముక్కలవుతున్నాయి. ఏమిటి మార్పు?
1: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లో, ఆ చేలో నాలుగు గింజలు, ఈ చేలో ఆరు గింజలు, అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవిని చూసావా? దాని చేతిలో ఒక వడిసెలుంది చూడు. అందులో రాళ్ళు పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్న కర్రతో ముచ్చట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
2: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది చేతగాడా?
1: అదేమో నాకు తెలీదు. కానీ ఒకసారి రెండు చేతుల జీవిని చూపించి తల్లి పెట్టి చెప్పింది, ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
2: కనపడుతూనే ఉంది. అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
1: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా? తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గుళ్ళు వేళ్లాడుతున్నాయి.
2: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
1: పచ్చ పిట్టల నేర్పు మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రెండు చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.
2: అయితే వెళ్ళి చూద్దాం పద పద.

0: అబ్బయ్యా ఎట్లాగైతేనే గోడు పూర్తయింది. పిక్కిలి, కొంతకాలం ఇక్కడ హాయిగా బతకవచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా? పిట్టుకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
1: అవును, నేనే తుమ్మ చెట్టుని. నా కొమ్మలకున్న ముళ్ళు, ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది.
0: ఎందుకని?
1: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
0: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పెట్లా వచ్చింది చెట్టు మావా?
1: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్త బంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విష రసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త, జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.
0: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నీ ఒకటే ఎగురుడు, గింజలన్నవి కనపడలేదు కదా. పాపం పిక్కిలి, గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లా జల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉంది. ఇక్కడేవో పచ్చ పురుగులు చచ్చి పడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు మొక్కను కరుచుకుని వెళ్ళాలి నా పిక్కిలీ కోసం. నా చిన్నారి పిక్కిలి, రావడం చాలా ఆలస్యమైంది కదూ. ఏం చేయను, ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
2: ఆకలికి ఏ తిండి అయితేనే.
0: నేను ఇంతలోకి వాకు చివరి రెండు చుక్కలు నీళ్లు ముక్కుని పట్టుకుని తెస్తానే. జాగ్రత్త.
2: ఇంతకీ చెతగాడు తిన్నాడో లేదో నెమ్మది మండ అడగనే లేదు.
0: లోకంతో పనేంటి? తోడు లేకుండా, నా జాతికి మనుగడ లేకుండా ఇక్కడ నేను ఎలా జీవించగలను? ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావు లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపట్టి వందనం.

0: ఆ చివరి పిచ్చుక సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి కొడుతుంది. ఈ లోకానికి దూరంగా దూర దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తాను ఆశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: మీరింతవరకు చివరి పిచ్చుక నాటిక విన్నారు. రచన డాక్టర్ పాపినేని శివశంకర్, నిర్వహణ డాక్టర్ విజయ. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్ళి ఈ చిత్రం నుండి మను చిత్ర బృందం పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
3: Come on, clap!

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరు ఇంతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణు వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాలు శీర్షికలో పాత సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.